0: 6:45 ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు.

0: లో ఆరోగ్య రంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ హెచ్ఏఎం పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. తరువాత స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. కాగా గత రాత్రి కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి వాస్కోడిగామా వేళంగిణి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైల్వే హాల్టులతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. కుప్పాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించి భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని తెలియజేస్తూ
1: దాదర్ పాండిచ్చేరి ఇక్కడ హాల్ట్ పెట్టించుకున్నాం. రెండోది వాస్కో వేలంకరి ఇది కూడా ఇక్కడ హాల్ట్ పెట్టుకున్నాం. దీంతో ఇప్పటికీ 95 ట్రైన్లు కుప్పాన్ని పాస్ అయి తింటాయి. ఈ రెండు వస్తే 59 ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా కుప్పాన్ని అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేస్తే ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్గా తయారవుతుంది. దానికోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో రహదారులు మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అముదాల వలసలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతాల అనుసంధానంతో అభివృద్ది సాధించాలనే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ దేశంలో ఆరోగ్య రంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని టీ హబ్లో మధుమేహం మెటబాలిక్ వ్యాధుల చికిత్సలో ప్రెసిషన్ ఫినోటైపింగ్ ప్రాధాన్యంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ది, చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర దుకాణాన్ని నిన్న మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేతలకు ఆర్థిక సాయం అందించేందుకు నేతన్న సేవ పథకం ద్వారా అర్హులైన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో వస్త్ర దుకాణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన యువత భవిత కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌశలం కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి వర్క్ ఫ్రం హోం అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా జరుగుతున్న అభివృద్దిని క్షేత్రస్థాయిలో

0: పరిశీలించేందుకు పంజాబ్కు చెందిన పాత్రికేయుల బృందం విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుల బృందం విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది, పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నిన్న రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించారు. మంగళవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే ఉప కమిటీల్లో సంబంధిత క్రీడా సంఘాల ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ,
2: ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది.
0: అలాగే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖకు చెందిన విభాగాధిపతులు, ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ స్థాయిలోనూ జాప్యం లేకుండా ప్రతి అంశాన్ని 15 రోజుల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకుని అవసరమైతే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. సురే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతి

ల మూడవ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశం సందర్బంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కెవాడియాలోని ఏక్తానగర్, వడోదరల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్తానగర్ వేడుకల అనంతరం రేపు రాష్టపతి వడోదరాలో పర్యటిస్తారు. అక్కడ మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు. ఆ తరువాత పాద్రా ప్రాంతంలో బ్రహ్మకుమారీస్ సామాజిక సంస్థ చేపట్టిన వరల్డ్ రినోవేషన్ కోసం ఆధ్యాత్మిక మేలుకొల్పు కార్యక్రమం గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ను ప్రారంభిస్తారు. అలాగే యూత్ ఫర్ వికసిత్ భారత్ ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. భారత స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సంసిద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఇకోసిస్టమ్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పాతబడిన విద్యుత్ పరికరాలు, ఈ వేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ను వెలికితీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈ వేస్టును అమూల్యమైన వనరులుగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఈకోసిస్టమ్ కాన్సెప్ట్ పేపర్ను మంత్రి ఆవిష్కరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్టు కాదని, సరైన విచారణ, అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరును తొలగించబోమని వివరించారు. ఈ నోటీసులకు స్పందించి క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయడానికి వచ్చే నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలంలో గుజరాత్ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయ నమూనాలు, భుజోడీశాలు, లిప్పన్ ఆర్ట్, అదాలజ్ మెట్లబావి నమూనా, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చర్ఖాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలియజేసే సెమీకండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. పీఎం మెమోంటోస్ .gov.in పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1498 జ్ఞాపికలను వేలం వేస్తున్నారు. 2019 నుంచి జరుగుతున్న ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశం 81వ సెషన్ సందర్బంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. ఈ నెల 26న ఆయన ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాల నాయకులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారట్తో జరిపిన సమాపేశంలో ఉక్రెయిన్, గల్ఫ్ సంక్షోభాలతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై చర్చించారు. అలాగే ఈక్వెడార్, స్లోవేకియా, హంగేరి, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రులతో పాటు నౌరీ అధ్యక్షుడితో కూడా సమావేశమై ఆర్థిక, సాంకేతిక, రక్షణ, రవాణా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. స్విట్జర్లాండ్తో సహా యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. అంతకుముందు పోలాండ్, హంగేరి, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లతో కూడిన విసెగ్రాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రుల తొలి సమాపేశంలో పాల్గొని ఏటా విదేశాంగ మంత్రుల సమాపేశాలు బిజినెస్ ఫోరం నిర్వహించాలని నిర్ణయించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్పూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు చాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్రవీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఫైనల్కు చేరుకోగా, మరొక సెమీఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అసోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్బంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
3: హాయ్ స్టూడెంట్స్.
2: గుడ్ మార్నింగ్.
3: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి.

0: ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
1: Yes, ma'am.
0: చెప్పండి.
1: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
1: Yes, ma'am.
0: గుడ్ గుడ్.
1: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధభారతి 101.3. 7:16 దాటి 36 సెకండ్స్ ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం కాఫీ టైంకి. వెల్కమ్ మీ అందరికీ కూడా. మరి ఈరోజు మీ అందరినీ అలరి చేందుకు వచ్చేసా నేను మీ ఆర్జీ చందనాని. సో ప్రతిరోజు ఒక మోటివేషన్తో అలా మన డేని స్టార్ట్ చేస్తాం కదా, ఈ రోజు అయితే మెమరీస్తో స్టార్ట్ చేద్దాం. ఎలాంటి మెమరీసే చెప్పనా, అసలు ఈ స్మార్ట్ వరల్డ్ మనకి స్టార్ట్ అవ్వని రోజుల్లో మన చేతిలో చిన్న సెల్ ఫోన్, అలా కీప్యాడ్ ఫోన్లో మనం ఆ వాల్ పేపర్ మార్చుకుంటూ పొద్దున్నే మనకి నచ్చిన చిన్న పాట మనం చిన్నగా సేవ్ చేసుకుని పెట్టుకుని ఉంటాం కదా మనకి ఈ చిన్న మెమరీ కార్డులో. సో అందులో సేవ్ చేసుకున్న ఒక చిన్న పాట అలా మనం వింటూ, లేదా అలా రేడియో ట్యూన్ చేసుకుని రేడియో సెట్స్ పెట్టుకొని వింటూ ఆ రోజులు అలా ఒకసారి గుర్తు చేసుకోండి. ఈలోప మంచి కాఫీయో టీయో సెట్ చేసుకొని పక్కన పెట్టుకోండి, మంచి పాట కూడా వచ్చేస్తుంది, వింటూ ఉండండి. మరి ప్రతి డేని మనం మంచి మోటివేషన్తో స్టార్ట్ చేయకపోయినా అప్పుడప్పుడు మెమరీస్తో స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మనం ధైర్యంగా ముందుకెళ్ళగలం. ఎందుకంటే మన పాత మెమరీస్ మనకి ఒక కొత్త ఆలోచనని క్రియేట్ చేయగలుగుతాయి. మరి అట్లా మీ పాత మెమరీస్ను ఒకసారి రివైండ్ చేసుకోండి సాంగ్ వింటూ. స్టే ట్యూన్ టు వివిధ భారతి

బాబా అలా రివైండ్ అయిపోయాయా? 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి ఉంటారు కదా, ఎందుకంటే 2006లో వచ్చింది మన అందమైన నది గోదావరి లాంటి చిత్రం. మరి అలాంటి ఒక మంచి సినిమాలోంచి మంచి పాటతో ఇవాళ కాఫీ టైంని మొదలు పెట్టేశాం కదా, మరి అంతకన్నా ఇంకా వెనక్కి వెళ్దాం. ఒక చక్కని మధుర గళంతో మనందరినీ పాడి అలరించిన ఒక గొప్ప గాయకుని గురించి మనం తెలుసుకుందాం. మరింతకీ ఎవరు ఆయన అనంటే ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారు, ఆయనే పీబీ శ్రీనివాస్ గారు. మరి పీబీ శ్రీనివాస్ గారి జయంతి అన్నమాట. ఈరోజు తన మధుర స్వరంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ గాయకుల్లో ఒకరు. మరి ఆయన స్వరం ఎంత సున్నితంగా మృదువుగా ఉంటుందంటే వింటున్న వాళ్ళకి అలా తేనె పోసినట్లుగా అనిపిస్తుంది అన్నమాట. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అనేక భాషల్లో వేలాది పాటలు పాడారు. అంతేకాదు తెలుగు సంగీత అభిమానులు కూడా సంపాదించుకున్నారు. మరి ఆ రోజుల్లో ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన గళం ద్వారా మనం విన్నాం. మరి ఆయనైతే ఈరోజు ఎలా గుర్తు చేసుకుని మన వందనాల్లో చాలా భక్తి పాటలు కూడా వినేసాం. మరి ఇంకా మంచి పాట ఏదన్నా నేనైతే ప్లే చేస్తాను ఆయనకు సంబంధించింది అయితే. అండ్ అంతేకాదు ఈరోజు మరొక గొప్ప దర్శకుని జయంతి కూడా. మరి ఆయన ఎవరు అంటే విజయ్ బాపనీడు గారు అన్నమాట. మన తెలుగు సినీ రంగంలో దర్శకునిగా, రచయితగా, నిర్మాత తనదైన ముద్ర వేసుకున్నారు. అసలు ఆయన అసలు పేరు ఏంటి అని అంటే గనక విజయ్ బాపనీడు కాదు, గుత్త వెంకటేశ్వరరావు గారట. మరి అది మరి ఈ యొక్క దర్శకుని దర్శకత్వంలో ఎన్నో హిట్ సినిమాలు అయితే ఉన్నాయి. అండ్ మన చిరంజీవి గారి సినిమాలు అయితే చాలానే ఉన్నాయన్నమాట. మెయిన్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎక్కువ వచ్చినాయి ఆ సినిమాలు అయితే. గ్యాంగ్ లీడర్, ఖైదీ నెంబర్ 786, మగధీరుడు, ఇలా చాలా మరపురాని చిత్రాలు ఎన్నో ఉన్నాయన్నమాట. మరి తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన సేవలు, ఆయనకి గల సృజనాత్మకత ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మరి మన విజయ్ బాపనీడు గారి డైరెక్షన్లో ఒక మంచి సాంగ్ అయితే వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి. అండ్ స్పెషల్ డేస్ చాలా ఉన్నాయి, తెలుసుకుందాం. ఈలోపు అయితే ఈ సాంగ్ వినేసేయండి.

మంచి సాంగ్ అయితే అలా వినేశారు కదా మన గ్యాంగ్ లీడర్ నుంచి. మరి నెక్స్ట్ ఏం తెలుసుకుందామంటే ఒక ఇంపార్టెంట్ స్పెషల్ డే గురించి మాట్లాడుకుందాం. మరి మనకి రకరకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి, కానీ దీర్ఘకాలికంగా మనల్ని ఇబ్బంది పెట్టే వ్యాధి ఒకటి ఉంది, అదే క్యాన్సర్ అనమాట. మరి ఈ క్యాన్సర్కి సంబంధించి ఒక డే స్పెషల్ ఉంది, అదే క్యాన్సర్ పేషెంట్స్ వెల్ఫేర్ డే, క్యాన్సర్ రోగుల సంక్షేమ దినోత్సవం అనమాట. ఈరోజు సెప్టెంబర్ 22 ఈ ఒక్క డేనైతే సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు అని అంటే క్యాన్సర్తో పోరాడుతున్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా మనం కూడా వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలన్నమాట. అంటే ఈ క్యాన్సర్ వల్ల వాళ్ళు క్యాన్సర్ బారిన పడి వాళ్ళు ఇంకా లైఫ్ ఇంతే నాది అయిపోయింది అని చెప్పి వాళ్ళకి వాళ్ళే డిగ్రేడ్ అయిపోతూ ఉంటారు. అలా అవ్వకుండా మనకి ఎంతో కొంత మనం వాళ్ళల్లో ధైర్యాన్ని నింపాలన్నమాట. అండ్ క్యాన్సర్ బాధితులకు మానసికంగా సామాజికంగా కూడా అండగా నిలవడం ఎంతో ముఖ్యం. మరి అంతేకాదు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా

ప్రేమని సహకారాన్ని అందించాలన్నమాట. అంటే వాళ్ళ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా దూరం పెట్టడం, ఇలాంటివి చేయకూడదన్నమాట. మరి క్యాన్సర్ పైన అవగాహన పెంచడం, అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం, ఈ రెండు చాలా అవసరం అని చెప్పి గుర్తిస్తూ, మనందరికీ గుర్తు చేస్తూ ఈ క్యాన్సర్ పేషెంట్స్ వెల్ఫేర్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ మరి ఏం చేయాలి అని అంటే, మనం ముందస్తుగా ఈ యొక్క వైద్యాన్ని పరీక్ష ద్వారా తెలుసుకోగలగాలన్నమాట, ఏమేం చేయొచ్చు అనేది. అండ్ అంతేకాదు, ఎప్పటికప్పుడు మనం మన హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు కనుక క్యాన్సర్ ఉంది అనే విషయం మీకు అవగాహనకు వచ్చింది అనుకోండి, అప్పటి నుంచే మీ యొక్క మెడిసిన్ని, మీ యొక్క దీన్ని మెడికేషన్ని మీరు కంటిన్యూ చేయాలన్నమాట. సో అలాగా ముందస్తు వైద్యం, సరైన వైద్య సలహా తీసుకోవటం, అలాగే ముందస్తుగా పరీక్షలు మనం చేయించుకోవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి క్యాన్సర్తో పోరాడుతున్న ప్రతి వ్యక్తిలో మనం ధైర్యాన్ని నింపాలి, అలాగే ఆశను కలిగించాలి లైఫ్ మీద, అండ్ వాళ్ళకి సపోర్ట్గా నిలబడగలగాలి. మరి ఇలా చేస్తేనే వాళ్ళలో ధైర్యం ఉండి మరింత లైఫ్ వాళ్ళు లీడ్ చేయగలుగుతారనమాట. సో అది విషయం. అండ్ ఈరోజు ఒక అందమైన స్పెషల్ డే ఉంది, అదేంటి అనేది షేర్ చేసేస్తాను, రెడీగా ఉండండి. యాక్చువల్లీ ఈ మనకి అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి కదా, దీన్ని చూసిన వెంటనే మనకేమనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు మాట్లాడుకోపోయే జంతువుని చూసిన వెంటనే, అయ్యే బాబు ఏంట్రా ఇది ఇంత భారీగా ఉంది, వామ్మో ఇలా ఉంది ఏంటిది, మో మన దగ్గరకు వస్తే ఇంకా మన పని అవుటే అనుకుంటారు. నిజానికి అది మన దగ్గరకు వస్తే నిజంగా మన పని అవుటే అవుతుంది. కానీ అన్ని జీవరాశుల్ని మనం ఒకేలా చూడగలగాలి. సో అలా మనకి ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది, అదే వరల్డ్ రైనో డే అనమాట. అంటే ఖడ్గ మృగాలు తెలుసు కదా, ఒంటి కొమ్ము ఉంటుంది, సో ఆ ఖడ్గ మృగాలకి ఒక స్పెషల్ డే అనమాట ఈరోజు. సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22 ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాటి యొక్క సంరక్షణ, అంటే ఖడ్గ మృగాలు ప్రస్తుతానికి చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఈ భూమి మీద. సో వాటి సంరక్షణ ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం. వీటి విషయంలో జరుగుతున్నది ఏంటి అని అంటే, ఖడ్గ మృగాల విషయంలో అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి, అలాగే వాటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అక్రమంగా తరలించడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి ఈ ప్రకృతిలో ఖడ్గ మృగాలైతే చాలా కీలక పాత్రే పోషిస్తున్నాయి. ఎలాగో తెలుసా? సహజ నివాస ప్రాంతాలని కాపాడటం, అంటే వాటి యొక్క చుట్టూ ఉన్న వాటిని అవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ అంతేకాదు, మరి ఇంత ప్రకృతిలో మనకి ఇంత యూస్ఫుల్ అయ్యే ఇలాంటి జంతువుల్ని అంతరించిపోకుండా కాపాడడం మన యొక్క బాధ్యత కదా. మరి ఈ విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే అనమాట. మరి ఇంత అద్భుతమైన జంతువుని మన భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా చూపియాలి అని అంటే వాటిని సంరక్షించాలి కదా. అందుకోసమే ప్రకృతిలో ప్రతి జీవి మనలాంటిదే, మరి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ వరల్డ్ రైనో డే అనమాట. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు ఈలోపు అయితే. మరి ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్లో మనకి కనిపించే ఆ బ్యూటిఫుల్ యాక్టర్ ఉన్ని ముకుందన్ గారి బర్త్డే అనమాట ఈరోజు. మరి వినేసండి భాగమతి నుంచి ఒక మంచి సాంగ్, స్టే ట్యూన్డ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్, అయితే కాఫీ టైంలో మనము ఉన్నాం. 7:40 దాటి 40 సెకండ్స్ అయిపోయింది. మరి ఇందాకైతే వరల్డ్ రైనో డే గురించి మాట్లాడుకున్నాం కదా, మరి రైనోస్ గురించి మాట్లాడుకున్నాక మరి అంతకన్నా భారీగా శరీరం, భారీ చెవులు, పెద్ద తొండం ఉండే మరి ఆ అందమైన జంతువు గురించి మాట్లాడుకోబోతే ఎట్లా? మరి ఈరోజు ఎలిఫెంట్ అప్రిసియేషన్ డే అనమాట. మరి ఎలిఫెంట్స్ అనగానే మనం అమ్మో ఇవి మన దగ్గరికి వచ్చేయంటే మన పని అయిపోయిందిరా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మన భూమిపై మనకి

ఈ కనబడే ఒక చాలా పెద్ద ఒక ల్యాండ్ యానిమల్ అనే చెప్పుకోవాలి మన ఏనుగుల గురించి. మరి వీటికి స్పెషల్లీ ఈ డే ఎందుకు అంటే, అడవుల యొక్క పర్యావరణ వ్యవస్థలో మనకి ఈ యొక్క ఏనుగులు చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాయన్నమాట. అండ్ వీటికి మనం అయితే ఏం చేస్తున్నాం తెలుసా, వాటి నివాస ప్రాంతాలకి నష్టం కలిగేలా చేస్తున్నాం, అంటే అడవుల్ని కొట్టేస్తున్నాం. అండ్ అంతేకాదు మానవులకి ఏనుగులకి మధ్య ఘర్షణ రావడం వల్ల వాటికి మనుగడే చాలా సవాలుగా మారిందన్నమాట. అండ్ ఈ ఏనుగుల యొక్క సహజ ఆవాసాల్ని కాపాడడం చాలా అవసరం, అండ్ వాటిని సంరక్షించడం కూడా చాలా అవసరం. సో ఈ విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఏనుగుల్ని కూడా మనం రక్షించుకోవాలి, అండ్ వాటిని అంతరించిపోయే దశకి తీసుకువెళ్లకుండా కాపాడుకోవాలి. ఎందుకనంటే మన భూమి మీద ఒక మంచి ల్యాండ్ యానిమల్ అండ్ ఒక ఫ్రెండ్లీ ల్యాండ్ యానిమల్ అనే చెప్పుకోవాలి. ఇది అతిపెద్ద భారీ శరీరం గల ఒక మంచి ఫ్రెండ్లీ ల్యాండ్ యానిమల్. అండ్ కొన్ని చోట్ల అయితే ఏనుగుల్ని పెట్ యానిమల్గా కూడా పెంచుకునే వాళ్ళు ఉన్నారు. సో అట్లా మంచి యానిమల్ కాబట్టి మరి దీన్ని మనం గుర్తించాలి, అండ్ అంతేకాదు అంతరించిపోకుండా కాపాడుకోవాలి. సో ఈ విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఈ ఎలిఫెంట్ అప్రిసియేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది కదా, అబ్బా ఈ గజిబిజి గందరగోళం ఈ జీవితంలోంచి పక్కకెళ్ళి కాసేపు అలా మనం మన యొక్క లైఫ్ని అలా ప్రకృతి మధ్యలో గడపాలి అని చెప్పి. మరి కానీ మనం చేస్తున్నది ఏంటి, ఇంటికి ఒక 2-వీలరు, ఇంటికి ఒక 4-వీలరు, ఇట్లా మనం పెంచుకుంటూ పోతున్నాం మన యొక్క సంపదని. అది ఏ విధంగానా అంటే మన ప్రకృతికి హాని చేసే విధంగా. కానీ ఈ యొక్క మనం ఉపయోగించే వాహనాలు ఏవైతే ఉంటాయో, 2-వీలర్స్ అయినా 4-వీలర్స్ అయినా, అవి ఒక పక్క సౌండ్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తాయి, ఇంకో పక్క ఎయిర్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తాయి, ఇంకో పక్క వాటి వల్ల వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ ఎన్విరాన్మెంట్ని పాడి చేసే విధంగానే ఉంటాయన్నమాట. అండ్ చివరిగా మనకి ఉపయోగపడని వ్యర్థాలు. సో ఇట్లా అన్ని విధాలుగా మనకి నిరుపయోగంగానే అనిపిస్తుంది. ఆ వాడకం వరకు ఓకే, వాడిన తర్వాత ఇంకా అది నిరుపయోగమే. కాబట్టి ఈ విషయాన్ని మనకు ఒకసారి గుర్తు చేస్తూ ఈరోజు వరల్డ్ కార్ ఫ్రీ డే అనమాట. అంటే చాలామంది చూస్తే గనక ప్రతి స్ట్రీట్లో కూడా మినిమం ఒక 5-6 మనకి 4-వీలర్స్ అనేవి కనబడుతూ ఉంటాయి కదా. వ్యక్తిగత కార్ల వినియోగాన్ని తగ్గించాలి, పర్యావరణ హిత ప్రయాణాన్ని ప్రోత్సహించాలి. ఈ విషయాన్నే మనకు గుర్తు చేస్తూ ఈ వరల్డ్ కార్ ఫ్రీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారనమాట. అంటే కార్ల వినియోగం తగ్గితే గనక మనకి ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు తగ్గుతాయి, వాయు కాలుష్యం తగ్గుతుంది, నడక వల్ల లేకపోతే సైకిల్ వల్ల లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది, మనకి పరిశుభ్రమైన గాలి మనకి నలువైపులా వీచే అవకాశం ఇంకా మంచిగా పెరుగుతుందన్నమాట. అంటే కార్ల వినియోగం వల్ల మనకి వాయు కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది కదా. సో స్వచ్ఛమైన వాయువుకి మనం ఎక్కువగా యూజ్ అయ్యే విధంగా మనం ప్రోత్సహించిన వాళ్ళం కూడా అవుతాం. అండ్ ఈ 4-వీలర్స్ అనేవి కనీసం ఒక్క రోజైనా పూర్తిగా మనం ఆపేయాలి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ చిన్న మార్పు ప్రకృతిలో చాలా మార్పుగా మారుతుంది, అండ్ చాలా వరకు మనం పొల్యూషన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో కార్లు అనేవి కొంచెం పక్కన పెట్టేసి ప్రకృతిలో ఒక అడుగు దగ్గరగా వేయండి అని చెప్పి గుర్తు చేస్తూ ఈ వరల్డ్ కార్ ఫ్రీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. రైట్, ఇంకా తెలుసుకుందాం మరిన్ని విషయాలు ఒక స్మాల్ బ్రేక్ తర్వాత, మంచి సాంగ్ తర్వాత. వింటూ ఉండండి కాఫీ టైం చందనతో కలిసి.

సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది. మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం.

0: పేరు తెలుసా మీలో ఎవరికైనా?
1: Yes, ma'am.
0: చెప్పండి.
1: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
1: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
1: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

ఎస్, మంచి మెలోడీ సాంగ్ అయితే అలా వినేశారు కదా ప్రేమ లేఖ సినిమా నుంచి. అండ్ కాఫీ టైంలో మనమున్నాం. మరి ఈరోజు ఒక మంచి స్పెషల్ డే ఉంది. సాధారణంగా మన అనుభవాలు, జ్ఞాపకాలు, భావాలు అన్నీ కూడా కలగలిపి మనం క్లుప్తంగా రాస్తే అది లేఖగా మారుతుంది. అదే కాస్త విఫలంగా, కొంచెం అర్థవంతంగా మన జీవితంలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని జోడించి రాస్తే అదే ఒక అందమైన పుస్తకం, జ్ఞాపకాల పుస్తకంగా మారుతుంది. మరి ఆ జ్ఞాపకాల పుస్తకమే మనందరం చదువుకునే మనందరి పర్సనల్ డైరీస్. మరి ఈ పర్సనల్ డైరీ ఎలా మారుతుందో తెలుసా? అప్పుడప్పుడు మన మోటివేటర్గా, అప్పుడప్పుడు మన ఫ్రెండ్గా, అప్పుడప్పుడు మన గైడ్గా ఇలా మారిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకో తెలుసా? మన రోజువారీ అనుభవాలు, జ్ఞాపకాలు, భావాలు అన్నీ కూడా కలగలిపి అందులో రాసుకుంటాం కదా. అంతేకాదు మన మనసులో ఉన్న మాటలను స్వేచ్ఛగా వ్యక్తపరచుకునే ఒక మంచి మాధ్యమం అని చెప్పుకోవాలన్నమాట. అండ్ చిన్నప్పటి జ్ఞాపకాల నుంచి మన పెద్ద అయిన తర్వాత మన లక్ష్యాలు, కలలు, మన భవిష్యత్ ప్రణాళికలు అన్నీ కూడా కలగలిపి మనకు కనిపించే ఒక అందమైన పుస్తకమే. ఒక ప్రత్యేకంగా, అంటే ఇంకొక వర్డ్ని యూస్ చేసి చెప్పాలి అని అంటే అదొక పరోక్ష జీవిత గాథ అనే చెప్పుకోవాలి. సో మన లైఫ్లో జరిగే ప్రతిదీ మనం డైరీలో నింపాల్సిందే. సో అదొక అలవాటుగా మారిన ప్రతి ఒక్కరికి ఏమవుతుంది అని అంటే ఒక కొత్త లైఫ్ని చూస్ చేసుకునేందుకు ఒక దారి అయితే కనబడుతుంది అన్నమాట. సో అట్లా మనకి ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతున్న ఆ జ్ఞాపకాల పుస్తకం డైరీని గుర్తు చేస్తూ ఈరోజు డియర్ డైరీ డే అన్నమాట. సో మన అలవాట్లను అలా గుర్తు చేసుకోవాలి. ఈరోజు అయితే మనం అందరం కూడా, అంటే మన రాసే అలవాట్లు చాలామందికి ఉంటాయి కదా, డైరీ రాసే అలవాటు. సో ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక్కసారి ఆ పేజీలన్నింటినీ తిరగేయండి, మీ పాత జ్ఞాపకాల్ని కళ్ళ ముందుకు తెచ్చేసుకోండి. సో అట్లా మీ మనసులో మాటలన్నింటినీ ఒక్కసారి ఆ డైరీలో మనం చూస్తే కనుక ఇప్పటికీ మనకి ఇన్నేళ్ళ బట్టి మనం ఇంత లైఫ్ని చూసామా, ఇన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయో, ఓ ఆ సందర్భంలో మనం ఇలా బాధపడ్డామా, లేకపోతే మనకి ఇంత మంచి ప్రజెంటేషన్ దక్కిందా ఆ రోజు, ఇలా ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా, అవన్నిటినీ ఈరోజు గుర్తు చేసుకోండి. అండ్ ఫైనల్లీ ఇవాళ మన కాఫీ టైంలో ఒక మంచి డే స్పెషల్ ఉంది, అదేంటి అని అంటే మాలి వారి స్వాతంత్ర దినోత్సవం అన్నమాట. సో మాలి అనే దేశపు స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు అయితే వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 22న ఇండిపెండెన్స్ డే అయితే జరుగుతూ ఉంటుంది ఆ దేశంలో. మరి 1960 సెప్టెంబర్ 22న మాలి అనే దేశం ఫ్రెంచ్ పాలన నుండి స్వాతంత్రం పొందిందన్నమాట. మరి ఇక్కడ ఈరోజు ఏం చేస్తారో తెలుసా? ఈరోజు వాళ్ళందరూ కూడా దేశభక్తితో వాళ్ళ దేశ నాయకుల్ని గుర్తు చేసుకుంటూ, ఆ దేశ ప్రజల త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరినీ స్మరిస్తారన్నమాట. అంతేకాదు మాలి యొక్క దేశ చరిత్ర గురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి గౌరవిస్తూ ఆ దేశ ప్రజలందరూ కూడా కలిసి దేశ ఐక్యతను చాటే విధంగా కొన్ని సాంస్కృతిక వేడుకలు కూడా చేసుకుంటూ ఉంటారు. అండ్ అంతేకాదు వారి దేశాభివృద్ధికి, వారి దేశ ఐక్యతకి, శాంతి కోసం అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న నియమ నిబంధనలన్నింటినీ పాటిస్తూ ఉంటారు. అండ్ అంతేకాదు ఈరోజు వారి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటారన్నమాట. మరి ఇది ఇవాళ మన కాఫీ టైం. ఒక మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్బి. రాష్ట్రంలో చెరువుల సుందరీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చెరువుల సుందరీకరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విశ్రాంతి, వినోదం, ఆరోగ్యం, ఆహ్లాదం అందించాలనేదే తమ ధ్యేయమని అన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం విచ్చేశారు. మొత్తం 1,500 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈ పర్యటనలో చేయనున్నారు. రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ సబ్

ఇన్స్పెక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ద్వారా ఆఫ్లైన్ ఆన్లైన్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా www.apcedmmwd.org.lo నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 0845297573 7386799966 సంప్రదించాలని కోరారు. పోలవరం తొలిదశ పనులు తుది ఘట్టానికి చేరుకుండటంతో ప్రధాన డ్యాం పనుల్లో నాణ్యతా ప్రమాణాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర జలసంఘం వేసిన ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్ సభ్యులు వచ్చే నెల 14వ తేదీన రాజమహేంద్రవరానికి రానున్నారు. ఈ విదేశీ నిపుణులు పోలవరం క్షేత్రంలో పర్యటించి ఇప్పటికే పూర్తయిన డయాఫ్రమ్ వాల్, శరవేగంగా సాగుతున్న ఎత్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులను పరిశీలిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు యువత ఎదుర్కొంటున్న సమస్యలు పరిహారం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో యువత మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ర్యాంగింగ్, సైబర్ నేరాల బారిన పడకుండా క్రమశిక్షణతో భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా యువతకు ఎలాంటి సమస్యలు ఎదురైనా 1500 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంప్రదించి పరిష్కారం పొందవచ్చునని తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: City FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఓకే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 8 o'clock 12 minutes 12 seconds అయిపోయింది. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి మంచి పాటతో అలా స్టార్ట్ చేసేసాం కదా, మరి కోహ్లీ నంబర్ 1 సినిమా నుంచి. మరి ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక చిన్న క్లూ అయితే ఇచ్చేసా ఏం చెప్పబోతున్నాను అనేది. సరే, ముందుగా అయితే మనం బయట మార్కెట్ రేట్స్ తెలుసుకుందామా, పెట్రోల్ డీజిల్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. సో పెట్రోల్ ధర వచ్చేసి 117.78 రూపాయలు ఉందన్నమాట ఒక లీటర్ పెట్రోల్. అండ్ డీజిల్ వచ్చేసి 105.36 రూపాయలు ఉంది. సో అవే నిన్నటికి వాళ్ళకి ఏ చేంజెస్ అయితే లేవు పెట్రోల్ డీజిల్ ధరల్లో అయితే. మరి ఇంకా బంగారం వెండి ధర ఎలా ఉంది తెలుసుకుందాం. ఈలోపు ఒక మంచి పాట అయితే వినిపిస్తున్నాను, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఆదికేశవానికి సాంగ్ అయితే వినేశారు. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో ఉన్నాం. మరి ఈ రోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 1 గ్రాము బంగారం ధర 24 క్యారెట్ల బంగారం అయితే గనక 15,457 రూపాయలు ఉంది. అలాగే 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర 14,169 రూపాయలు ఉంది. అలాగే 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర 11,593 రూపాయలు అయితే ఉందన్నమాట. ఇది బంగారం వెండి ధరలు అయితే. మరి ఇక వెదర్ అప్డేట్ కూడా మనం తెలుసుకోబోయే ముందు ఒక మంచి సాంగ్ అయితే వినేద్దాం. వింటూ ఉండండి మన గుడ్ మార్నింగ్ విజయవాడ.

దిరాజా సార్ నుంచి సాంగ్ అయితే వినేశారు, గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమున్నా. మరి ఇక వెదర్ అప్డేట్ విషయానికి వస్తే, ఈ రోజు ఎలా ఉంది అని అంటే గనక, ముఖ్యంగా మనకి సైక్లోన్ వార్నింగ్ సెంటర్ విశాఖపట్నం వారి యొక్క ఆదేశాల మేరకు మనకి తెలిసిన విషయం ఏంటి అంటే, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మనకి కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయట. మరి వాతావరణం మేఘావృతంగా ఉండే అవకాశం కూడా ఉందిట. అండ్ కొన్ని ప్రాంతాల్లో మనకి చిరుజల్లులు అలా కురుస్తూ ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు కూడిన వర్షాలు, అలాగే కొన్ని చోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. పగటి సమయంలో మటుకు వేడిగా ఉంటుంది. ఇక వర్షం పాతం మాత్రం అలానే ఉందన్నమాట కొన్ని జిల్లాల్లో అయితే గనక. అండ్ ఉరుములు మెరుపులు ఉన్న సమయంలో అయితే చెట్లు, అలాగే బహిరంగ ప్రదేశాలు అండ్ అలాగే విద్యుత్ స్తంభాలకి కొంచెం దూరంగా ఉండడం అయితే మంచిదే. మరి ఈ రోజు అయితే ఖచ్చితంగా వర్షం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో, గాలి అలాగే

చల్లగాలి అలాగే వస్తూ ఉంటుంది. అండ్ మరి వర్షం పడుతుందా లేదా అనేది, అంటే వరుణ్ వస్తాడా రాడా అనేది మనమైతే వెయిట్ చేయాల్సిందే. బట్ ఖచ్చితంగా ఈరోజు అయితే వరుణ్ ఈజ్ కమింగ్, అది విషయం. మరి స్టార్టింగ్ అయితే కూలీ నెంబర్ వన్ సాంగ్ అయితే విన్నారు కదా, అండ్ కొత్త కొత్తగా ఉంది మరి అంటూ ఆ సాంగ్ అయితే విన్నారు కాబట్టి, అలా ఒక కొత్త డే స్టార్ట్ చేయగానే ఏమనిపిస్తుంది, వావ్ ఇట్స్ ఎ న్యూ డే అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది కదా. అంటే నిద్ర లేచిన వెంటనే ఒక రిఫ్రెష్ ఫీలింగ్ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలకు మనకి నాంది పలికేదే ఒక కొత్త డే అన్నమాట. మరి ఈరోజు మనం ఒక చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం మన డే అయితే. ఎలా, ఉదయం లేవగానే మన శరీరానికి మనం ఇస్తున్న మొదటి గిఫ్ట్ ఏంటి? ఆలోచించారా ఎప్పుడైనా, ఏంటి గిఫ్ట్ కూడా ఇవ్వాలి ఇప్పుడు నేను అని చెప్పి అనుకుంటున్నారా? సో అనుకోండి, అనుకోవడంలో తప్పులేదులే. నిజంగా మనం ఇస్తున్నామా లేదా అనేది ఒకసారి రికలెక్ట్ చేసుకోవడం కూడా మంచి ఆలోచన. కానీ చాలామంది ఇచ్చే ఆన్సర్స్ ఏంటో తెలుసా, నేనైతే ఉదయం లేవగానే ఒక కప్పు టీ కానీ కాఫీ కానీ అలా ఇచ్చేస్తా అని చెప్పి అంటారు. కానీ నిజానికి మన శరీరం కోరుకునేది అంతకంటే విలువైన కొన్ని అలవాట్లన్నమాట. అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అవ్వచ్చు, లేదా మంచి ఎక్సర్సైజ్ అవ్వచ్చు, లేదా ఒక ప్రశాంతమైన ఆలోచన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా మన రోజుని ఒక మంచి ప్రారంభాన్ని అలా ఇవ్వగలుగుతాయన్నమాట మనం ఇచ్చే ఆ చిన్న చిన్న గిఫ్ట్సే. మరింతకీ మీరు గిఫ్ట్ ఇస్తున్నారా లేదా ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు ఒక మంచి పాట వినిపిస్తాను, వింటూ స్టే ట్యూన్.

ప్రేమ కథా చిత్రం నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో ఉన్నాం. మరి కొత్త రోజుని స్టార్ట్ చేశారు కదా ఈరోజు. మరి ఈరోజు మీరు మీ శరీరానికి ఇస్తున్న మొదటి గిఫ్ట్ ఏంటో ఆలోచించుకున్నారా? ఆలోచిస్తుండండి, ఎందుకంటే మన శరీరం రాత్రంతా విశ్రాంతిలో ఉంటుంది కదా. మరి ఉదయం లేచిన వెంటనే మన శరీరానికి కావాల్సినవన్నీ మనం అందించగలిగితే అదే బెస్ట్ గిఫ్ట్ అనుకోవాలి. మరి అటువంటి గిఫ్ట్లో ఒకటి మన శరీరానికి తగినంత ద్రవాన్ని అందించడం. ద్రవం అంటే ఒక లిక్విడ్ కంటెంట్, ఏదన్నా మంచిగా పాలు తాగడం, లేకపోతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం, లేకపోతే మంచిగా ఏదన్నా పండుని జ్యూస్ లాగా చేసుకొని తాగడం, ఇలా ఏదన్నా మంచి ద్రవ రూపేణ మన శరీరానికి అందించాలన్నమాట. అంటే మనకు అనుకూలంగా ఉండే నీరుని తాగడం ఒక మంచి అలవాటు. అండ్ అంతేకాదు, ఆ తర్వాత కాసేపు నడక. సో ఈ నడక అనేది మన బాడీ మొత్తాన్ని కదిలిస్తుంది కాబట్టి నడక అనేది కూడా ఒక మంచి గిఫ్టే అనమాట. అలా తేలికపాటి స్ట్రెచ్చింగ్స్ కొన్ని ఉంటాయి, అంటే వార్మప్స్ లాంటివి కొన్ని ఉంటాయి. అవి చేయడం వల్ల ఏమవుతుంది, మనకు సాధ్యమైనంత చిన్న శారీరక కదలికను మన బాడీకి అందించిన వాళ్ళం అవుతాం. అది కూడా ఒక బెస్ట్ గిఫ్టే. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటి ఏమని, మనకి అసలే హెల్త్ ఇష్యూ కూడా లేదు కదా, వీఆర్ వెరీ పర్ఫెక్ట్, వెరీ హెల్దీ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంటే ఆరోగ్యం అంటే కేవలం మనకి ఏ వ్యాధి లేదు అని చెప్పుకోవడం మాత్రమే కాదు కదా, మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అండ్ అదే సమయంలో మన మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. అంటే శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం గురించి కూడా మనం పట్టించుకోవాలి. అదే మనకి మనమిచ్చుకునే మొదటి గిఫ్ట్ అన్నమాట ఆ డేలో. మరి ఇంకా మాట్లాడుకుందాం ఈ గిఫ్ట్స్ అన్నిటి గురించి. కొత్తగా ఈ డేని అలా స్టార్ట్ చేసిన ఈ డేలో మీరు ఇచ్చే ఆ కొత్త గిఫ్ట్, అంటే మార్నింగ్ ఇచ్చే మొదటి గిఫ్ట్ గురించి. సో ఇంకొక మంచి పాట అయితే వస్తుంది ఎంసీఏ నుంచి, అండ్ ఆ తర్వాత అందమైన అబద్ధం సినిమా నుంచి. మరి వింటూ ఉండండి గుడ్ మార్నింగ్ విజయవాడ.

0: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసు, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడ్ ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బీ హ్యాపీ.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా.

0: చేస్తున్నావు?
1: అమ్మా ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
0: ఇదైతే టక్కున చేసే పని మరి.
1: ఎలా?
0: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
1: అయితే ఇతర మార్పులు?
0: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
1: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
0: ఆర్బీఐ అంటుంది,
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

అందమైన అబద్ధం నుంచి సాంగ్ వినేశారు కదా. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో ఉన్నాం. మరి ఇంతకీ ఉదయాన్నే మీ శరీరానికి మీరు ఇస్తున్న మొదటి గిఫ్ట్ ఏంటో ఇప్పటికే చూస్ చేసుకుని ఉంటారు కదా. సో ఉదయం లేవగానే ఫోన్ తీసుకుని మెసేజ్ లేదా సోషల్ మీడియా చూడటం, ఇవన్నిటినీ మనం కొన్ని నిమిషాల పాటు పక్కన పెట్టేసి మన కోసం మనం కేటాయిస్తే ఎలా ఉంటుంది? కిటికీ తెరిచి హాయిగా బయట ఉన్న ప్రకృతిని చూడటం, అండ్ కొద్దిసేపు నిశ్శబ్దంగా లేచిన వెంటనే గజిబిజి గందరగోళం ఎలాగూ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మొదటి కొన్ని నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోవాలి కాబట్టి. సో మొదటి 10 నిమిషాలైనా కాస్త నిశ్శబ్దంగా ఉండడం, నిశ్శబ్దంగా ఒక చోటు కూర్చోవడం, వీలైతే ఆ 10 నిమిషాల్లో ఒక 2 నిమిషాలు శ్వాస తీసుకుంటూ వదలడం. సో ఈరోజు చేయాల్సిన ముఖ్యమైన పనులేంటా అని చెప్పి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించడం. ఇవన్నీ పెద్ద పెద్ద పనులు కాదు కదా, చాలా చిన్న చిన్నవి, కానీ చిన్నగా ఉన్న అలవాటే అయినా మంచి అలవాటు, అండ్ మన రోజువారీ జీవన శైలిని మార్చగలిగిన అలవాటు. మరి ఇదే మనం ఇచ్చే మొదటి గిఫ్ట్ అయితే ఎంత బాగుంటుంది, మన డే మొత్తం కూడా బాగుంటుంది కదా. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పంటే మనకి ఏ హెల్త్ ఇష్యూస్ లేవు అని, అంటే మనం చాలా మెంటలీ హెల్తీగా ఉన్నా లేదా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే పూర్తి ఆరోగ్యం మనకున్నట్టు అనమాట. సో వీటిల్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మొదటి గిఫ్ట్ కింద మీరు మార్చుకోగలగాలి. అండ్ ఆరోగ్యం కోసం మనం మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం అనేది అస్సలు మనం చేయకూడని పని అనమాట. ఎవరో రోజుకు ఒక గంట వ్యాయామం చేస్తున్నారు కాబట్టి మనం కూడా అదే చేయాలి అని పెట్టుకుంటే మన శరీరం సహకరించాలి కదా. మనం ఈరోజు 10 నిమిషాలు చేస్తే రేపు 20 నిమిషాలు చేయొచ్చు, లేదా ఈరోజు 20 నిమిషాలు చేస్తే రేపు గంట చేసే అవకాశం ఉంటుంది. అలా మన శరీరాన్ని బట్టి మనం చేయగలగాలి. అంటే మన శరీరం, మన వయసు, మన ఆరోగ్య స్థితి ఇవన్నీ కూడా మనం మన ఆలోచనలోకి తెచ్చుకొని మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు కరెక్ట్గా చేస్తూ వెళ్ళాలన్నమాట. అండ్ వీటితో పాటు క్రమంగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రోజు చేసినాం ఏ రోజు చేయలేదు అనేది కాకుండా డైలీ చేస్తూ ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ వాటితో పాటు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, ఇవే మన శరీరానికి మనం ఇవ్వగలిగే మొదటి గిఫ్ట్ అనమాట ఆ డేలు. అండ్ అంతేకాదు మన కోసం మనం కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుడు పనులు, బాధ్యతలు, ఒత్తిడి వీటన్నిటి గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం కదా. సో మన కోసం మనం డైలీ మొదటిగా ఒక గిఫ్ట్ ఇచ్చుకున్న తర్వాత మిగతా అన్నిటినీ చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో అప్పుడేమవుతుంది, మనకి ఆనందాన్ని ఇచ్చే ఆ చిన్న విషయాల కోసం మనం కేటాయిస్తే ఆ రోజంతా కూడా మనం హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఉదయం లేవగానే మీ శరీరానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వండి. అంటే ఒక గ్లాస్ నీటితో మొదలు పెట్టండి, కాసేపు అటు ఇటు నడవండి, ఆ కాసేపు ప్రశాంతంగా కూర్చోండి, ఆ తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఏం చేయాలని ఆలోచించండి, అండ్ ఆ తర్వాత ముఖంపై చిరునవ్వు ఉంచుకొని ఈరోజు నా డేలో అంటే నా లైఫ్లో బెస్ట్ డే అనేలాగా మీకు మీరు ఒక మంచి పాజిటివ్ థాట్తో స్టార్ట్ చేసేయండి. ఆరోగ్యం అంటే మనకి వ్యాధి లేకపోవడం మాత్రమే కాదు, శరీరం చురుగ్గా ఉండడం, మనసు ప్రశాంతంగా ఉండడం, జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం, ఇవన్నీ మన ఆరోగ్యం కిందకే వస్తాయి. మరి అంత మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం అలా చేయాలి అని అంటే, క్రియేట్ చేయాలి అంటే మన డేని ఒక మంచి గిఫ్ట్తో మొదలు పెట్టాలి. అదే మన ఆరోగ్యానికి మనం ఇచ్చే ది బెస్ట్ గిఫ్ట్ అన్నమాట. సో ఇది మనపై మనం చూపించుకునే శ్రద్ధ అండ్ మన శరీరానికి మనం ఇచ్చే గిఫ్ట్, తొలి గిఫ్ట్ అన్నమాట ఆ డేలు. సో ఇంతకీ మీరైతే ఏ గిఫ్ట్ ఇస్తారో ఆలోచించుకోండి. అండ్ ఇవాళ ఎలాగో

ఈ డే అయితే స్టార్ట్ చేసేసారు కాబట్టి రేపటి నుంచి మంచి గిఫ్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. గిఫ్ట్ అంటే స్పెషల్ డే రోజున ఇచ్చేదే కాదు, డైలీ కూడా మనం ఇవ్వచ్చు, అదే ఈ స్పెషల్ గిఫ్ట్. సో అది విషయం. మరి ఇది మన గుడ్ మార్నింగ్ విజయవాడ. చివరిగా మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్వి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ ఎన్యూటీ మోడల్ హెచ్ఏఎం పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. రహదారులు, మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి ప్రారంభించి మాట్లాడుతూ, ప్రాంతాల అనుసంధానంతో అభివృద్ది సాధించాలనే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. విద్యారంగ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాల తాత్కాలిక భవనంలో తరగతులను మంత్రి ప్రారంభించి మాట్లాడుతూ, ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎన్టీఆర్

రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తూర్పు మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ముందస్తు ప్రచార పత్రికలను ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న ఆరోగ్య సేవలు, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా జరుగుతున్న అభివృద్దిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పంజాబ్కు చెందిన పాత్రికేయుల బృందం విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుల బృందం విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది, పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి ఎఫ్ఎం
1: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
3: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
3: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
3: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వావ్, ఒక మంచి సాంగ్తో మొన్న జోరుగా హుషారుగాకి వెల్కమ్ చెప్పేశాను. 9 o'clock 10 minutes 50 seconds అయిపోయింది టైం. సో వెల్కమ్ టు జోరుగా హుషారుగా. మరి ఈరోజు జోరుగా హుషారుగాలో ఏం మాట్లాడుకోబోతున్నామో తెలుసా? అసలు మ్యూజిక్కి మన పర్సనాలిటీకి చాలా దగ్గర సంబంధం ఉంది. మీ పర్సనాలిటీ గురించి మీరేమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మీరు విన్న పాటలను ఒకసారి ఆ లిస్ట్ ఆ రివైండ్ అలా చేసేసుకోండి. పొద్దున్నే లేవగానే చాలామంది మొదటి పని ఏంటి, చేసే మొదటి పని ఏ కప్ కాఫీ తాగడమో టీ తాగడమో లేకపోతే ఫోన్ తీసుకొని రకరకాల సోషల్ మీడియా యాప్స్ని చూడటం. ఈ రోజుల్లో ఇదే పెద్ద కామన్ విషయం అయిపోయింది. కానీ కొంతమందికి మాత్రం వాళ్ళ డే చాలా స్పెషల్గా స్టార్ట్ అవుతుంది. ఎలాగో తెలుసా? ఒక మంచి పాటతో, ఒక భక్తి పాట, లేకపోతే ఒక

మెలోడీ లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఒక సింగర్ పాడిన పాట, ఇలా రకరకాలుగా వాళ్ళకి వాళ్ళ డే అనేది స్టార్ట్ అవుతుంది. ఒక పాట వినగానే మన మూడ్ ఎంత మారిపోతుందో కదా. కొన్ని పాటలు మనల్ని ఉత్సాహపరుస్తాయి, కొన్ని పాటలు మనల్ని ప్రశాంతపరుస్తాయి, మరికొన్ని పాటలు మనల్ని ఎన్నో ఏళ్ల వెనక్కి తీసుకెళ్తాయి, మరికొన్ని జ్ఞాపకాలని గుర్తు చేస్తాయి, వాటన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ మన కళ్ళ ముందు నిలబడతాయి. మరి అట్లాంటి ఎన్నో పాటలు మనం వింటూ ఉంటాం కదా. మరి మీకు నచ్చిన మీ పాటలే మీ పర్సనాలిటీ గురించి ఏం చెప్తున్నాయో తెలుసుకుందామా? మరి అలాంటి పాటలు ఏమున్నాయో గుర్తు చేసుకుంటూ ఉండండి, ఆ పాటల కలెక్షన్ అలా మరి గుర్తు చేసుకుంటూ ఉండండి. అండ్ ఆ పాటల కలెక్షనే అంటే మీరు సంథింగ్ ఈ హీరో సాంగ్స్ బాగుంటాయి లేదా ఈ మ్యూజిక్ డైరెక్టర్ పాటలు బాగుంటాయి ఇలా మీరు అనుకుంటూ ఉంటారు కదా, లేదా మనకి ఇష్టమైన సింగర్ అబ్బాయి అయిన పాడితే ఎన్ని పాటలైనా అలా వింటూ వెళ్ళొచ్చు అని అనుకుంటూ ఉంటారు కదా. అలా మీకు నచ్చిన పాటల్ని అలా గుర్తు చేసుకుంటూ ఉండండి. ఆ పాటలు మీలో ఉన్న ఏ పర్సనాలిటీని చెప్తున్నాయనేది నేను మీతో షేర్ చేస్తాను. మరి ఇలాగా పాటలు వినటం వల్ల మన మూడ్, మన మెమరీస్, మన ఎమోషన్స్, మన పర్సనాలిటీ ఇన్ని ఉన్నాయన్నమాట పాటల పైన ఆధారపడి. అవన్నీ తెలుసుకుందాం ఈరోజు పాటలు వింటూ. మరి ఒక మంచి పాట వినేద్దాం. ఇప్పుడైతే మన బాలుగారు పాడిన పాటే మళ్ళీ వస్తుంది చంద్రముఖి సినిమా నుంచి. మరి వింటూ స్టే ట్యూన్డ్.

పాట అంటే మరి ఒక్క పాట చెప్పండి, ఇన్ని రకాల పాటలు ఉన్నాయి. జోలపాట, లాలిపాట, అలా మాట్లాడుకుంటే ప్రేమ పాట, ఇలా ఎన్ని పాటలున్నాయి. మరి ఇన్ని పాటల్లో మీకు నచ్చిన పాట ఏంటి? అబ్బో, చాలా పెద్ద క్వశ్చన్ వేసానా? సరే, మరి ఇలా మీరు వినే ఆ మొదటి పాట, అంటే పొద్దు పొద్దున్నే లేవగానే మీరు వినే ఆ మొదటి పాట మీ డేని అండ్ మీ పర్సనాలిటీని డిసైడ్ చేస్తుంది, అండ్ మీ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పగలుగుతుందట. అంత తాగుంది ఒక పాటలో. సో మీరు ఉదయం వినగానే వినే ఒక పాట గనక ఒక ఎనర్జెటిక్ సాంగ్ అయితే ఆ డేలో మీరు చాలా యాక్టివ్గా ఎనర్జీగా ఉంటారంట. అండ్ ఆ రోజంతా పాజిటివ్గా యాక్టివ్గా ఉండాలి అని మీ మైండ్ మీకు చెప్తూ ఉంటుందంట. ఏ ఎందుకు రా, నువ్వు మామూలుగా ప్రశాంతంగా ఉండు, ఈరోజు చూడు ఎంత బాగా స్టార్ట్ చేసావు అని చెప్పి మీ మైండ్లో మీకు చెప్తూ ఉంటుందంట. లేదు, ఒకవేళ మీరు ఒక మంచి మెలోడీ సాంగ్తోనో లేదా ఒక స్లోగా పీస్ఫుల్గా ఉండే పక్షుల శబ్దాలు ఉండే సాంగ్ ఏదన్నా అలా వింటే ఆ డేని చాలా ప్రశాంతంగా మార్చుకోవాలి నువ్వు అని చెప్పి మీ మైండ్ మీకు సూచిస్తూ ఉంటుందట. అదే మనం ఎంచుకున్న పాట మనకి విన్నా చాలాసార్లు ఒక్కొక్కసారి ఏమవుతుంది, మన మూడ్ అలా చేంజ్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. దానికి రీజన్ ఏంటనుకుంటున్నారు? ఇదే, మీరు విన్న ఆ పాటే మీ యొక్క పర్సనాలిటీని అలా డిసైడ్ చేసేస్తుంది. సో మీరు ఎలా ఉండాలి అనేది మీరు విన్న పాటలే మీకు చెప్తాయన్నమాట. అండ్ మనం ఎంచుకునే పాటలు రకరకాలు ఉంటాయి కదా, అండ్ వాటిల్లో మనం ఆ క్షణంలో మన మూడ్కి సెట్ అయ్యే పాటని మనం అలా వింటూ ఉంటాం కదా. అండ్ అప్పటికప్పుడు ఆ పాటే మనకు ఒక మిర్రర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే మీ యొక్క పర్సనాలిటీని అదే మీకు చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క పాటని వింటూనే ఉంటాం. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మనకు ఒక పాట వినాలి అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి పాట విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఒకసారి నచ్చితే వింటాం, రెండోసారి కూడా వింటాం, కానీ అదే పాట 10 సార్లు విన్నా బోర్ అనిపించదు. ఎందుకో తెలుసా? ఆ పాటలో ఉన్న మెలడీ అవ్వచ్చు, ఆ పాటకున్న రిధమ్ అవ్వచ్చు, లిరిక్స్ అవ్వచ్చు, ఆ పాటలో మనకి వినబడే సందర్భం అవ్వచ్చు, మన లైఫ్లో మనకి జరిగే ఆ సిచ్యువేషన్స్కి ఆ పాట పదే పదే సింక్ అవ్వచ్చు. ఇలాంటి అన్ని సందర్భాలు కూడా మనకి ఆ పాటని క్రియేట్ చేస్తాయన్నమాట, మళ్ళీ మళ్ళీ వినాలన్న ఆలోచనని. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క పాట మన లైఫ్లో మనకు ఒక కంఫర్ట్ని క్రియేట్ చేసే పాట కూడా అయి ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా మనకి ఒక మంచి జ్ఞాపకాల్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసే పాట అయినా అయి ఉండొచ్చు అది. సో అలా మళ్ళీ మళ్ళీ వినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నారు? మన లైఫ్కి చాలా దగ్గరగా ఉన్న సందర్భాన్నో, లేకపోతే ఆ మాటలనో, లేకపోతే మన మూడ్ని మార్చగలగా ఆ సంగీతమో దానికి జోడించబడి ఉండి ఉండొచ్చు. సో అట్లా మన పాటలే మన లైఫ్ని, మన పర్సనాలిటీని డిసైడ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకా మాట్లాడుకుందాం పాటల గురించి. ఈలోపు ఇంకా మంచి పాటలు ఉన్నాయి కదా, పాటలు వినేద్దామా? స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

అన్నమాట సంగతి. మన తొలి పాట ఎంత బాగుంటుందో కదా, పొద్దు పొద్దున్నే లేవగానే ఆ పాటే మన పర్సనాలిటీని అలా మార్చేయగలదన్నమాట. అండ్ మీరు ఎప్పుడన్నా అనుకున్నారా, అంటే మన ఇష్టమైన ఒక సింగర్ గాయని అవ్వచ్చు గాయకుడు అవ్వచ్చు, అసలు వాళ్ళ వాయిసే మనకి ఎందుకు అంత ఇష్టం, అసలు మనకు నచ్చిన సింగర్ ఎంపిక చేసుకునే విషయంలో మనకి వాళ్ళ వాయిస్ మాత్రమే కాదట, ఆ సింగర్ పాడిన పాటలతో మనకు ఏర్పడిన ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడా అందులో భాగమైపోయి ఉంటుందట. అందుకే మనం ఒక సింగర్ పాటల్ని పదే పదే వింటూ ఉంటామట. అండ్ ఆ సింగర్ వాయిస్ వినగానే ఒక పర్టిక్యులర్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనేది మనకి గుర్తొచ్చేస్తుందట. అంటే మన కాలేజ్ డేస్, మన ఫస్ట్ లవ్, మన ఫ్రెండ్షిప్, మన ఫ్యామిలీ ట్రిప్స్, మన జీవితంలో జరిగిన చాలా హ్యాపీగా ఉన్న ఒక పీరియడ్ అవ్వచ్చు. ఇలా ఇన్ని ఇన్ని రకాల సందర్భాలు మనకి గుర్తొచ్చేస్తాయట, పర్టికులర్లీ ఒక పర్టికులర్ సింగర్ వాయిస్ విన్నప్పుడు. అందుకే ఒక సింగర్ మనకు నచ్చడం అనేది కేవలం అదొక మ్యూజిక్ టేస్ట్ మాత్రమే కాదు, మన మెమరీస్కి కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు అన్నమాట. ఇలా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా ఈ పాటల్లో దాగి ఉంటుంది. అంటే పాట ఒకటే కాదు, పాట పాడిన గాయకుడు లేదా గాయని పైన కూడా మన పర్సనాలిటీ అనేది ఆధారపడి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మన లైఫ్లో అన్నమాట. అండ్ ఇంకా చాలామంది మంచి సందర్భాల్లో చాలా పాటలు వింటూనే ఉంటారు, కానీ వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక డల్నెస్ అనిపించినప్పుడు లేకపోతే ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ కలిగినప్పుడు అలాంటప్పుడు వినే పాటలే విషాద గీతాలు కదా, సాడ్ సాంగ్స్. మరి ఈ విషాద గీతాలు వింటున్నప్పుడు కొంతమందిలో తెలుసా రివర్స్, చాలా హాయిగా అనిపిస్తుంది, మనసు తేలిక పడ్డట్టు అనిపిస్తుంది, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమందిలో. అలా మనం అంటే మనకి బాధగా ఉన్నప్పుడు హ్యాపీ సాంగ్ వినాలి కదా, అప్పుడే కదా మన మూడ్ చేంజ్ అవుతుంది అని అనుకుంటారు చాలామంది. అంటే మనం చేంజ్ చేయాలి అంటే ఒక హ్యాపీ సాంగ్ ఏదైనా లేకపోతే ఒక జోబియల్ సాంగ్ ఏదైనా వినాలి కదా అని చెప్పి అనుకుంటుంటారు, కానీ చాలాసార్లు మనకి మనమే సాడ్ సాంగ్స్ని పెట్టుకుని వింటూ ఉంటాం చూసారా, మన మనసే బాగున్నప్పుడో లేకపోతే ఏదైనా సాడ్ సిచ్యువేషన్తో మన డే అలా స్టార్ట్ అయినప్పుడో, అలాంటప్పుడు మనకు తెలియకుండానే మనం సాడ్ సాంగ్స్ వైపుగా మన మనసు మళ్ళీపోతుంది చూసారా. అది ఎందుకు అంటే మన ఫీలింగ్స్ని ఆ మ్యూజిక్ తన వైపుగా మార్చుకోగలదన్నమాట. మన మాటల్లో చెప్పలేని ఆ సందర్భం, ఆ ఎమోషన్ ఆ పాట విన్నప్పుడు ఆ పాట మనకి చెప్తుందన్నమాట. సో అలా ఈ సాడ్ సాంగ్స్ అనేవి మన లైఫ్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ అంతేకాదు, నేనున్నాను అని చెప్పి మనకి ధైర్యాన్ని ఇవ్వగల పాటలు కూడా ఈ సాడ్ సాంగ్సేనట. ఎందుకనంటే మన ఎమోషన్ని అర్థం చేసుకున్నట్టుగా, మనకి ఒక కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసినట్టుగా ఆ మనకి విషాద గీతాలు ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటామట మనం మన లైఫ్లో. అండ్ ఒకవేళ మీరు ఎప్పుడన్నా బాధగా ఉన్నప్పుడు హెడ్ ఫోన్ పెట్టుకొని అలా ఒంటరిగా ఉండి పాట వినాలి అని అన్నప్పుడు

చాలా మందికి కలిగే ఒక మంచి ఎక్స్పీరియన్స్, పాటల ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంది అని అంటే ఈ సాడ్ సాంగ్స్ వినటం. అండ్ అంతేకాదు, మన బయట ప్రపంచం నుంచి మనకి మన ఒక చిన్న స్పేస్, పర్సనల్ స్పేస్ దొరికినట్లుగా అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఎంత ట్రాఫిక్లో ఉన్నా, ఎంత హడావిడి లైఫ్లో మనం జీవిస్తూ ఉన్నా, అప్పుడప్పుడు మనకు కూడా కొంత మానసిక బాధలు అనేవి ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అలాంటప్పుడు మీ టైం ఏంటి, అసలు మీరేంటి, మీరు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఇవన్నీ మీకు మీకు ఒక గుర్తు చేయగలిగిన పాటలు ఉన్నాయంటే అవి సాడ్ సాంగ్సే. అప్పుడప్పుడు ఇట్లా ఒక్కొక్క పాటన్నా వింటూ ఉండాలి. వింటూ ఉంటే మన లైఫ్ని మనమే అలాగా మార్చుకునే వాళ్ళం అవుతాం. అండ్ ఇంకా మాట్లాడుకుందాం పాటల గురించి, ఇంకా వాటి యొక్క పర్సనాలిటీ మనల్ని ఎలా మారుస్తున్నాయి అనే దాని గురించి. ఇంకా ఈలోపు ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఇలా కొన్ని సందర్భాల్లో మనల్ని మన అనుకునే వాళ్ళు వీడి వెళ్ళిపోయినప్పుడు మనకు కలిగే ఆ బాధ నుంచి మనల్ని బయటపడేసేవే ఈ విషాద గీతాలు అన్నమాట. అండ్ మరి తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈ పాటలు అండ్ మన పర్సనాలిటీ ఎలా మారిపోతుంది అనేది. అండ్ ఇంకా తెలుసుకుందాం. అండ్ మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక పాట మొదలవ్వగానే తెలియకుండానే మన కాళ్ళు అలా డ్యాన్స్ వేయడానికి ముందుకు సాగుతూ ఉంటాయి, తెలియకుండానే మన కాళ్ళు స్టెప్పులు వేసేస్తామా? అండ్ దానికి రీజన్ ఏంటి అని అంటే, మనకు నచ్చిన రిధం వినగానే మన బాడీ కూడా దానికి స్పందిస్తుందట. ఒకసారి ఆ పాటలో బీట్ పడిందంటే చాలు, చేత్తో టేబుల్ మీద రిధం కొట్టడం, కాళ్ళు కదపడం, తల ఊపడం, అంటే కూర్చొని చైర్ డ్యాన్స్ అనుకోండి మొత్తానికి. సో అట్లా ఈ చైర్ డ్యాన్స్ చేయడం అనేది మనకి మనం తెలియకుండానే జరిగిపోతాయి. అంటే మ్యూజిక్ అనేది కేవలం చెవులతో మాత్రమే వినడం కాదు అనేది ఈ పాటలే మనకు చెప్తాయట. సో మన శరీరంలో కూడా దీన్ని ఫీల్ అవుతూ ఉంటుంది, మన యొక్క బాడీ కూడా ఆ బీట్ని అట్లా ఫీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ అందరికీ రిలేట్ అయ్యే విషయం ఒకటి ఏంటంటే, ఒక పాట వింటే ఆ వ్యక్తికి మరొక వ్యక్తి గుర్తొస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. ఇది చాలా విషయాల్లో జరిగింది. ఎందుకు అట్లాగా ఆలోచించారా? ఒక పర్టికులర్ సాంగ్ వినగానే మనకు ఒక పర్టికులర్ పర్సన్ గుర్తొస్తారు. ఎందుకు అనంటే, మన బ్రెయిన్ ఆ పాటను ఒక సంఘటనతో కానీ లేదా ఆ సంఘటనలో ఉన్నప్పుడు ఉన్న ఆ వ్యక్తితో కానీ మనకి ఒక లింక్ని క్రియేట్ చేస్తుందన్నమాట బ్రెయిన్లో. ఈ పాట నువ్వు ఇప్పుడు ఆ సందర్భంలో విన్నావు కదా అని చెప్పి నీ బ్రెయినే నీకు చెప్తుందట. అండ్ అలాగా కొన్ని పాటలు మనకి వినిపించిన ప్రతిసారి

మరి ఈ పాట వినగానే నాకు అతనే గుర్తొస్తాడబ్బా. ఈ పాట విన్న ప్రతిసారి నాకు ఆమె గుర్తొస్తుంది. అసలు ఈ పాట వినగానే నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చేసాయి. అబ్బా ఈ పాట గుర్తొచ్చిందంటే విన్నానంటే చాలు, ఈ సందర్భాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనురా. ఇలా మనకి రకరకాల సందర్భాల్లో మనకి ఆ పర్సన్స్ గుర్తొస్తూ ఉంటారు కదా, అవి కేవలం జ్ఞాపకంగా మాత్రమే మన దగ్గర ఉన్నా కానీ మన బ్రెయిన్ ఎప్పటికీ కూడా వాళ్ళనైతే ఆ పాట ప్రకారంగానే గుర్తుపెట్టుకుంటుందన్నమాట. సో అదే విషయం, పాటల వెనుక ఇంత దాగి ఉంది. అండ్ మనం మాట్లాడుకోవాల్సింది మన చిన్నప్పటి పాటలు. మాట్లాడుకుందాం చిన్నప్పటి పాటల గురించి. ఇప్పుడైతే మరి ఆ రోజులు అసలు నిజంగా మళ్ళీ తిరిగి రావు కాబట్టి ఆ పాటనే వినేద్దాం. మరి వినేసేయండి కమిటీ కుర్రాళ్ళ నుంచి స్టేడియం.

నిజంగా ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తాయా రావు కదా. అండ్ చైల్డ్హుడ్ సాంగ్స్ కూడా అంతే. చైల్డ్హుడ్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే చిన్నప్పుడు మనం విన్న చిన్నప్పటి పాటలే మన ఎన్నేళ్ల తర్వాత వింటున్నా సరే మన చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసేస్తాయి. మన బాల్యంలో మనం మనతో ఉన్న ఆ వ్యక్తులు, మనం గడిపిన ఆ ప్రదేశాలు, మనం జరుపుకున్న పండుగలు, మన స్కూల్ డేస్, మన ఫ్యామిలీ మొమెంట్స్, ఇవన్నీ కలిసి మన మెమరీస్గా నిలిచిపోతాయి కదా. అప్పుడు విన్న ఆ పాటలు అకస్మాత్తుగా ఒక్కసారి వినుంటే గనక మన వయసు 30 దాటినా, 40 దాటినా, అంతెందుకు 80 దాటినా కూడా మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి, మన మనసుని పసిపిల్లల్లాగా మార్చేస్తాయి అన్నమాట. మన మనసు ఒక్కసారిగా చిన్ననాటి రోజుల్లోకి వెళ్ళిపోతుంది అని అంటే మీరు అప్పుడు విన్న పాటల్ని గుర్తు చేసుకుంటున్నారు అని అర్థం. ఆ పాటలు విన్నప్పుడల్లా మీ బాల్యాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటాయన్నమాట. మరి మన మనసుకు నచ్చిన పాటలు మనం ఎన్నో వింటూ ఉంటాం. అండ్ ఆ చిన్నప్పటి పాటలు విన్నాగానే, అంటే చిన్నప్పుడు అని అంటే నా ఉద్దేశం ఏంటంటే మన చిన్న వయసులో మనం ఎక్కువగా విన్న పాటలు అన్నమాట. చిన్నప్పటి పాటలు అంటే మన బాల్యంలో మనం విన్న పాటలు. అండ్ ఇంకొకటి, ఇలా పాటలు వింటూ ఉంటాం కదా, వింటూ ఉన్నప్పుడు సడన్గా ఒక పాటలో ఒక పర్టికులర్ లైన్ మీరు ఎప్పుడన్నా బాగా గుర్తుపెట్టుకున్నారా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, ఎందుకో చెప్పండి. ఆ పర్టికులర్ లైన్ విన్నప్పుడు మన లైఫ్కి సంబంధించిన సిచ్యువేషన్ని మనకి అది పర్టికులర్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. కొన్నిసార్లు ఆ లిరిక్కే మన ఫీలింగ్ని మార్చేయగలదు, మన మూడ్ని మార్చగలదు. అంటే ఎందుకు, మనకి మనకే ఒక కొత్త ఆలోచనని క్రియేట్ చేయగలదు. అలాంటి పర్టికులర్ లైన్స్ చాలానే ఉన్నాయి మనకి తెలుగు పాటల్లో అయితే కనుక. అండ్ మరికొన్నిసార్లు ఏమనిపిస్తుంది, ఆ ఒక్క లైన్లో ఉన్న వాయిస్ మాడ్యులేషన్ లేదా మ్యూజిక్ లేదా ఎమోషన్ కూడా మనకి నచ్చుతుంది అండ్ మనల్ని ఒక ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చేస్తుంది మన లైఫ్లోనే. అసలు ఆ పాట బాగుందా లేదా అనేది పక్కన పెడితే ఆ ఒక్క లైన్ చాలు మన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ని మార్చేయడానికి కదా. అలాంటి పాటలు కూడా ఉన్నాయి. మరి చెక్ చేసుకోండి మీరే మీ యొక్క పాటల ప్లేలిస్ట్ మిమ్మల్ని ఎంతవరకు ఎటువైపు తీసుకెళ్తోంది అనేది. సో మీ ప్లేలిస్ట్ ఎక్కువగా రొమాంటిక్ సాంగ్స్ వింటూ ఉంటే కనుక మీరు మంచి భావోద్వేగాలు కలిగిన వ్యక్తి అని అర్థం. అంటే మీకు ఇమాజినేషన్ అనేది చాలా ఎక్కువ, మనుషులకి ఎక్కువగా విలువిస్తారు అనే అర్థం. అండ్ ఒకవేళ మీరు ఎమోషనల్ సాంగ్స్, సాడ్ సాంగ్స్ ఇలాంటివి వింటూ ఉంటే కనుక మీరు చాలా సెన్సిటివ్ అని, మీరు ఫీలింగ్స్ని బాగా లోతుగా అనుభవిస్తారు, అంటే మీరు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని మీరు బాగా డీప్ తీసుకుంటారు అండ్ మీరు ఒక డీప్ థింకర్ అని అర్థం అన్నమాట. అండ్ ఒకవేళ మీరు మాస్ కమ్ ఎనర్జెటిక్ సాంగ్స్ వింటూ ఉంటే మీరు చాలా ఒక ఎనర్జెటిక్ పర్సన్, ఫన్నీగా ఉండే పర్సన్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ అన్నమాట. మీరు అంటే బాహ్యంగా అందరితో మా కలిసిపోయే ఒక వ్యక్తిలాగా అనమాట. అండ్ మీలో చాలా కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంది అని అర్థం. అండ్ ఒకవేళ మీరు ఒక మంచి మెలోడీ పాటలు ఎక్కువగా వినే వ్యక్తి అనుకోండి, మీరు చాలా కామ్గా ఉండే పర్సనాలిటీ కలిగిన వాళ్ళు అండ్ ఎమోషనల్లీ మీరు అందరితో కనెక్ట్గా ఉండే పర్సనాలిటీ కలవారు అండ్ మీకు ఒక పీస్ఫుల్ నేచర్ ఇష్టపడుతూ ఉంటారన్నమాట. సో అది. అండ్ ఒకవేళ మీరు ఒక ఫోక్ సాంగ్ కానీ జానపద గీతాలు ఏమన్నా మీకు నచ్చితే కనుక మీరు ట్రెడిషన్ని ఇష్టపడే స్వభావం కలిగిన వ్యక్తి అని గుర్తు చేసుకోండి. అండ్ అంతేకాదు, ఒకవేళ మీరు ఎక్కువగా మోటివేషనల్ సాంగ్స్ వినే వ్యక్తి అనుకోండి, మీరు ఎక్కువగా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పైన ఫోకస్ పెట్టే వ్యక్తిగా మీకు మీరు తెలుసుకోండి. అండ్ ఇంకా కొన్ని పాటలు మనకి ఎక్కువ లిరిక్స్ కాకుండా ఇన్స్ట్రుమెంట్తో కూడిన పాటలు ఉంటాయి కదా, అలాంటి పాటలు వినే వ్యక్తి అంటే లోఫీ సాంగ్స్ వినే వ్యక్తి అనుకోండి మీరు, అంటే ఎక్కువగా వింటూ ఉన్నారనుకోండి, మీరు చాలా క్రియేటివ్ అండ్ అంతేకాదు మీరు చాలా ఫోకస్డ్గా ఉంటారు అండ్ అంతేకాదు మీరు చాలా క్వైట్గా ఉండే వ్యక్తి అనమాట. ఇన్ని రకాలు ఉన్నాయి మీలో. మరి మీరేం వింటున్నారు, మీ పర్సనాలిటీ ఏంటో మీ పాటల ద్వారా మీరే తెలుసుకోవచ్చు. అదే విషయం, కొన్నిసార్లు పాటలు

0: మన లైఫ్లో ఒక చాప్టర్కి సౌండ్ ట్రాక్ లాగా మిగిలిపోతాయి. అందుకే పాట అంటే జస్ట్ కేవలం లిరిక్స్ మ్యూజిక్ మాత్రమే కాదు, ఆ పాట మన ఫీల్ అవ్వచ్చు, మన లైఫ్లో ఉన్న ఒక పర్సన్ అవ్వచ్చు, లేకపోతే మన లైఫ్కి సంబంధించి ఒక మెమరీ అవ్వచ్చు, మన లైఫ్లో ఒక కొంత టైం పీరియడ్ అవ్వచ్చు, లేదా మన లైఫ్ని మార్చే ఒక అందమైన చాప్టర్, కొత్త చాప్టర్ అవ్వచ్చు. ఇలా ఒక పాట మన పర్సనాలిటీని, మన లైఫ్లో మనకున్న మన పర్సన్ని మనకి డిఫరెంట్గా మార్చేయగలదన్నమాట. మరి పాటకి అంత శక్తి ఉంది. అందుకే నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు, ఒక చిన్న ప్రోమోతో, అది కూడా నా వాయిస్తో నేనే మీకు చెప్పేస్తున్నాను. వినేసేంటి, స్టే ట్యూన్. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు. మరి అన్ని కార్యక్రమాలు కూడా ఇలా మన వివిధ భారతిలో వినొచ్చు. అండ్ ఇలాంటి పాటలు ఎన్నో కూడా మీకు నేను వినిపిస్తూనే ఉంటాను వచ్చినప్పుడల్లా, అండ్ మన రిమైనింగ్ ఆర్టిస్ట్ అందరూ కూడా వినిపిస్తూనే ఉంటారు. మరి ఇలా మన లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పాటలు అండ్ మన పర్సనాలిటీని మనం తెలుసుకోదగ్గ పాటలు మనకి చాలానే తడుతూ ఉంటాయి, మనం వింటూనే ఉంటాం. ఎంత చక్కగా అలా వింటూ ఉండండి, హ్యాపీగా పాటలను ఎంజాయ్ చేయండి, అండ్ పాటలతో మీరు కూడా మీ పర్సనాలిటీని తెలుసుకోవచ్చు. అదే సంగతి మరి ఇది మన జోరుగా హుషారుగా ప్రోగ్రామ్. అండ్ చివరిగా ఒక మంచి సాంగ్ వేద్దాం అనుకున్నాను, బట్ మనకైతే అంత టైం లేదు కదా, ఖచ్చితంగా న్యూస్ హెడ్లైన్స్ తర్వాత అయితే వేస్తాను. అండ్ ఇది మన జోరుగా హుషారుగా అయితే ఎండింగ్ ఇచ్చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బి. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లను బహుళ అంతస్తుల్లో నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పై అంతస్తుల్లో నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అక్కడ చిన్న చిన్న శీతల గోదాములను ఏర్పాటు చేయాలని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వీటి నిర్మాణం పూర్తి కావాలని అన్నారు. కుప్పంలో ముఖ్యమంత్రి నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామివారు నిన్న సూర్యచంద్రుల వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధుల్లో తిరుగుతూ భక్తులను కటాక్షించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య దంతవైద్య కళాశాలల్లోని హౌస్ సర్జన్లకు 10% పోస్ట్ గ్రాడ్యుయేట్లు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 5% చొప్పున స్టైఫండ్ను ప్రభుత్వం పెంచింది. ఇది ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 14 దంతవైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న 185 ఎండీఎస్ యాజమాన్య సీట్ల భర్తీకి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. నీట్ యూజీ అర్హతతో అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ రాత్రి 10 గంటల్లోగా, అపరాధ రుసుంతో 25వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. బీడీఎస్ ఇంటర్న్షిప్ ఈ ఏడాది మే 31 నాటికి పూర్తి చేసి ఉండాలి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో రేపు ఎల్లుండి పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం పొడవున 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయని, తూర్పు మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ ఒడిశాలో

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వంశధార, నాగావళి నదుల ప్రవాహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ, గంజాయి సాగు నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3:11 గంటలకు వింటారు.

0: వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

10:07 మినిట్స్ 18 సెకండ్స్ అయిపోయింది. వెల్కమ్ టు హరవిల్లు ప్రోగ్రామ్. మరి ఈ రోజు మన హరవిల్లులో నేనైతే క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాను. మరి ఈ క్వశ్చన్స్కి మీరు నాకు ఆన్సర్ చేస్తూ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తూ అందరి లిజినెస్తో అలా అలా అలా అలా టైం స్పెండ్ చేయాలి అంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి. వాట్సాప్ నెంబర్ కూడా ఉంది 0866248814, ఇది వాట్సాప్ నెంబర్. సో వాట్సాప్ ద్వారా మీరైతే నాకు మెసేజ్ చేసేయచ్చు ఈ 1 అవర్ పాటు. మరి హరవిల్లు ప్రోగ్రామ్కి రెడీగా ఉన్నారా? ఆల్రెడీ మన లిజినెస్ కూడా రెడీగా ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ మెసేజెస్ చేసేసారు. మరి చూద్దాం ఎవరెవరు ఏ మెసేజెస్ చేశారు అనేది. అండ్ హాయ్ చందన, గుడ్ మార్నింగ్. మీరు పాట గురించి ఎక్సలెంట్గా సూపర్గా చెప్పారు, అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్పారు. అండ్ సూపర్ నైస్గా ఉంది ప్రోగ్రామ్, మాటలు రావడం లేదు, అంత బాగా చెప్పారు అంటూ పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో పద్మావతి గారు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు మెసేజ్ చేశారు అంటే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ చేశారు. హలో చందన, శుభోదయం, వందనాలు మంచి భక్తి గీతాలతో, అలాగే పీబీ శ్రీనివాస్ గారి గురించి మరెన్నో విషయాలతో చాలా బాగుంది అంటున్నారు. అండ్ హరవిల్లుకి వెల్కమ్ చందనాజీ. చిన్న విషయం ఏంటంటే భాస్కర్, వరుణ్, పవన్ కనుచూపు పేర్లో కనబడట్లేదు, ఉదయాన్నే బెజవాడిగానే వచ్చారా అని అడుగుతున్నారు. నిజానికి నేను కూడా వెయిటింగ్ అనమాట, పవన్ వస్తాడా అనుకున్నా, పవన్ అయితే రాల. మేఘ వస్తుందా అనుకున్నా, మేఘాను రాల. వర్ష వస్తుందా అనుకున్నా, వర్షాను రాల. ఇక సూర్య ఆటోమేటిక్గా ఎటు విజయవాడ వాళ్ళని వదిలి వెళ్ళడనుకోండి, సూర్య ఎప్పుడు మాతోనే ఉంటాడు. అది సమ్మర్ అయినా వింటర్ అయినా రైనీ సీజన్ అయినా ఎప్పుడైనా మాతోనే ఉంటాడు, అదనమాట విషయం. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. హాయ్ చందన, ఎలా ఉన్నారు? మీరు వచ్చారు మా పడంలో నిన్నటి వరకు ప్రతాపం చూపిన సూర్య ఈరోజు మాయమైపోయాడు, వెదర్ చాలా కూల్ కూల్గా ఉంది అంటున్నారు. నేను పొద్దున్నే చెప్పాను వరుణ్ విల్ కమ్ అని, సో అందుకే వరుణ్ వచ్చే టైం వచ్చింది, అందుకే అక్కడ అలా ఉందన్నమాట. సో హరవిల్లులో ముఖ చిత్రాల గురించి మీకు తెలిసిందేగా చందన గారు అంటున్నారు. సో మాట్లాడుకుందాం దీని గురించి అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా ఎప్పుడు విన్నా లాహిరి లాహిరిలో పాట నాకు చాలా ఇష్టం అంటూ పంపించారు. ఆ పాట విన్నప్పుడు నీటి మీద తేలిపోతున్నట్లు హాయిగా ఫీల్ అవుతాను తల్లి అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. అండ్ మీరు చెప్పిన పాటల గురించి విన్నాను అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మనకు కొన్ని పాటలు వింటున్నప్పుడు మనసు చాలా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది, మనం ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా హరవిల్లు ప్రోగ్రామ్కి వెల్కమ్ అంటూ సుమని గారు పడే నుంచి మెసేజ్ చేశారు, వెల్కమ్ మీకు. అండ్ అలాగే జోరుగా హుషారుగా కార్యక్రమాల్లో మీ విశ్లేషణ ఎప్పటిలాగానే మమ్మల్ని చిన్నప్పటి రోజులకి తీసుకెళ్ళిపోయింది, థ్యాంక్ యూ అంటున్నారు వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా. అండ్ అలాగే పాటలే మాటలుగా నచ్చుతాయి, ఉదాహరణకు మీరు వాడే వరుణ్ సూర్య అండ్ జేఎస్వి గారి బాస్ అలకనంద గారి ఫిలిం అనే పదం అండ్ శృతి గారి అరే అరే అనే మాటలు ఇలా అంటూ పంపించారు. అంటే ఓకే, మా రైమింగ్ వర్డ్స్ మీకు నచ్చుతున్నాయన్నమాట, వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ నమస్తే అంటూ వీరేష్ గారు రాజుల నుంచి పంపించారు, మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ కుశలమేనా అని అంటూ హరవిల్లుకి వెల్కమ్ అంటున్నారు వినాయతుల్ల గారు భవానీపేట నుంచి. నేను కుశలం, మీరు కుశలమా? అండ్ అలాగే గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ అంటున్నారు శివ గారు బెంగళూరు నుంచి. నేను ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు ఇంతకీ? సో నేనైతే ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే చెప్పాను కదా, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి. మన ఇండియాలో చాలా రకాల నదులైతే ఉన్నాయి కదా, అందులో అతి పెద్దది పొడవైనది గంగానది, మనకి తెలిసిందే కదా. ఈ గంగానదిని మనం గంగానది అని అయితే పిలుస్తాం, కానీ బంగ్లాదేశ్లో మటుకు వేరే పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలుస్తారు మీకు తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేసేయండి. గంగానదిని బంగ్లాదేశ్లో వేరొక పేరుతో పిలుస్తారు, అదేంటి తెలిస్తే నాకు ఆన్సర్ చేసేయండి. ఒక మంచి పాట వచ్చేస్తోంది మీకోసం, వింటూ స్టే ట్యూన్.

కిలాడి నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం హర్వీలులో ఉన్నాం, గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు అనేది. గుడ్ మార్నింగ్ చందన అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు, మీ పేరు చెప్పలేదు. కాకాణి నుంచి పద్మా గారు అండ్ ఫ్యామిలీ అంతా, సో పేరు కూడా పంపించండి సారీ. అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ బాగున్నారు అంటూ నరేష్ గారు, రోజా గారు అడుగుతున్నారు. ఫైన్ అండి. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. అండ్ అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్

చేశారు. నెక్స్ట్ ఇంకా పుట్టుపాక నుంచి పుల్పాటి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఆశ శ్రీనివాస్ గారు పంపించారు, పాటల గురించి ఇన్ఫర్మేషన్ చాలా బాగా వివరించారు. సాడ్ సాంగ్స్, హ్యాపీ సాంగ్స్ మనకి అట్రాక్షన్ చేస్తూ ఉంటాయి అంటున్నారు. కరెక్ట్ అండి, మెయిన్లీ సాడ్ సాంగ్స్ ఏనట. నాకు ఇవాళ మీ అందరికీ చెప్దాం అనిపించింది అందుకే. సో థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా చెల్లపాండి మరి మోనిషా మదురై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, అండ్ అలాగే కాదర్ వీరేష్ గారు రాజు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే పాటల గురించి మనిషి ఎలాంటి పాట వింటే మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో భలే చెప్పారు, తెలియని విషయాన్ని విన్నాం సూపర్ అంటున్నారు, అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించేశారు. థ్యాంక్ యూ మీకు కూడా. సో వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, అండ్ అలాగే హాయ్ మ్యామ్ అంటూ రవి గారు చీరాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, హాయ్ అండి. అండ్ అలాగే పడన్ నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ సుమని గారు పంపించారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ చందనా తల్లి ఆన్సర్ అంటూ వీర కనకారావు గారు వీర భద్రాపురం నుంచి పంపించారు కరెక్ట్గా, అండ్ భీమేశ్వరరావు గారు పెడన నుంచి హాయ్ చందన శుభోదయం అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో, శుభోదయం మీకు కూడా. అండ్ అలాగే షేక్ షేక్ ఇలియాసా మీ పేరు, ఓకే పంపించారు గొల్లపూడి నుంచి కరెక్ట్ ఆన్సర్ ని, అండ్ అలాగే హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు లతా గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ అంతా తిరుపతి నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి చిన్నమస్తనరావు గారు పెద్దమస్తనరావు గారు నమస్తే అంటున్నారు మీకు కూడా అండి, అండ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అనంతపూర్ నుంచి అనురాధ గారు కట్ అవుతోంది అంటున్నారా, ఓకే మీ యొక్క ఏరియాని బట్టి కూడా ఉంటుంది నెట్వర్క్ అనేది. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి యాప్లో వింటుంటే కనుక క్లోజ్ చేసేయండి, లేకపోతే మామూలుగా లింక్ ఓపెన్ చేసి విన్నా కూడా ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి నెట్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేయండి. నార్మల్ రేడియో అయితే కనుక సిగ్నల్ ఇష్యూ ఖచ్చితంగానే ఉంటుంది అప్పుడప్పుడు, అంటే ఇట్స్ వరుణ్ టైం, ఇట్స్ పవన్ టైం, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి వాతావరణ మార్పులు, సో దానివల్ల అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ బంగారాజ్ గారు ఆదరణ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ అండి, అండ్ హాయ్ చందన గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంటూ చండిక గారు, వరలక్ష్మి గారు, వాసు గారు అడుగుతున్నారు. ఫైన్ అండి, అండ్ మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటుందండి, మీ మాటలు ఇలా వినాలనే అనిపిస్తుంది, చాలా కూల్గా మాట్లాడతారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. సో నెక్స్ట్ ఇంకా సుందరి గారు పెనంలూరు నుంచి మెసేజ్ చేశారు, యాక్చువల్లీ ఈ నది కాదు ఇంకో అందమైన నది అనమాట, అది విషయం. నెక్స్ట్ ఇంకా నరేష్ గారు, రోజా గారు యమునా నది అంటున్నారు, కాదండి. అండ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్తో, మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ పాపారావు గారు నర్సాపూర్ నుంచి పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ని, అండ్ అలాగే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, అలాగే ధర్మారావు గారు పంపించారు హలో టు చందన అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అంటున్నారు. హుబ్లీ నది అన్నారు కానీ ఆ నది అయితే కాదండి, దంతివాడ నుంచి మెసేజ్ చేశారు. సో ఇంకో వేరే అందమైన నది ఉంది మన ఇండియాలోదే. అండ్ నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, మరింతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారో తెలుసా, నేనే చెప్తాను. చెప్పబోయే ముందు ఇంకొక మెసేజ్ ఉంది, చూద్దాం ఎవరు పంపించారు అనేది. మహానది అట కాదండి ఆ ఆన్సరు, అరుణ గారు మోహన్ నారాయణపేట నుంచి పంపించారు. ఇంతకీ ఏ నది అంటే పద్మానది అని చెప్పి పిలుస్తారట, గంగానదిని బంగ్లాదేశ్లో పద్మానది అని చెప్పి పిలుస్తారు. సో అది కరెక్ట్ ఆన్సర్. అండ్ మనకి రకరకాల అవార్డ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా ఇయర్లీ, సో ప్రతి ఇయర్ కూడా చాలామంది రకరకాల అవార్డ్స్ని అయితే అందుకుంటూ ఉంటారు కదా, అందులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు మీకు తెలుసా, తెలిస్తే నాకు ఆన్సర్ చేసేయండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు, తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇప్పుడైతే గంగోత్రి నుంచి మంచి సాంగ్ మీకోసం వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: ఎక్కడున్నావు
2: అమ్మా? ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
1: ఇదైతే టక్కున చేసే పని మరి.
2: ఎలా?
1: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
2: అయితే ఇతర మార్పులు?
1: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ OTP ఆధారమైనా ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
2: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
1: RBI అంటుంది
3: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఒక లైలా కోసం నుంచి సాంగ్ అయితే వినేశారు. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు పంపించారు అనేది. అల్లు రామలింగయ్య గారట ఆన్సర్ చేశారు, నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి కాదండి. అండ్ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, కనకారావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ బిఎన్ రెడ్డి గారు అనుకుంటూ సుమని గారు పడని నుంచి పంపించారు. ఓకే చెప్తాను కరెక్ట్ కాదా అనేది. అండ్ ఏఎన్ఆర్ గారు అనుకుంటున్నారు, పాపారావు గారు నర్సాపురం నుంచి. సో నెక్స్ట్ ఇంకా గొల్లపూడి నుంచి షేక్ ఇలియాస్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ ఇందాక రెండు కూడా కరెక్ట్ కాదని నేను లాస్ట్లో చెప్తాను. అండ్ కాదర్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి. ఎల్వి ప్రసాద్ గారు అనుకుంటున్నారా, కానీ కాదు. రవి గారు చీరాల నుంచి హాయ్ మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ చెల్లపాండి మరి మోనిషా గారు పంపించారు, ఫస్ట్ తెలుగు హీరో అంటూ కూడా పంపించారు. సో చెప్తాను అది కరెక్టా కాదా అనేది. నెక్స్ట్ ఇంకా పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, వినాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆన్సర్ అంటూ కరెక్ట్గా చేశారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ శివగిరి

రాంప్రసాద్ గారు మార్కాపూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ని. అండ్ లలిత గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రమణారావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ భీమేశ్వరరావు గారు పడే నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, పద్మానది అంటుంది అక్కడ, దానికి ఆన్సర్ చేశారు. అలాగే గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే టీచర్స్ కాలనీ నుంచి దేవికారాణి గారు అంటూ ఆన్సర్ చేశారు, రంగాచార్లు గారు. సో కాదండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ సుకన్య గారు గుంటకల్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటనారాయణ గారు ఝాన్సీ ఖమ్మం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆయన ఎప్పుడు అందుకున్నారో అనేది కూడా పంపించేశారు కరెక్ట్గా. అండ్ అలాగే రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీనగర్ నుంచి పంపించారు, దేవికారాణి అంటూ. సో కాదండి. అండ్ మోహన్ బాబు గారు అంటూ నరేష్ మరి రోజా గారు పంపించారనమాట, మహబూబ్ నగర్ నుంచి. సో కాదండి.

సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు అని అంటే గనక మనం డైరెక్టర్ బిఎన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే ఆయనే ఫస్ట్ ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న వ్యక్తి. అండ్ ఆయన తెలుగు సినీ దర్శకులు అండ్ అలాగే నిర్మాత కూడా అనమాట. 1974లో ఈయనకి ఈ అవార్డు అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత 1982లో మనకి ఎల్వి ప్రసాద్ గారికి, అండ్ 86లో నాగిరెడ్డి గారికి, అండ్ ఆ తర్వాత 1990లో ఏఎన్ఆర్ గారికి, అండ్ ఆ తర్వాత డి రామానాయుడు గారు అండ్ కె విశ్వనాథ్ గారు, ఇలా చాలామంది అయితే ఈ అవార్డ్స్ని అందుకున్నారనమాట. అదే విషయం మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. మన ఇండియాలో అంతరిక్ష ప్రయోగాలు అనేవి మనకి శ్రీహరికోటలో జరుగుతూ ఉంటాయి, మనకి తెలిసిందే కదా. సో ఈ శ్రీహరి కోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది? శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో మనకి ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది, మొదటి శాటిలైట్ ఏది? సో అక్కడి నుంచి మనకి శాటిలైట్ మనకి ఇవ్వవుతుంటాయి కదా, లాంచ్ అవుతుంటాయి కదా, అలాగా ఫస్ట్ శాటిలైట్ ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8814కి. శ్రీహరికోటలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి. ఈలోపు ఒక మంచి సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, ఓరి దేవట సినిమా నుంచి అనమాట.

మంచి సాంగ్ అలా వినేశారు కదా మా ఇంటి బంగారం నుంచి. మరి మనమైతే హర్విలిలో ఉన్నాం, శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మన లిజినెస్ ఆన్సర్స్ కరెక్ట్గా చేశారు చాలామంది. చూద్దాం ఎవరెవరు పంపించారో. ఇస్రో అంట, అంటే శాటిలైట్ పేరు అడిగాను నేను యాక్చువల్గా. నరేష్ గారు, రోజా గారు, అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఎల్ఐసి కాలనీ నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ ఆర్యభట్ట అంటూ పంపించారు సుమని గారు పడ నుంచి, సో కాదండి. అండ్ అలాగే మార్కపూర్ నుంచి శివగిరి ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్, సిరిగిరి ప్రసాద్ గారా, ఓకే కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన ఒక సాంగ్ పాడండి, వాయిస్ ఈజ్ సో స్వీట్ అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, ఐ విల్ ట్రై మురళి గారు. అండ్ కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా ఆర్యభట్ అనుకుంటున్నారు కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి, సో కాదండి. అండ్ అలాగే శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి మెసేజ్ చేశారు, అనుకుంటున్నానమ్మా అంటున్నారు, కాదండి చెప్తాను అదేంటి అనేది. అండ్ అలాగే మల్లికార్జున గారు, అభిరామ్ గారు కేశవ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే ఎప్పుడు ఆ శాటిలైట్ని విడుదల చేశారు అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ చేసేసారు మోహిత్ రావు గారు బెంగళూరు నుంచి, అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ మార్కాపూర్ నుంచి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా హా కాదు కాదు, మీ ఆన్సర్ అదైతే కాదు, ఎస్ఎల్వి కాదు, ఎస్ఎల్వి 3 అని పంపించారు కదా, అదైతే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ లలిత గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వెంకట నారాయణ గారు, ఝాన్సీ గారు ఖమ్మం నుంచి పంపించారు హాయ్ అంటూ కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ శుభోదయం ఆకాశవాణి కేంద్రానికి అంటూ అనంతపూర్ నుంచి రాజశేఖర్ గారు, సుజాత గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయవాడ నుంచి నందు పంపించారు గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్. అలాగే రమేష్ బాబు గారు పంపించారు కరెక్ట్ తిరుపతి నుంచి, జీశాట్ 3 కూడా కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా చంద్రయాన్ అంటున్నారు సుకన్య గారు గుంటకల్ నుంచి, సో అది కూడా కాదు. అండ్ హిందూపూర్ నుంచి రంగాచార్యులు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, చౌడేపల్లి నుంచి పంపించారు గౌతమ్ గారు, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మహబూబ్ నగర్ నుంచి పంపించారు ఆన్సర్ని, సో మీ ఆన్సర్ కరెక్ట్ కాదు. అండ్ అలాగే సౌండింగ్ రాకెటా కాదండి, ఓకే ఎవరు అంటే పెద్దపూర్ నుంచి త్రిమూర్తులు గారు అనమాట, ఆలస్యంగా జాయిన్ అయ్యేందుకు సారీ తల్లి అంటున్నారు, ఏం పర్లేదండి. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. సో నాకైతే వచ్చిన ఆన్సర్స్ ఇవి, మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దామా. శ్రీహరికోటలో ప్రయోగించబడిన అంటే ఆ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏంటి అని అంటే రోహిణి అనమాట. సో రోహిణి అనే ఆ శాటిలైట్ని ఫస్ట్ అయితే ప్రయోగించారు. అండ్ ఫైనల్లీ ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మనకి రకరకాల గ్రంథాలు అయితే ఉంటాయి కదా, అలాగే మనకి రకరకాల నవల్స్ కూడా ఉంటాయి. అండ్ గ్రంథాల విషయానికి వస్తే మనకి భాగవతం, రామాయణం ఇలా గ్రంథాలు చాలానే ఉంటాయి. అండ్ మహాభారతం కూడా ఉంది కదా, మరి మహాభారతానికి మరొక పేరు కూడా ఉంది, అదేంటి అంటే మహాభారతానికి మహాభారతం అని కాకుండా మరొక పేరు కూడా ఉంది, అదేంటి తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. సో ఇప్పుడైతే మీకోసం విజయ్ బాపినీడు గారి జయంతి సందర్భంగా మరి ఆయన డైరెక్షన్లో వచ్చిన గ్యాంగ్ లీడర్ నుంచి మంచి సాంగ్ వస్తుంది, బాలుగారు చిత్ర గారు పాడగా వింటూ స్టేడియం.

మంచి సాంగ్ తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాము మన హరవిల్లుకి అయితే. మరి ఇదే ఫైనల్ సాంగ్, అండ్ ఇంకా ఫైనల్ ఆన్సర్స్ ఎవరెవరు ఏం చేశారు అనేది చూసేద్దాం. మహాభారతానికి గల మరొక పేరు ఏంటి అని అడిగాను కదా, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరు పంపించారు. తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ప్రసాద్ గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సుకన్య గారు గుంటకల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సుమని గారు భగవద్గీత అంటున్నారు పెడ నుంచి, కాదండి మహాభారతం వేరు భగవద్గీత వేరు. అండ్ అలాగే కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు ఇద్దరు కూడా పంపించారు. భారతీయ అంటున్నారు, భారతీయ కంటిన్యూషన్ ఇది, కానీ అదైతే ఆన్సర్ అవ్వదు. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే మల్లికార్జున గారు, అభిరామ్ గారు కేశవ నగర్ నుంచి పంపించారు భాగవతం అంటూ, కాదండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు విజయవాడ నుంచి భార్గవి గారు. అండ్ గుడ్ మార్నింగ్ శాండల్జీ అంటున్నారు కర్నూతల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి నుంచి. ఓకే ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్, అండ్ మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ అలాగే ఆన్సర్ని దేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. ఓకే దీన్ని కూడా కరెక్టానే కన్సిడర్ చేసేస్తున్నాను. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆది కావ్యం అనుకుంటున్నారు గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి. గౌతమ్ గారు గౌతమా గౌతమీనా పైనేమో గౌతమ్ అన్నారు. ఓకే నేను గౌతమ్ అనే అనుకుంటున్నాను.

ఆది కావ్యంని అంటే రామాయణాన్ని అంటాము యాక్చువల్గా. అండ్ కేదారి వీరేష్ గారు రాజుల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటాద్రి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు చిత్తూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు, స్పెల్లింగ్ మిస్టేకే కానీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు, అన్ని ప్రశ్నలు మంచిగా ఉన్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అండి అంటున్నారు. థ్యాంక్ యూ, మీకు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే స్వాతి గారు, వేణుగోపాల్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కవిత గారు, జోష్నవి గారు అండ్ ఫ్యామిలీ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. నేను అన్ని ప్రశ్నలు వినలేదు అంటున్నారు, పర్వాలేదులేండి, ఒకటైతే విన్నారు కదా. నందు గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నందిగామ్ నుంచి జానకి గారు, రామ్ గారు, ఉమా గారు అందరూ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పీబీ శ్రీనివాస్ గారి జయంతి సందర్భంగా, ఈశ్వరలక్ష్మి గారి జయంతి సందర్భంగా, బి గోపాలం గారి జయంతి సందర్భంగా నివాళులు అంటున్నారు. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా టీచర్స్ కాలనీ నుంచి రంగాచార్యులు గారు పంపించారు, ఓకే. నెక్స్ట్ ఇంకా ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, రోజు గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే జయా గారు, సహరి గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. కాదు కాదు, మీరు ఆన్సర్ని పంపించారా, జయా అండ్ సతీ సహరి అంటూ ఏదో పంపించారు మొత్తానికి చిరంజీవి గారు. సో ఫస్ట్ లాస్ట్ వర్డ్ తీసుకుంటా కరెక్ట్ కింద. అండ్ నెక్స్ట్ ఇంకా ఈరోజు అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి, ముఖ చిత్రాలు మార్చే టైంకి ఎప్పుడొస్తారు మళ్ళీ అంటున్నారు అప్పలరాజు గారు. అయితే త్వరలోనే కలుద్దాం, ముఖ చిత్రాలు మారుస్తా నేను, అప్పుడు మళ్ళీ వస్తా. ప్రజెంట్ అయితే ఈరోజు ఇలా నేనైతే టాటా చెప్పేస్తున్నాను. అండ్ త్వరలో మళ్ళీ అందరం కలుసుకుందాం. అండ్ చక్కగా మీరైతే హ్యాపీగా, వరుణ్ వస్తాడా రాడా అని వెయిట్ చేయండి అందరూ కూడా, డెఫినెట్లీ ఈరోజు అయితే వస్తారు అది విషయం. అండ్ నేనైతే టాటా చెప్పేస్తున్నాను, త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ఈరోజు రేపు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగల్పూడి అనిత సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల పాటు కంట్రోల్ రూమ్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. చెట్లు, భారీ హోర్డింగ్లు, శిథిలావస్థలో ఉన్న ఇళ్ల వద్ద ప్రజలు ఉండరాదని సూచించారు. ప్రభుత్వం జారీ చేసే వాతావరణ హెచ్చరికలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచనలు చేశారు. పండుగల రద్దీ నేపథ్యంలో చర్లపల్లి సెంగొట్టాయి మార్గంలోను మరో 18 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. 07/1/9/1 ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 27 వరకు ప్రతి శుక్రవారం చర్లపల్లి నుంచి, 07/1/9/2 ప్రత్యేక రైలు అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శనివారం సెంగొట్టాయి నుంచి బయలుదేరతాయి. మార్గ మధ్యలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టాయ్, సేలం, ఈరోడ్, తిరుప్పార్, పొలాచి తదితర స్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లు ఆగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, క్రాప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు యువత ఎదుర్కొంటున్న సమస్యలు పరిహారం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి

మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో యువత మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ర్యాగింగ్, సైబర్ నేరాల బారిన పడకుండా క్రమశిక్షణతో భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా యువతకు ఎలాంటి సమస్యలు ఎదురైనా 1500 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సంప్రదించి పరిష్కారం పొందవచ్చునని కోరారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ముందస్తు ప్రచార పత్రికలను ఆవిష్కరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న ఆరోగ్య సేవలు, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:12 దాటి 30 సెకండ్లు కావస్తోంది సమయం. ఎన్నో కబుర్లతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మరి ఈరోజు సినిమా కబుర్లో మన విశేషాలేంటో మాట్లాడేసుకుందామా. మరి మనసు

ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటారు? నచ్చిన వారితో మాట్లాడాలి. అదొక్కటేనా? ఇంకా ఎన్నో సొల్యూషన్స్ ఉన్నాయి. నచ్చిన పుస్తకం చదవచ్చు, నచ్చిన పాటలు వింటూ ఉండొచ్చు, ఇంకా నచ్చిన ప్రదేశాలకు వెళ్ళొస్తూ ఉండాలన్నమాట. సో ఈ అన్ని యాక్టివిటీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాజిటివ్ వైబ్రేషన్, ఫీలింగ్, రిఫ్రెష్మెంట్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నచ్చిన వారితో మాట్లాడటం, అంటే మనకి మనసు బాగోపోతే ఎవరితోనైనా నచ్చిన వారితో మాట్లాడడం అనుకోండి, మాట్లాడుతున్నంతసేపు కూడా బాగానే ఉంటుంది. ఇంకా మాట్లాడటం అయిపోయిన తర్వాత విడిచి వెళ్ళేటప్పుడు కొంత బాధ కూడా అనిపిస్తుంది, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం అని చెప్పేసి. సో కానీ ఆ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కొన్ని గంటల పాటు మనలో ఉంటుందన్నమాట, కొన్ని రోజుల పాటు కూడా ఉంటుంది కొంతమందికి. కానీ ప్రకృతితో మమేకమై ఒక అడవిలోకి వెళ్ళిన అనుభవం కొన్ని నెలల పాటు ఉంటుంది. మరి అందుకనే కదా రిసార్ట్స్కి కానీ ఇంకా అడ్వెంచర్స్ కానీ అలాగా ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు వెతుక్కుని వెతుక్కుని మరీ అడవుల్లోకి వెళుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలారావాలు ఎంతో మానసిక ప్రశాంతతని కలుగజేస్తాయన్నమాట. అయితే ప్రతిసారి కూడా అడవికి వెళ్ళడం, అడ్వెంచర్ చేయడం అందరికీ కుదరదు కదా. అందరికీ కుదరాలంటే అది కుదరని పనే, ఎందుకంటే అన్ని కండిషన్స్ బాగుండాలి, అడ్వెంచర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, ఇంకా క్లైంబింగ్ చేసేటప్పుడు రోప్స్, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట, దాంట్లో కూడా కొన్ని స్టడీస్ అనేవి. సో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి అడ్వెంచర్ చేయాలనే కుతూహలం లోపల ఉంటుంది, కానీ బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ ఎవరైనా చేస్తూ ఉంటే కనుక చూసి ఆనందిస్తారు. మరి అలాంటి అడ్వెంచరస్ మూవీస్, అదే అడవిలో అడ్వెంచరస్ మూవీస్ అయితే తెలుగులోనే ఉన్నాయి. మరి అవేంటో ఈరోజు సినిమా కబుర్లో నేను మీతో షేర్ చేసేస్తూ ఉంటాను. మరి వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతీ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: అర విరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో, పురి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో,
1: ఎదకొండ రగ విసిరెను మధుపుల వల

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ వై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:22 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మనో చిత్ర పాడిన పాట క్షణక్షణం మూవీ నుంచైతే వినరు కదా. మరి మనం సినిమా కబుర్లో మాట్లాడుకుంటున్నాం అడవి, అదే అడవి రిలేటెడ్ మూవీస్ అనమాట. సో అడవి ఇంకా తెలుగు మూవీ, ఈ రెండు పదాలు చెప్పంగానే తెలుగు వారందరికీ కూడా ముందుగా

వెంటనే ఏ జనరేషన్ వారికైనా ఠక్కున గుర్తుకొచ్చే సినిమా ఏంటంటే ఎన్టీఆర్ గారి అడవి రాముడు కదా. మరి 1977 1977లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా ఫేమ్ తగ్గని సినిమాగా నిలిచిపోయిందన్నమాట. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మొత్తం ఎన్ని రోజులు ఆడిందో తెలుసా థియేటర్స్లో? 366, అంటే సంవత్సరం పొడవునా కూడా ఈ సినిమా ఆడిందన్నమాట. అది కూడా ఏంటంటే సూపర్ హిట్గా. సో ఎన్టీఆర్ గారు, జయప్రద గారు, జయసుధ గారు నటించిన ఈ చిత్రంలో మాటలు ఇంకా అలాగే పాటలు కూడా ఇప్పటికీ చాలా ఫేమస్. 1977లో వచ్చిన ఇప్పటికీ కూడా అందరూ పాడుతున్నారంటే చాలా ఫేమస్ అనే కదా. సో ఎన్టీఆర్ గారు ఇందులో ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్ అన్నమాట. ఆ విషయం తెలియకుండా అందరితో మమేకమైపోయి అడవిలో అలా జీవిస్తూ ఇల్లీగల్ స్మగ్లింగ్కి కళ్ళం వేసేందుకు ఆయన పూనుకుంటారనమాట. సో ఆయన వేసే టాక్టిక్స్ కానీ స్టంట్స్ కానీ భలే ఆకట్టుకుంటాయి ఈ సినిమాలో. మరైతే ఇప్పుడు సినిమా కబుర్లో ఈ అడవి రాముడు మూవీ నుంచి ఒక పాట అయితే విందామా? స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:29 దాటి 26 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మనం మాట్లాడుకున్నాం సినిమా కబుర్లో అడవి, అదే అడవి రిలేటెడ్ తెలుగు మూవీస్ గురించి. అడవి రాముడు మూవీ నుంచి వేటూరి గారి రచనలో ఎస్పి బాలు గారు ఇంకా సుశీల గారు పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా అదే పేరుతో, అదేనండి అడవి రాముడు అనే పేరుతోనే మళ్ళీ 2004లో బి గోపాల్ గారి దర్శకత్వంలో ప్రభాస్ ఇంకా ఆర్తి అగర్వాల్ గారు ఇద్దరు నటించిన ఫిలిం అడవి రాముడు వచ్చిందనమాట. మరి అడవిలోనే చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక కుర్రాడి ప్రేమ కథగా సాగుతోంది ఈ ఫిలిం. సో అడవిలో పెరిగిన వారు ఎంత తెలివిగా బలంగా అనుకున్నది సాధిస్తారో చూపించాడనమాట హీరో ఈ మూవీలో. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ అందించిన వారు మణిశర్మ గారు. సాంగ్స్ కూడా చాలా సూపర్ హిట్గా ఉంటాయి. ఇంకా రీసెంట్గా చెప్పాలంటే 2021లో వచ్చిన కొండపొలం మూవీ కూడా సూపర్గా ఉంటుంది కదా. ఏంటంటే అడవిలోనే పెరిగి ఇంకా ఆ అడవి గురించి మాత్రమే కాదు తనకి మొత్తం అంతా తెలిసినట్టు మంచిగా చదువుకొని మంచి ఆఫీసర్ అయ్యి మళ్ళీ ఆ అడవికే తిరిగి వస్తాడనమాట హీరో. సో మరి ఇంకా ఆ కొండపల్లం మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే వినేద్దామా? వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై మీ ఆదిత్య. 11:39 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మనం మాట్లాడుకున్నాం సినిమా కబర్లో అడవి రిలేటెడ్ తెలుగు మూవీస్ గురించి. మరి అలాగే కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు ఇప్పటికీ కూడా అందరికీ గుర్తుండిపోయిందన్న కదా. మళ్ళీ రాఘవేంద్రరావు గారు 1985లో ఇంకొక ఫారెస్ట్ ఓరియంటెడ్ ఫిలిం అయితే తీశారనమాట. ఆ మూవీయే అడవి దొంగ. 1985లో చిరంజీవి గారు, రాధా గారు, సరళ గారు సో నటించిన ఈ చిత్రం మళ్ళీ అడ్వెంచర్స్, ముఖ్యంగా ఏంటంటే ఫారెన్ కంట్రీస్లో ఉండే అడ్వెంచర్స్ని చూపించారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా ఏంటంటే టార్జాన్, మోగ్లీ ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా అడవిలోనే ఉంటారు కదా. అడవిలో స్టంట్స్ చేస్తూ ఇంకా అక్కడ ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళని కాపాడటం, లేకపోతే యానిమల్స్ని ఉంటే గనక వాటిని ఎవరైనా ఇల్లీగల్ పోషింగ్ చేస్తుంటే యానిమల్స్ని వాళ్ళ నుంచి రక్షించడం ఇలాంటివన్నీ కూడా చూపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఈ అడవి దొంగ సినిమాలో ఏంటంటే తప్పిపోయిన పిల్లాడు అడవిలోనే ఉన్న జనాలతో ఇంకా జంతువుల మధ్య పెరుగుతాడనమాట. ఇంకా పెద్దయిన క్యారెక్టర్ తర్వాత ఏమేమి స్టంట్స్ చేస్తారు, ముఖ్యంగా హాలీవుడ్ మూవీస్ కానీ ఇంకా చైనీస్ మూవీస్ కానీ చూస్తూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటాయి. అంత స్టంట్స్ అప్పట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా చూపించారనమాట అడవి దొంగ మూవీలో. సో తెలుగు వారందరికీ కూడా అడవి అంటే ముందుగా గుర్తుకొచ్చే సినిమా అడవి రాముడితో పాటు ఈ అడవి దొంగ సినిమా అనమాట. మరైతే ఇప్పుడు ఇంకొక సాంగ్ అయితే వినేయండి, మరి అడవికి సంబంధించిన సాంగ్ వింటూ ఆనందిస్తుండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. 11:50 దాటి 29 సెకండ్లు కావస్తోంది సమయం. నల్లమల్ల మూవీ నుంచి శ్రీరామ్ పాడిన సాంగ్ అయితే విన్నారు కదా.

సో మరి ఇంకా ఇలాగ తెలుగులో అడవి రిలేటెడ్ మూవీస్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటే కనుక అందరికీ తెలిసిన ఫిలిం అదే పుష్ప వన్, ఇంకా పుష్ప టూ. సో ఈ రెండు మూవీస్లోనూ ముఖ్యంగా ఏంటి అంటే శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం గురించి చూపించారన్నమాట. అడవిలోని లొకేషన్స్ అండ్ అలాగే ఇక్కడ పాటల్ని కూడా షూట్ చేసిన లొకేషన్స్ అయితే మరి ఇంకా మన ఆంధ్రాలోని అడవులు అయితే కాదు కానీ మేకరై ఫారెస్ట్ అనమాట. సో ఈ మేకరై ఫారెస్ట్ ఎక్కడుంది, తమిళనాడులోని నీలగిరిస్ దగ్గర ఉంటుంది ఈ మేకరై ఫారెస్ట్. సో ఈ మేకరై ఫారెస్ట్ దగ్గరే చాలా పాటల వరకు షూట్ చేశారని చెప్పేసి చెప్తుంటారనమాట. అలాగే 2024లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్లో కూడా అంజనాద్రి ఫారెస్ట్ ఏరియా, ఇంకా ఫారెస్ట్కి సంబంధించిన లోకల్ విలేజెస్, ఇలా ఫారెస్ట్ అందాలు దాంతోపాటు మైథాలజీని కూడా కలిపి చూపించడం జరిగింది. అసలైన అప్డేట్ చెప్పాలి అంటే గనక ఈ అడవికి సంబంధించిన మరొక మూవీ కూడా ఇప్పుడు రాబోతోంది అనమాట. మరి ఎవరు హీరో అంటే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య బ్లఫ్ మాస్టర్ తిమ్మరుసు జీబ్రా. ఇదేంటి హీరో పేరు చెప్పాలి అని చెప్పి అనుకుని ఇక్కడ మూవీస్ పేరు చెప్తున్నావని చెప్పి అనుకుంటున్నారేమో. ఎస్, మరి మామూలుగా ఏదైనా మనకి ఒక మూవీ నేమ్ వింటే అది ఏంటి, దేనికి సంబంధించింది అని కొంచెం అర్థమైపోతూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే టీజర్ రావాలి, ట్రైలర్ రావాలి, ఆ రెండింటిని చూడాలి. ఇంకా టీజర్లో ట్రైలర్లో లేనివి కూడా సినిమాలో చూపిస్తాం అని చెప్పేసి డైరెక్టర్స్ చెప్తున్నారన్నమాట. ఏంటంటే సస్పెన్స్ని ఇంకా సస్పెన్స్ చేస్తూ లోపల ఏముంది, పాటలు ఏమున్నాయి, ఇంకా ఆ టర్నింగ్ పాయింట్, స్టోరీలో టర్నింగ్ పాయింట్ ఎక్కడ తిరుగుతుంది, ఇలా రకరకాల పాయింట్స్ అన్నిటినీ చూపించి మొత్తం అంతా సస్పెన్స్ థ్రిల్లర్గా చూపించాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తే గమనిస్తే కనుక బ్లఫ్ మాస్టర్, తిమ్మరుసు ఇవన్నీ కూడా ఒక రకంగా పెద్ద పేర్లలాగా అనిపిస్తాయి కదా. మరి ఈ సినిమా పేర్లనే కొత్తగా ఎంచుకొని మరీ పెట్టినట్టు ఉంటాయన్నమాట అతని మూవీస్. ఇంకా స్టోరీస్ కూడా అలాగే లవ్ థీమే మాత్రమే కాకుండా ఏదో ఒక సరికొత్త థీమ్ని ఎంచుకొని సొసైటల్ ప్రాబ్లమ్స్ని చూపించడం, ఇంకా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇచ్చేలాగా నటించడం చేస్తుంటారనమాట. మరి సత్యదేవ్ సినిమాలు అనమాట. సో సినిమా పేరు చెప్తేనే అర్థమైపోయింది కదా, ఆయన సత్యదేవ్. మరి ఫారెస్ట్ ఓరియంటేషన్తో సత్యదేవ్ నటిస్తున్న మూవీ అయితే రాబోతుంది అనమాట. మరి ఆ ఫిలిం పేరేంటో తెలుసా? ఫిలిం పేరు వచ్చేసి సమవర్తి. మరి ఈ సమవర్తిలో ఫారెస్ట్

ఫారెస్ట్ లొకేషన్స్ అన్నీ కూడా చూపించబోతున్నారంట. అయితే ఈ ఫారెస్ట్ లొకేషన్స్ అన్నీ కూడా ఏంటంటే మొత్తం దక్షిణ భారతదేశంలోని ఫారెస్ట్స్ అన్నీ కూడా కవర్ చేసేసామని హీరో సత్యదేవ్ అయితే చెప్తున్నారు. మరి ఇంకా మన దక్షిణ భారతదేశం అంటే ముఖ్యంగా మన స్టేట్లో ఉన్న నల్లమల ఫారెస్ట్ కానీ, ఇంకా తమిళనాడులో ఉన్న నీలగిరీస్ కానీ, కేరళలో ఉన్న వెస్ట్రన్ ఘాట్స్, ఇంకా అలాగే కర్ణాటకలో ఉన్న ఫారెస్ట్ ఏరియా మొత్తం అన్ని కూడా చూపించారంట. మరి ఇంకా ఫారెస్ట్తో పాటు అడ్వెంచర్స్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి కదా మరి మూవీస్లో. మరి ఇంతకీ మూవీ థీమ్ ఏంటి అంటే కనుక డిఫారెస్టేషన్, అడవులు కొట్టేస్తూ ఉంటారు కదా, అండ్ అలాగే ఇల్లీగల్ పోషింగ్, స్మగ్లింగ్ ఇవన్నీ కూడా చూపించబోతున్నారంట సినిమాలో. మరి ఇవన్నీ చూపించడమైన వాటికి ఏమైనా సొల్యూషన్ ఉందా? మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మరి. సో ఇప్పుడైతే మోగ్లీ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా? వింటూ ఆనందిస్తుండండి విద్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆద్య.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది
1: ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల మూడవ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కొత్త ఢిల్లీలో జరగనుంది. ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీలో ఎన్నికల అధికారులు సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్లు కాదని, సరియైన విచారణ, అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరు తొలగించబోమని వివరించారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సెలవులు ప్రకటించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఎంఈఓలను ఆదేశించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొని ఉందని, మధ్యాహ్నం తర్వాత వర్షాలు తీవ్రత పెరిగే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. మచిలీపట్నం సాగర్తీర మహాగణపతికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 63 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మహాగణపతిగా నమోదైంది. మంత్రి కొల్లు రవీంద్రకు ఇంటర్నేషనల్ అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను సంస్థ ప్రతినిధి ఆనంద్ రాజేంద్ర అందించారు. సాగర్తీర మహాగణపతికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన ఈ రోజు ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది. అశేష భక్తజనం రథాన్ని లాగుతూ గోవింద నామస్మరణలు చేశారు. 4 మాడవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. చెక్క భజనలు, కోలాటాలు, భజన బృందాలు, గజరాజుల ఘీంకారం మధ్య రథోత్సవం అత్యంత కన్నుల పండుగగా సాగింది. ఈరోజు సాయంకాలం అశ్వవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. రాష్టంలో ప్రభుత్వ వైద్య, దంతవైద్య కళాశాలలో హౌస్ సర్జన్లకు 10%, పోస్టు గ్రాడ్యుయేట్లు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 5% చొప్పున స్టైఫండ్ను ప్రభుత్వం పెంచింది. రాష్ట్రంలోని 14 దంతవైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న 185 ఎండీఎస్ యాజమాన్య సీట్ల భర్తీకి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. నీట్ యూజీ అర్హతతో అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ రాత్రి 10 గంటల్లోగా, అపరాధ రుసుంతో 25వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

బిజినెస్ క్లైమేట్ సర్వే 2026, అందులో మొదటి స్థానంలో నిలిచింది మన భారతదేశం. మరి నిజంగా ఏంటి ఈ సర్వే అంటే, బిజినెస్ అనే పదం ఉంది కదా, మరి వ్యాపారానికి సంబంధించింది. వ్యాపారం చేయాలంటే కావాల్సింది ఏంటి, పెద్ద పెద్ద పెట్టుబడులు, కోట్లు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎస్, కానీ దానికంటే అసలు గ్రౌండ్ వర్క్లో ఆలోచిస్తే గనక కొత్తగా ఆలోచించే విధానం, మార్కెటింగ్ చేయగల నైపుణ్యం, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. ఏ హార్డ్ వర్క్ అన్నావేంటి, ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు కదా, ఎవరైనా చెప్పేది ఏంటంటే స్మార్ట్ వర్కే కదా. ఎస్, చేసే పనిలో నిజంగా స్మార్ట్ వర్కే ఉండాలి, కానీ బిజినెస్ అంటే హార్డ్ వర్క్ కూడా ఉంటుంది, అది మార్కెటింగ్లో తెలుస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మార్కెటింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అనేది స్మార్ట్ వర్క్ అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి రీచ్ అవుతూ ఉండాలి కదా, అది డిజిటల్గా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ. సో అందుకనే అది హార్డ్ వర్క్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. సో ఈ లక్షణాలన్నీ ఉంటేనే మంచి బిజినెస్ అనేది సాగుతుంది. అత్యధికంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ పెట్టుబడులన్నీ వాటంతటా అవే వస్తూ ఉంటాయని సక్సెస్ పొందిన వ్యాపారవేత్తలందరూ కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు సమాజంలో చూస్తుంటే గనక ప్రజెంట్ ట్రెండ్ అర్థం చేసుకుంటే తెలుస్తుంది, ప్రజలకి ఏది ప్రస్తుతం అత్యవసరం. సో మార్కెట్లో ఇప్పటి వరకు లేని ఒక కొత్త ప్రోడక్ట్ని మనం ఇంట్రొడ్యూస్ చేద్దామా, అది బిజినెస్గా స్టార్ట్ చేద్దామా అని చెప్పి అనుకోవచ్చు. ఎస్, కానీ ఆ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ఏదైతే తీసుకొస్తామో అది అవసరం, అందరికీ అవసరం అయ్యేలాగా. ఆ ప్రోడక్ట్ లేకపోతే మనకి మన పని కుదరదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అనిపించాలన్నమాట. సో ఆ విధంగా ప్రోడక్ట్ అనేది ఉండాలి. కానీ నా మనసులో, నా మదిలో, నా మైండ్లో ఇది తోచింది కదా, ఇది తయారు చేస్తాను, మార్కెట్లో పెడతాను అంటే కనుక కుదరని పని. సో అందరికీ ఇప్పుడు ఏదైతే అవసరమో దాన్ని సులువుగా చేసేలాగా ఒక ప్రోడక్ట్ని రూపొందించి పెట్టాలన్నమాట. అప్పుడు వాటంతటా అవే పెట్టుబడులు, వాటంతటా అవే ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా మనం కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఆలోచన విధానాన్ని పెంపొందించుకుంటేనే బిజినెస్ అనేది సూపర్గా క్లిక్ అవుతుంది అన్నమాట. సో మరి భారతదేశంలో ఇంత చక్కగా బిజినెస్ జరుగుతుందనే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో భారతదేశం అనేది ఫస్ట్ స్థానంలో నిలిచిందనమాట. ఇంకా ఈ సర్వేకి సంబంధించిన మాటలు, అలాగే ఈ సర్వే అసలు ఎందుకు ఇస్తారు అన్నీ కూడా మాట్లాడుకుందాం మీకు తెలుసాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

శ్రీజో లిరిక్స్ లో తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రేయ ఘోషల్ పడిన సాంగ్ అయితే విన్నారు. మరి బాగ్మతి మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 గురించి. ఇంతకీ భారత్ మొదటి స్థానంలో నిలిచిన ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 అసలు ఏంటి, ఎవరిచ్చారు ఈ ఇండెక్స్, మరి ఈ సంగతులన్నీ మాట్లాడుకునే ముందు అసలు ముందుగా డిమాండ్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఏంటంటే ఆర్థికవేత్తలు చెప్పే మాట, మన భారత్లో ఏదైనా అంటే ఏ వస్తువైనా ఏ సర్వీస్ అయినా అది ప్రొడ్యూస్ అయితే వాటికి డొమెస్టిక్ డిమాండే చాలా ఎక్కువ అన్నమాట. సో ఇంతకీ ఏమిటి ఈ డొమెస్టిక్ డిమాండ్? ఫర్ ఎగ్జాంపుల్ బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే మన దేశంలో ఎక్కువగా తినే ఆహారం విషయానికి వస్తే గనక అన్నం కదా. ఇంకా తర్వాత నార్త్ ఇండియాకి వెళ్తే గనక చపాతీలు రోటీలు ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాగా వరి కానీ ఇంకా గోధుమ పంట కానీ భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యింది. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన

వీటికి మన దగ్గర డిమాండ్ ఎక్కువ, అంటే మనమే ఎక్కువగా కొంటూ ఉంటాం. ఇంకా ఒకవేళ సర్ప్లస్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే వాటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట, దాన్ని డొమెస్టిక్ డిమాండ్ అంటారు. ఇంకా సాఫ్ట్వేర్, ఈ ఎక్స్పోర్ట్స్ భారతదేశం నుంచి ఎక్కువగానే వెళ్తూ ఉంటాయి కదా. ఇంకా అలాగే మనం అసలు టికెట్ బుక్ చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, అసలు రైల్వే టికెట్ కానీ ఇంకా మూవీ టికెట్ కానీ, మనకి ఇంకా ఏదైనా సర్వీస్ పొందాలన్నా, గవర్నమెంట్లో ఏదైనా అప్లై చేయాలి అన్నా, అంతా కూడా మనకి సాగుతుంది దేంట్లో అంటే ఆన్లైన్లోనే. మరి ఇదంతా కూడా డిజైన్ చేసేది సాఫ్ట్వేర్ కదా. సో అందుకనే ఏదైనా సరే ఇక్కడ భారతదేశంలో ప్రొడ్యూస్ అయిన వస్తువు కానీ సర్వీస్ కానీ వాటికి మన డొమెస్టిక్ డిమాండే చాలా ఎక్కువ అన్నమాట. ఇంకా ఆ డిమాండ్ని దాటుకుని ఫారిన్ డిమాండ్కి కూడా సప్లై చేయగలిగితే ఇంకా లాభాలే లాభాలు అన్నమాట. సో అటువంటి డొమెస్టిక్ డిమాండ్ అధికంగా ఉండటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సో బిజినెస్ చక్కగా సులువుగా సులభంగా చేసుకునేందుకు కావాల్సిన అనుమతులు కాస్త తొందరగా దొరకడం వేరే దేశాలతో పోల్చినప్పుడు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ ర్యాంకింగ్స్ని అందించడం జరుగుతుందన్నమాట. అందులో భారత్ అనేది ఫస్ట్ స్థానంలో నిలిచింది. మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. మరి ఇంతకీ ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 ఇండెక్స్ని ఎవరు ఇచ్చారు, మరి ఎందుకు ఇచ్చారు మాట్లాడుకుందాం. మరి ఇంకా అంతకంటే ముందు ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత సాంగ్, తర్వాత మాట్లాడేసుకుందామా.

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 12:30 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్టపతి నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
2: Water should be used preciously where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
1: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీరు అనేది సమాజంలో అందరి సమిష్టి సంపద అని, కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితి, నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో 5 రోజుల పాటు జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేడుకలో విధానకర్తలు, ప్రపంచ నీటి రంగానికి చెందిన ప్రముఖులు, పరిశోధకులు, యువ నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ హోస్టన్ వేదికగా జరిగిన 3 రోజుల G20 సమావేశాల్లో భారత్తో సహా సభ్యదేశాలు 4 ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా గృహ ఇంధన లభ్యత, ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అనుమతులు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేయడంపై కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎల్పీజీ వాడకాన్ని వేగవంతం చేయడం ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాలు స్వచ్ఛమైన ఇంధన విధానానికి మారడానికి మద్దతు తెలపాలని నిర్ణయించారు. అలాగే ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు వ్యవసాయం, తయారీ రంగం స్థానిక అవసరాల కోసం నీటి నాణ్యత ఆధారంగా పునర్వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిగా డేటా భాగస్వామ్యం, సాంకేతికత ఆవిష్కరణలు, ఉమ్మడి పెట్టుబడుల ద్వారా కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను సురక్షితంగా, విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రుక్మిణి మలిక్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 16 అక్టోబర్ పోలింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటుగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు

కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలు, బీహార్లో 8 స్థానాలు, మహారాష్టలో 5 స్థానాలు, కర్ణాటకలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ నెల 29 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. భారతదేశం నిర్మించుకున్న బలమైన డిజిటల్ పునాది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా విస్తృతమైన పరస్పర అనుసంధాన కలిగిన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ తెలిపారు. న్యూయార్క్లో జరిగిన ఏ గ్లోబల్ సౌత్ ఏఐ ఫ్రేమ్వర్క్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, గ్లోబల్ సౌత్ దేశాల కోసం భారత్ అభివృద్ది చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల అనుభవాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల నిరోధకత ప్రత్యేక దళం అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడమే లక్ష్యంగా మత్తు పదార్థాల నియంత్రణ సంస్థ ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమాపేశానికి రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏఎన్టీఎఫ్ అధిపతులు హాజరయ్యారు. ఐక్య సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశాల సందర్బంగా తొలి V4 ఇండియా విదేశాంగ మంత్రుల స్థాయి సమాపేశం జరిగింది. స్లోవేకియా అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. భారత్, విసెగ్రాడ్ గ్రూప్ సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ రంగం, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి భద్రతలు, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సమస్యలపై సమిష్టిగా పనిచేయాలని మంత్రులు అంగీకరించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యారు. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మ ఇద్దరు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దాంతో శ్రీలంకకు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 11,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నెలకొల్పిన 10,868 పరుగుల రికార్డును అధిగమించి మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మంధానా

అగ్రస్థానానికి చేరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026 భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

12:44 దాటి 50 సెకన్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. మరి మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 గురించి. మరి ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026ని ఎవరు ఇచ్చారు అన్న దగ్గర ఆగాం కదా. మరి ఈ ఇండెక్స్ని ఎవరిస్తారంటే స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు అందించడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ 2026లో ఇచ్చిన సర్వే ప్రకారం అయితే మొత్తం 41 మార్కెట్లని ప్రపంచవ్యాప్తంగా అనలైజ్ చేసి ఆ 41 మార్కెట్స్లో అన్నింటిలో కూడా భారతీయ మార్కెట్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఉంటుందని చెప్పి, బిజినెస్ చేసేందుకు చాలా అనువుగా ఉంటుందని ఈ బిజినెస్ క్లైమేట్ సర్వేలో భారతదేశానికి మొదటి స్థానం అందించారు. మరి స్వీడన్ అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటంటే ఫస్ట్ స్టాక్ హోమ్. మరి ఇంకా స్టాక్ హోమ్లో ఏంటి అంటే నోబెల్ ప్రైజెస్. మరి నోబెల్ ప్రైజ్ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచంలో ఏ నలుమూల దేశంకి వెళ్ళినా, ఎంత చిన్న దేశమైనా ఎంత పెద్ద దేశమైనా నోబెల్ ప్రైజ్ అంటే అంత క్రేజ్ అనమాట. మరి ఆ నోబెల్ ప్రైజ్ వాళ్ళ దేశంలోని ప్రైజెస్ కంటే కూడా ఇంకా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మరి అటువంటి ఈ స్వీడిష్ ఈ ఏజెన్సీ అనేది ఇక్కడ మనకి ముఖ్యంగా కామర్స్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అక్కడ మనకి ఈ ర్యాంకింగ్ని అందించడం జరిగిందనమాట. దీంతో భారతీయ బిజినెస్ మార్కెట్ గురించి ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశానికి, అంటే చిన్న చిన్న దేశాలు చాలానే ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న దేశాలు నలుమూల దేశాల అన్నిటికీ కూడా మన బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ ద్వారా ఇండియాలో బిజినెస్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా సులువుగా ఉంటుందని, ఇంకా మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందన్నమాట.

12:50 దాటి 31 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ 2026 గురించి అయితే తెలుసుకున్నారు కదా, అండ్ అలాగే ఇప్పుడు కూడా ఇంకో ఇండెక్స్ గురించి చెప్తాను. ఏంటంటే స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో దేశంలో లేబర్ మార్కెట్ స్నాప్షాట్ని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వారు విడుదల చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం 2 ఇండెక్స్లను విడుదల చేశారు. అదేంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ అలాగే వర్కర్ పాపులేషన్ రేషియో. ఇంతకీ ఏంటి ఈ 2 ఇండెక్స్లు చెప్తా అక్కడికే వస్తున్నా. ఏంటంటే దేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో ఎంతమంది పనిచేసేవారు ఉన్నారో తెలిపేవే ఈ ఇండెక్స్ అన్నమాట. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కానీ ఇంకా వర్కర్ పాపులేషన్ రేషియో కానీ. ఇంతకీ సంగతి ఏంటంటే గనక గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లా దేశంలోనే బెస్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లోనూ అండ్ అలాగే వర్కర్ పాపులేషన్ రేషియోలోనూ మొదటి స్థానంలో నిలిచింది. సో ఏంటంటే మొత్తం అత్యధిక జనాభా అని చెప్పి అన్నా కదా, అంటే 1,00,000, 5 లక్షలు ఇలాగా కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అందులో అత్యధిక జనాభా కలిగిన ఈ సూరత్ జిల్లాలో ఎక్కువ మంది పనిచేసేవారు ఉన్నారు అని చెప్పేసి ఈ ఇండెక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరైతే ఇప్పుడు ఒక సాంగ్ వినేయండి, ఇంకా మరిన్ని సంగతులు అయితే తెలుసుకుందాం. మీకు తెలుసాలో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వీణ వేణువైన సరిగమ విన్నావా?
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలంలో కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో ప్రముఖ ఆలయాల నమూనాలు, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చెరకాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలిపే సెమీ కండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తారు. భారత స్వచ్ఛేందన పరివర్తన, రక్షణ సంసిద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ జాతీయ సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ, పాతపడిన విద్యుత్ పరికరాలు, ఈవేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికితీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈవేస్ట్ ను అమూల్యమైన వనరుగా చూడాలని పిలుపునిచ్చారు. పోలీస్ యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం కీలకమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కేంద్ర సహకార బ్యాంకుల్లో అవినీతిని అరికట్టడానికి ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఆధునికీకరించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంగణాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. 50 లక్షల రూపాయలతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ఆధునికీకరించి ఖాతాదారులకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. తిరుపతి నగరాభివృద్దికి రాష్ట ప్రభుత్వం మరో 106 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ తెలిపారు. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అభివృద్ది పనులను కుప్పం నుంచి వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో రహదారులు, వీధి దీపాలు, పార్కులను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ద్వారా ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా www.apcedmmwd.org నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 08645297735 7386789996 సంప్రదించాలని కోరారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?

ఒంటి గంట 9 నిమిషాలు దాటి 10 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మన శంకర ప్రసాద్ గారు సినిమా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల గురించి మనం ఎంత చెప్పుకున్నా వారి నంబర్ తగ్గదన్నమాట. ఇంకా చరిత్ర మనం చదువుతూ ఉంటే, స్వాతంత్ర సమరానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటే, కొత్త కొత్త ప్రాంతాలు, ముఖ్యంగా చెప్పాలంటే ఏమైనా గ్రామీణ ప్రాంతాలు, ఈ గ్రామీణ ప్రాంతాలు ఫ్రీడమ్ ఫైట్తో పెనవేసుకున్నవి, వాటి గురించి గనక మనం చదువుతూ ఉంటే గనక అక్కడ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ గురించి మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా వారి నంబర్ అయితే తగ్గదన్నమాట. ఇంకా మనకి మోటివేషన్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కుటుంబం, జీవితం, వారి వృత్తిని కూడా వదిలేసి దేశ సేవ కోసం అంకితమైపోయిన త్యాగజీవులు ఎందరో. ఇంకా మరికొందరు ఏంటంటే, వారు ఏదైతే వాళ్ళ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ద్వారానే స్వాతంత్ర సమరంలో తమ వంతు పాల్గొని దేశభక్తుల స్వాతంత్ర కాంక్షను ఇంకా బలపరిచేవారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, గాంధీ గారు ఎప్పుడు కూడా చరక అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. సో చరక నూరుతున్న విషయం, ఇంకా ఆ ఇమేజెస్ అనేవి మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే, ముఖ్యంగా స్వాతంత్ర కాంక్ష పోరాటంతో పాటు ముఖ్యంగా అసలు ఒక దేశం నిలబడాలి అంటే దానికి వెన్నెముక ఎకానమీ. సో అందుకనే చెప్పారన్నమాట, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని చెప్పి గాంధీ గారు. సో ఒక గ్రామం చూసుకుంటే గనక ఎంతోమంది అక్కడ ఫస్ట్ అగ్రికల్చర్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఆ తర్వాత పాడి, ఇంకా చెప్పాలంటే గనక ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ నూలు వస్త్రాలను తయారు చేయడం, ఇలాగ రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక్కొక్క ఆక్యుపేషన్లో ఉంటారన్నమాట. సో ఆ ప్రొఫెషన్కి కానీ ఆక్యుపేషన్కి కానీ ఇంకా తమ టాలెంట్ని, ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్స్ని కానీ జోడిస్తూ ఉంటే దాంట్లోనే ఎంతో ఎక్స్పెల్ అయిన వాళ్ళందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలాగా స్వాతంత్ర కాంక్ష ముఖ్యంగా పోరాటంతో పాటు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ద్వారా ప్రజలందరిలోనూ ఇంకా స్వాతంత్రానికి సంబంధించి ఎన్నో మెలకువలను, ఎంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉండేవారన్నమాట. అలాంటి వారిలో ఒకరు కల్కి కృష్ణమూర్తి గారు. మరి కల్కి కృష్ణమూర్తి గారి గురించి, ఆయన స్వాతంత్ర పోరాటం ఏ విధంగా చేశారో మనం మాట్లాడుకుందాం ధీరాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: 1 గంట 17 నిమిషాలు దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి స్వాతంత్ర సమర యోధుల్లో ఒకరైన కల్కి కృష్ణమూర్తి గారి గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందామన్న కదా. మరి ఆయన ఎప్పుడు జన్మించారు అంటే 1899 సెప్టెంబర్ 9వ తేదీన తంజావూరులో జన్మించారు. సో ఆయన ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిపోయిన తర్వాత సెకండరీ స్కూల్కి చేరుకున్నారు. అక్కడ చదువు కొనసాగించారు. అయితే ఎప్పుడైతే సెకండరీ సర్టిఫికేట్ చేతికి వచ్చే సమయం ఉందో అప్పుడే 1921లో గాంధీగారి సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన పిలుపు అయితే వచ్చిందనమాట. ఆ పిలుపు విన్నారో లేదో అంతే, ఇంకా ఎగ్జామ్స్ కూడా రాయకుండా ఆయన స్వాతంత్ర సంగ్రామ పోరాటంలోకి దిగిపోయారు. సో అలాగా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పొందకపోయినా ఆయన రచనా నైపుణ్యంతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆయనకి రచనలంటే ఎంతో ఆసక్తి, రాయడం అంటే ఎంతో ఇష్టం. అలాగా ఎన్నో రచనలు చేస్తూ ఉండేవారన్నమాట. అందుకుగాను 1923లో ఆయన ఒక పత్రికకి సంపాదకునిగా పనిచేయడం జరిగింది. ఇంకా అలాగే 1937లో ఆయన కల్వానిన్ కాదలి అనే ఒక పుస్తకాన్ని అప్పట్లోనే రిలీజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇంకా అలాగే స్వాతంత్ర సమరయోధులైన సి రాజగోపాలాచారి గారితో కలిసి విమోచనం అనే పత్రికని కూడా నడిపారు. సో ఇందులో స్వాతంత్రానికి సంబంధించిన ఇంకా దేశానికి సంబంధించిన వ్యాసాలు రాస్తూ ఉండేవారన్నమాట. ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రాన్ని ఏలిన రాజుల చరిత్ర గురించి ఆయన ఎంతగానో రాస్తూ ఉండేవారు, ఆసక్తిని పెంచుతూ ఉండేవారు. ముఖ్యంగా అప్పట్లో ఎవరైనా సరే ఎక్కువగా నవల్స్ చదువుతూ ఉండేవారు కదా, మరి చరిత్ర అనగానే కొంచెం పక్కన పెట్టేయడము లేకపోతే ఇష్టమున్న వాళ్ళు మాత్రమే చదవడము చేస్తూ ఉండేవారు. అలా ఏంటంటే చరిత్రని నవల్స్ రూపంలో రాసేవారన్నమాట. శివగామియన్ సప్తాహం, పార్థివన్ కణువు అని పల్లవుల గురించి, పొన్నియన్ సెల్వన్ అని చోళుల సామ్రాజ్యం గురించి నవెల్స్ రాస్తూ ఉండేవారు. ఇంకా అలాగే ఎన్నో పత్రికల్లో స్వాతంత్రానికి సంబంధించిన వ్యాసాలు రాస్తూ ఉండగా బ్రిటిష్ వారు ఆయన్ని కొన్నిసార్లు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన రాసే కథల్లో కానీ రచనల్లో కానీ నవలల్లో కానీ ఏంటంటే నిరాశావాదం నుంచి మనిషి ఆశావాదం వైపుకి బ్రతకాలి పోరాడాలి అనేటట్లుగా ఆయన రచనా శైలి ఉండేదన్నమాట. అందుకుగాను 1999లో భారత ప్రభుత్వం వారు ఆయనకి సంబంధించిన ఒక పోస్టల్ స్టాంప్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ విధంగా ఆయనకి రచనలు అంటే ఎంతో ఇష్టం. ఆ రచనల్లోనే ఆయన స్వాతంత్రానికి సంబంధించిన మొత్తం మోటివేషన్ అంతా కూడా రాస్తూ ఉండేవారన్నమాట. అది కల్కి కృష్ణమూర్తి గారి టాలెంట్. సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరి కొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. రాష్ట్రంలోని నగరపాలక పురపాలక సంస్థల పరిధిలో 11,359 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 123 మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పట్టణాలను అభివృద్దికి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తూ
2: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చరిత్రలో ఒక హిస్టారికల్ డే, ఒకేసారి 50,000 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకు పెట్టిన ఏకైక సందర్భం కాబట్టి ఇది ఒక హిస్టారికల్ డే మనందరికీ. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం చరిత్రలో, రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్దికి ఈ పెట్టుబడి ఒక గేమ్ చేంజర్గా తయారవుతుందని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
1: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన రెండవ రోజు కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా నాగులపల్లిలో మంచినీటి సరఫరా పథకం ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలో 1500 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉప్పాడ సముద్ర తీరం కోతకు గురి కాకుండా చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
3: పిఠాపురంలో అడుగుపెట్టగానే కనిపించే డంప్ యార్డుకి శాశ్వత పరిష్కారం మేము చూపించాం. 6 కోట్లతోటి 11 గ్రామీణ చెరువుల్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. అలాగే చాలా కష్ట సాధ్యమైనది ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎన్నాళ్లుగో వేధిస్తున్న సముద్రపు కోత సమస్య, దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే దానికి దాదాపు 323 కోట్లు పైగా రక్షణ కూడా ఖర్చుతోటి రక్షణ కూడా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించాం.
1: ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడుతున్నప్పటికీ రాష్టంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో విద్యుత్ వినియోగం 20% పెరిగిందని, విద్యుత్ అవసరాలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జెన్కో ద్వారా 5,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన సమయంలో బయట నుంచి కూడా విద్యుత్ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే గంటల వ్యవధిలోనే పునరుద్దరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ

0: వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో వినియోగదారుల ప్రాధాన్యతలు క్రమంగా విదేశీ వస్తువులు, పెద్ద బ్రాండ్ ఉత్పత్తుల వైపు మళ్లడంతో కుటీర పరిశ్రమ, చేతి వృత్తుల వారికి మార్కెట్లో సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత, వోకల్ ఫర్ లోకల్ ప్రచారం ద్వారా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో చేతి వృత్తుల వారికి స్థానికంగా గిరాకీ పెరిగే అవకాశం ఏర్పడింది. వోకల్ ఫర్ లోకల్ ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ వారసత్వాన్ని పరిరక్షించడంలో భాగంగా చేతి వృత్తులు, చేనేత రంగం, విశ్వకర్మ సంప్రదాయాలకు గౌరవం, మద్దతు, అవకాశాలు కల్పించడంపైన దృష్టి సారించారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశీయ ఉత్పత్తి, ఉపాధి, స్వావలంబనకు మద్దతు తెలపవచ్చని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలియజేస్తూ,
1: వోకల్ ఫర్ లోకల్ మంత్ర కో అప్నానా హోగా, హమ్ సంకల్ప లే కి హమ్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కో హి బడావా దేంగే. హమారే ఘర్ మే జో కుచ్ భీ నయా సామాన్ ఆయేగా, మే నయే సామాన్ కి బాత్ కర్ రహా హూం, హమారే ఘర్ మే జో భీ నయా సామాన్ ఆయేగా వో స్వదేశీ హీ హోగా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంకలపూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్లో 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,
2: సుమారుగా 5,800 మంది కానిస్టేబుల్స్ ఈ రోజు బయటకు వస్తున్నారు. వాళ్ళలో సుమారుగా 1,000 మంది లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఈ 9 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోని కూడా చాలా మంది చాలా కఠినంగా ఉంటాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ అని ఉండాలి. అక్కడికి అన్నిటికీ మించి డిసిప్లిన్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి.
0: ఉత్తరాంధ్రలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దతతో సిద్దంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాల పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్, ఎస్పీతో సమీక్ష నిర్వహించారు. తీరప్రాంత గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. మరోవైపు విజయనగరం జిల్లాలోనూ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్దంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. అత్యవసర సేవల కోసం శ్రీకాకుళం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0894224557, విజయనగరం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0892223693647ను సంప్రదించాలని మంత్రి సూచించారు. పోషన్ మాసోత్సవ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన 2 రోజుల పోషన్ మాసోత్సవ చిత్ర ప్రదర్శనను పార్లమెంటు సభ్యులు దగ్గుపట్టి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంపై ప్రచురించిన సేవా సంకల్ప అభియాన్ ప్రచురణను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో బాలింత మహిళల, శిశువుల సమగ్ర పోషణకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అనేక పథకాలను, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీబీసీ డైరెక్టర్ జి సురేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహకార బ్యాంకుల్లో పారదర్శక లావాదేవీల కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆధునికీకరించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంగణాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.

రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:35 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. విష్ణు విన్యాసం మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈరోజు స్పెషల్స్ ఏంటి? ప్రతిరోజు కూడా ఎంతో కొంత స్పెషల్ ఉంటేనే కాస్త అలాగా వెళ్తుందనమాట లోపలికి ఫుడ్ అనేది కదా. అంటే ప్రతిరోజు కూడా స్పెషల్ చేయాలి అంటే ఎస్, మరి టైం అనేది పడుతుంది. ఎక్కువగా ఎవరైనా సరే ఫుడ్ ప్రిపేర్ చేసేది అమ్మలే కదా. మరి ప్రతిరోజు కూడా ఒకే ఆహారం తినాలన్నా కూడా చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అప్పుడప్పుడు నచ్చదు. అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు అంతే. చిన్నపిల్లలు అయితే ఇది నాకు వద్దు అని చెప్పేసి వెంటనే చెప్పేస్తుంటారు. కానీ పెద్దవాళ్ళు అయితే వండేవాళ్ళు వాళ్లే కాబట్టి మనకి ఇది ఇష్టమా కాదా అని చెప్పేసి వండరు అనమాట. ఇంకా అందరికీ ఇష్టం, త్వరగా అయిపోవాలి, ఇలాగా రకరకాల కారణాలతో ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు. అయితే నచ్చింది అయితే కొంచెం ఎక్కువగా తినడం, కానీ నచ్చింది మరీ వదిలేయకుండా కొంచెం తినడమో లేకపోతే ఎలాగో కంగారుగా తినడమో ఏదో ఒకటి సరిపోతుంది. సో అందుకే అప్పుడప్పుడు స్పెషల్స్ కూడా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా. మరి ఉడికించి తినే ఆహారం గురించి కొంచెం పక్కన పెడితే గనక సీజనల్ ఫ్రూట్స్ని కూడా మన డైట్లో భాగం చేసుకుంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. మరి మహిళా మణుల్లో వర్కింగ్ ఉమెన్ వాళ్ళు ఉంటే గనక బయట ఆఫీస్ వర్క్ని మేనేజ్ చేసుకోవాలి, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సర్దుకోవడం, ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలామందే ఉంటారనమాట. మరి ఈ విధంగా ఇంట్లో మహిళలు ముందుగా హెల్తీగా ఉంటే ఇంటిలి పాది హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే డైట్ని ఎంచుకుని వాళ్ళ డైట్ భాగంగా ఫుడ్ తీసుకుంటూ ఉంటారో అదే కదా మొత్తం ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా అదే ఫుడ్ని ఎక్కువగా వాళ్ళు పెడుతూ ఉంటారనమాట. అంతే కదా, ఏదైతే మనకి ఆలోచన వచ్చి మనం పాటిస్తూ ఉంటామో ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే పాటిస్తూ ఉంటారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే గనక ఆ మొత్తం ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అది మహిళల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ డైట్లో ఈరోజు నుంచి మనం ఈ ఫ్రూట్ని మనం తిందాం అని చెప్పేసి అనుకోవడం, లేకపోతే కొంచెం మార్చుదాం వండే తీరు అని అనుకుంటే గనక మొత్తం ఇంటిని పాది కూడా తను ఏదైతే కొత్త నిర్ణయం తీసుకుంటుందో దాన్నే ఫాలో అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి సీజనల్ ఫ్రూట్ని కూడా మన డైట్లో భాగం చేసుకుంటున్నామా లేదా అని ఒకసారి క్వశ్చన్ చేసుకుని ఒకవేళ చేసుకోకపోతే ఇప్పటి నుంచి చేసేసుకుందాం. మరి ఇంతకీ ఏంటి ధీరాలో ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం మరి ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1:42 దాటి 4 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి శ్రీమతి గారు అంటూ లక్కీ భాస్కర్ మూవీ నుంచి విశాల్ మిశ్రా శ్వేతమోహన్ పడిన సాంగ్ అయితే వినేశారు కదా. మరి మనం ఇప్పుడు సెప్టెంబర్ వినాయక చవితి టైంలో ఉన్నామన్నమాట. మరి ఈ సీజన్లో ఏం తినాలి మనం ఆలోచించాల్సిన అవసరం లేకుండానే వినాయకుడు చెప్పేస్తున్నారు తన ప్రసాదంలో ఇవి ఉండాలి అని. అలా ఈ సీజన్లో వచ్చే సీజనల్ ఫ్రూట్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే పండు వెల్లగ పండు. దీన్నే ఇంగ్లీష్లో వుడ్ యాపిల్ అని చెప్పి పిలుస్తారనమాట. సో ఇంగ్లీష్లో మనం చూస్తే కనుక పేర్లు భలే ఈజీగా కొన్ని వెంటనే చదవంగానే అర్థమైపోతాయి. వుడ్ యాపిల్ అని అనగానే ఈ యాపిల్ అనేది కొంచెం ఏదైనా చెక్కతో తయారు చేస్తారా అన్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరికి ఈ వెలగపండు తెలియదు అనుకున్న వాళ్ళకి. సో ఏంటంటే ఈ వెలగపండు పైన ఒక టెంకలాగా ఉంటుంది కదా హార్డ్ షెల్, అది ఇంకా కొబ్బరికాయని కూడా గమనిస్తే ఈ హార్డ్ షెల్ ఉంటుంది అన్నమాట. అసలు ఎందుకు ఉంటుంది ఈ హార్డ్ షెల్ ఎప్పుడైనా గమనించారా? మంచి మండుటెండల్లో అలాగా కొబ్బరి నీళ్లు తాగితే ఎక్కడ లేనంత ఎనర్జీ వస్తుంది కదా. అండ్ అలాగే ఇలాంటి వర్షాకాలంలో ఈ వెలగపండును తింటే అంత ఎనర్జీ వస్తుంది అనమాట. కానీ అందరూ ట్రై చేసి ఉండరు కదా, జస్ట్ ఏదో పెట్టాలి కదా పెద్దవాళ్ళు చెప్పారు అని చెప్పేసి తీసుకొచ్చి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేసి వదిలేస్తూ ఉంటారనమాట. దాని రుచి చూసేవాళ్ళు చాలా కొంతమంది అయి ఉంటారు. ఏమంటారు మరి? మరి ఇంతకీ వీటిపైన హార్డ్ షెల్ ఎందుకు ఉంటుంది? మరి వాటిని మనం తీసుకున్న తర్వాత ఎంత ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం? మరి ఒక రకంగా అమృతం లాంటిది కదా, అందుకనే ఆ అమృతంలోని కంటెంట్ అంతా బయటికి పోకుండా హార్డ్ షెల్ అనేది ఇచ్చిందనుకుంటా ప్రకృతి మనం కొంచెం అలా ఆలోచిస్తే. సో ఈ వెలగపండుని అచ్చంగా మనం యాపిల్ని కానీ జామకాయని కానీ ఎలా తింటామో అలా తినేయకూడదనమాట, ఎందుకంటే ఇది ప్యూర్లీ విటమిన్ సి పల్ప్. అచ్చంగా చింతపండు ఎలా ఉంటుందో చూడటానికి అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వెలగపండుకి కాస్తంత బెల్లం, జాగ్రీని కానీ ఇంకా పెరుగు కానీ కొంతమంది ఏంటంటే తాలింపు పచ్చళ్ళలాగా చేసి దీన్ని వాడుతూ ఉంటారనమాట. సో ఈ విధంగా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, అండ్ అలాగే ఇమ్యూనిటీకి ఇమ్యూనిటీ. ముఖ్యంగా వర్షాకాలంలో ఎవరైనా ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు అని చెప్పి అని అడుగుతూ ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ వెలగపండుని జత చేసుకోవచ్చు. మరి మరి ఇంకేదైనా ఒక ఫ్రూట్ కానీ ఒక ఆహారం గురించి కానీ మాట్లాడుతుంటే ఈ కాలంలో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏంటి, దాంట్లో ఉన్న విటమిన్స్ ఏంటి అని చెప్పి వెంటనే క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటారు. మరి నిజంగా వెలగపండు గురించి మనం పాతకాలం నుంచి వస్తున్న మనం వింటున్న దాని గురించిన న్యూట్రిషన్ తెలుసుకుంటే ఇంకా దాని పైన ప్రేమ పెరిగి దాన్ని మన డైట్లో భాగం చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట. మరి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ సంగతులు కూడా చెప్తాను. మరి 35 ఇది చిన్న కథ కాదు. మరి అలాగే ఈ వెలగపండు కూడా చిన్న పండు ఏమి కాదు. 35 మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నాం ధీరాలో 35. ఇది చిన్న కథ కాదు, మూవీ నుంచి నీలి మేఘములలో సాంగ్ అయితే విన్నాను కదా. మరి 1:51 దాటి 8 సెకండ్లు కావస్తోంది సమయం. సో ఏదైనా ఒక కొత్త ఫ్రూట్ని కానీ కొత్త ఆహారాన్ని కానీ మన డైట్లో భాగంగా చేసుకుంటున్నామంటే గనక ఈ కాలంలో న్యూట్రిషన్ ఏంటి, విటమిన్స్ ఏంటి, ప్రోటీన్ ఏంటి, ఇలాగ రకరకాల క్వశ్చన్స్ వేసి మరీ వాటిని మన డైట్లో భాగం చేసుకుంటామన్నా కదా. మరి ఇంతకీ వెలగపండు గురించి మనం ఎంత చెప్పుకున్నా పాత వాళ్ల కాలం నుంచి ఇది మన దగ్గర వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఈ వెలగపండు పండేది పెరిగేది మన దేశంలోనే. ఆ తర్వాత ఇంకా చెప్పుకుంటే కనుక థాయిలాండ్, ఇండోనేషియా ఇటువంటి దేశాల్లో కూడా అక్కడక్కడ ఉంటుంది, కానీ ఎక్కువగా పెరిగేది మాత్రం మన దేశంలోనే ఈ వెలగపండు అనమాట. మరి ఈ వెలగపండుకి సంబంధించిన న్యూట్రిషనల్ బెనిఫిట్స్, ముఖ్యంగా అంతకంటే ముందు మెడిసిన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఆయుర్వేదంలో వెలగపండు చెట్టుకి సంబంధించిన ప్రతి పార్ట్, అంటే దాని వేర్ల దగ్గర నుంచి మొదలయ్యి వేర్లు కానీ చెట్టు బెరడు కానీ చెట్లు ఆకులు ఇంకా చిగుళ్ళు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పార్ట్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారీలో ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇంకా ఈ వెలగపండు తినడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు అదుపులో ఉంటాయన్నమాట. అలాగే ఊపిరితిత్తుల్లోని చివరి భాగమైన బ్రాంకియోస్కి ఈ వెలగపండు మంచి శక్తిని అందిస్తుంది. సో బ్రాంకియోస్, మనం ఏదైతే గాలిని తీసుకుంటామో ముక్కుతో, ఆ గాలి అలాగ వెళ్ళి మొత్తం ఊపిరితిత్తుల్లోని చివరి భాగం వరకు వెళ్ళగలగాలి, అప్పుడే లంగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారనమాట. సో ముఖ్యంగా ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్కి ఈ లంగ్ కెపాసిటీ టెస్ట్ ఎక్కువగా చేస్తూ ఉంటారని, అలాగే పాటలు పాడే వాళ్ళకి కూడా చేస్తూ ఉంటారు అనుకుంటా, కానీ ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్కి ఈ లంగ్ కెపాసిటీ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఎక్కువగా గాలి పీల్చి ఎంతసేపు ఉండగలరు అని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఎవరు టెస్ట్ చేసుకోకండి, ఊరికి స్పోర్ట్స్ పర్సన్స్కి టెస్ట్ చేస్తారని చెప్పి చెప్తున్నా. అఫ్కోర్స్ ఒకవేళ టెస్ట్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే ఇప్పటికిప్పుడు చేసేమాకండి. ఇవన్నీ కూడా పొట్ట ఖాళీగా ఉన్న టైంలో, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే లేచి ఏం చేయాలబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా ఈరోజు అని, అలాంటి టైం టేబుల్ వేసుకునే టైంలో ఎర్లీ మార్నింగ్ ఏమీ తినకుండా పొట్ట ఖాళీగా ఉన్న టైంలో ఈ టెస్ట్ అయితే చేసుకోండి. ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకోండి అండ్ ఎంతసేపు ఉంచగలరో అంతసేపు ఉంచి మళ్ళీ మెల్లగా గాలి వదిలేయండి. ఇప్పుడు మాత్రం చేయకండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో ఈ విధంగా లంగ్స్లోని చివరి పార్ట్ అయిన బ్రాంకియోస్కి ఈ వెలగపండు మంచి శక్తిని అందిస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్, ఎవరైతే ఊపిరితిత్తులకి ఇంకా గాలి పీల్చుకునే సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారికి ఇది మంచి ఫలంగా చెప్తారన్నమాట. అలాగే ఈ సీజన్లో డైట్లో భాగంగా చేసుకోవాలి, ముఖ్యంగా వెయిట్ తక్కువ అవ్వాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ వెలగపండుని కూడా జత చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వెలగపండుని తిన్న రోజు మంచినీళ్లు బాగా ఎక్కువగా తాగాలి. అదేంటి, ఎస్పెషియల్గా ఈ రోజే తాగాల అంటే ఎస్, ఎందుకంటే ఈ వెలగపండు అనేది కొంచెం పల్ప్ లాగా ఉంటుంది కదా, అలాగే విటమిన్ సి, మన రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్ అండ్ అలాగే డైజెస్టివ్ సిస్టంలో ఉన్న క్లాక్స్ అన్నిటినీ కూడా తొలగిస్తుంది. కాబట్టి దానికి మనం కొంచెం మంచినీళ్ళు తీసుకుంటే గనక ఇంకొంచెం సహాయం చేస్తుంది అనమాట ఆ పల్ప్ అది అంతా క్లీన్ చేయడం కోసం. సో మరి ఇన్ని లాభాలు ఉన్న వెలగపండుని కేవలం వినాయకుడికి నైవేద్యంగానే పెడుతున్నారా, పెట్టిన ఆ నైవేద్యాన్ని మీరు ఆరగిస్తున్నారా? ఆరగించకపోతే ఇప్పటి నుంచైనా ఆరగించండి. మరి మరి వెలగపండుకి సంబంధించిన న్యూట్రిషన్ బెనిఫిట్స్ అయితే ఈరోజు ధీరాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే అష్ట

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
6: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
7: రెండు గంటల 17 నిమిషాలు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనము నామ్ సందడే సందడిలో. మరి ముందుగా జేమ్స్ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వస్తుంది రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ ఆనందిస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

భువన్ చంద్ర లిరిక్స్ లో ఉదిత్ నారాయణ్, చిత్ర గారు పడిన సాంగ్ అయితే విన్నారు జయ చిరంజీవ మూవీ నుంచి. వింటున్నారు వివిధ భారతి. ఇప్పుడు కొంచెం వెదర్ ఇన్ఫర్మేషన్. కోస్తాంధ్రప్రదేశ్లో మొత్తం చాలా చోట్ల ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. ఇంకా కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశమైతే ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. అండ్ అలాగే ఈ జిల్లాలన్నింటిలో కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఇంకా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో యెల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. సో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా

2:36 దాటి 43 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రగారు పడిన పాట అయితే విన్నారు హలో బ్రదర్ మూవీ నుంచి. మరి మనం ఎంటర్ అయిపోదామా సందడే సందడిలోకి. సందడే సందడిలో మరి నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, షికారులో ఒక వాహనం వెతికి చెప్తారా? మరి షికారు ఏ వాహనంలో వెళ్తారు అని చెప్పి అడగట్లేదు, షికారులో ఒక వాహనం అయితే ఉంది వెతికి చెప్పండి. మరి చెప్పాలంటే 8662 4888 14కి మెసేజ్ చేస్తే సరిపోతుంది.

2:48 దాటి 18 సెకండ్లు కాబోస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువరాజ్ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, షికారులో ఒక వాహనం వెతికి చెప్తారా? మరి చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు కోడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అయితే వచ్చేసాయి కదా. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. రాజుల నుంచి జయన్న మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి గారు, రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, అవును పాట రూపంలో క్లూ వచ్చేసింది. ఎస్, నెక్స్ట్ ఇంకా సుందరి గారు పెనమలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య సార్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఏలూ తెనాలి నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు మెసేజ్ చేస్తున్నారు, ఆయిరాల గ్రామం అండి. ఓకే శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మసూమ్ బాబా నాగూర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. మాధవ స్వామి గారు, సునీత గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు మాదుగుండు రాజేశ్వరన్ స్వామ్యాంజలి గారు, కరెక్ట్ ఆన్సర్. తులసి గారు, మౌనిక జయంత్ నందికొట్కూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. సుమనీ గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. మహంకాళి రాజేశ్వరి గారు పొదిలి నుంచి, కరెక్ట్ ఆన్సర్. తొలిబిల్లి రవి గారు సూరంపల్లి గన్నవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. ధర్మారావు గారు దంతేవాడ ఛత్తీస్గఢ్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య గారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి సెల్వరాజ్ వీక్షిత రాములమ్మ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు. విజ్ఞాన వినోదపు ఒడి, ఆత్మీయ అనుబంధాల ఒడి, తీయని పలుకుల సవ్వడి, ఉపొంగు ఆనంద భాష్పాల తడి, కొంట ప్రశ్నల జడి, చిలిపి సమాధానాల సడి, మన ఈ సందడే సందడికి స్వాగతం అంటూ భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా గారు, వహ్వా ఏం కవిత్వం చెప్పారండి. నెక్స్ట్ ఇంకా అక్కరపాక నుండి రమా సుధాకర్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అరగిద్ద గ్రామం నుంచి రాహుల్ శాంతి శేఖర్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సాయి శిరీష గారు బ్యాంక్ కాలనీ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజెస్ ఎవరు చేశారో చూద్దాం. గౌతమ్ గారు చౌడేపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంగళగిరి నుండి దామాల చినమస్తాన్ రావు గారు, పెదమస్తాన్ రావు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా, వాన పడింది మా ఊళ్ళో రామలకోట నుంచి దుబాయ్ బాషా గారు మెసేజ్ చేస్తున్నారు. రామలకోట ఎక్కడ మరి మీరు ఉండేది? కర్నూలు జిల్లానేనా? ఓకే. మరి ఈరోజు మొత్తం ఆంధ్ర అంతా ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇంకా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఈ ప్రాంతాల్లో, శ్రీకాకుళం చెప్పాలంటే నార్థర్న్ కోస్టల్ ఆంధ్ర, ఈ ప్రాంతం అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఐఎండీ అధికారులు అయితే తెలిపారు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మీ గారు వడియంపేట అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు తలంపాడు గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, తిరుపతి జిల్లా నుండి. పాత రోజుల్లో అయితే గుర్రం, నేటి రోజుల్లో అయితే జీప్, షికార్లో జీప్ ఉందా చూద్దాం. నెక్స్ట్ ఇంకా మెసేజ్, బంగారు రాజు గారు ఆదో నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చీమల్లపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు, పుణ్యవతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్, నెక్స్ట్ మెసేజ్, ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి, కౌస్తుభా గారు ఆత్మకూరు నుండి, నంద్యాల, కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు, ప్రేమసాయి గారు, రాజేష్ మెసేజ్ చేశారు, షోలాపూర్ నుండి, మహారాష్ట్ర నుండి. మహాలక్ష్మి గారు విజయవాడ నుండి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్.
రాజోలి నుంచి హరికృష్ణ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదోర్ నుంచి, షికారు అనగా కారు, ఎస్ షికారులో ఉన్న వాహనాన్ని వెతికి పట్టుకోండి అని చెప్పి అన్నా కదా, మరి కారులో షికారుకెళ్ళే సాంగ్ అయితే వచ్చేసింది. దాని నుంచి ఆన్సర్, దాని నుంచి ఎందుకు షికారులో మనం వాళ్ళు పట్టుకోలేరా ఏంటి, కారును పట్టుకుని ఆన్సర్గా పంపించేశారన్నమాట. మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంకా రెండవ క్వశ్చన్కి ఏంటంటే, అదే క్వశ్చన్ అడగాలి కదా ముందు. సో చాక్లెట్ ఎక్కువగా డార్క్ కలర్లోనే ఉంటుంది కదా, డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, మరి వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది, మరి ఈ వైట్ చాక్లెట్కి ముడి పదార్థం ఏమిటో తెలుసా? పాలని మాత్రం చెప్పమాకండి, పాలుతో పాటు చేస్తారు కానీ వైట్ చాక్లెట్కి కూడా రా మెటీరియల్ కోకోనే, అదే కోకోవాతోనే చాక్లెట్ అనేది తయారు చేస్తారనమాట. అది డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, అయితే వైట్ చాక్లెట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ వైట్ చాక్లెట్ని కూడా ఈ కోకోవాతోనే తయారు చేస్తారు. అయితే కోకోవా నుంచి ఏ పదార్థంతో తయారు చేస్తే వైట్ చాక్లెట్ వస్తుందో కొంచెం ఆలోచించి చెప్పండి. చెప్పాలంటే దాంట్లో కూడా పాలు ఉంటాయి, కానీ ఆ పాలు నుంచి వచ్చే ఒక మెటీరియల్తో దీన్ని తయారు చేస్తారనమాట వైట్ చాక్లెట్ని. మరి తెలిస్తే కనుక 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేయండి, తెలియకపోయినా ట్రై చేయండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం

38వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 17 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. గతంలో ప్రకటించిన 2012 నుంచి 2016 వరకు నంది ఫిల్మ్ టీవీ అవార్డులను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2017 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున స్పెషల్ జ్యూరీ అవార్డులు అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ కార్యక్రమం డిసెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు ఎఫ్టీసీ చైర్మన్ పి భరత్ భూషణ్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. శాప్ కార్యాలయం వద్ద నిన్న జరిగిన ఘటనపై వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారని పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం నందు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో విలువల విద్య అనే అంశంపై ఒకరోజు ప్రత్యేక సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి పూనా రామ్జీ పాల్గొన్నారు. విశాఖలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఎంఎఫ్ఆర్ఐ ప్రాంతీయ కేంద్రంలో హిందీ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త, అనువాదకులు, హిందీ తెలుగు భాషా పండితులు పద్మభూషణ్, ఆచార్య డాక్టర్ ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర అంతటా విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షపాతం సంభవించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 8942 2 8 8 8 8 9 2 4 2 2 6 5 9 9 మరియు 8 9 2 4 2 2 5 9 9 9 హెల్ప్ లైన్ నంబర్లకు సంప్రదించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విశాఖ కలెక్టర్ డాక్టర్ అభిషిక్త కిషోర్ అధికారులను ఆదేశించారు. 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లాలో టైరు పంక్చర్ అయి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వాల్మీకిపురం మండలం బిటలం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐటి స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆసియా క్రీడల ఆతిథ్య దేశం జపాన్తో జరిగిన చారిత్రక తొలి టీ20 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో మహిళల టీ20 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకను ఓడించి తొలి స్వర్ణ పతకం సాధించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

3:05 దాటి 28 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సండే సండేలో. మరి ఏదైనా చాక్లెట్ ఎప్పుడు చూసినా డార్క్ బ్రౌన్ కలర్లోనే ఉంటుంది కదా, వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది. ఇంతకీ ఈ వైట్ చాక్లెట్ని దేంతో తయారు చేస్తారు, రా మెటీరియల్ ఏంటి? పాలైతే కాదు అని చెప్పేసి ముందే చెప్పేశారు. మరి ఇంతకీ ఆన్సర్స్ ఏం పంపించారు మన శ్రోతలు, ఒక్కసారి చదివి వినిపించేస్తాను.

పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. మా కృష్ణా జిల్లాకి వర్షాలు ఎస్ ఉన్నాయి, అయితే భారీ నుంచి అతి భారీ కాకుండా ఎల్లో అలర్ట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎస్ ఓకే కరెక్ట్ ఆన్సర్. కేదార్ వీరేష్ గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు. కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. సుమణి గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. జాన్సన్ గారు విజయవాడ నుండి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. రాజోల్ నుంచి జయన్న గారు మెసేజ్ చేశారు. ఇంకా నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారంటే, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మహంకాళి రాజేశ్వరి గారు పొదిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ గారు, వగ్గా శివయ్య గారు పెద్దనగారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ అండి. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి. కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుండి. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ పాలెం పోలియా గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బంగారు రాజు గారు ఆదోన్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు ఫ్యామిలీ మెంబర్ స్థలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేస్తున్నారు, తిరుపతి జిల్లా నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్గానే గెస్ చేశానా? సో మాకు వర్షం పడుతుంది అంటూ రామలకోట నుంచి దుబాయ్ భాషా గారు మెసేజ్ చేశారు. కర్నూలు జిల్లానా అంటే ఎస్ సర్టైన్లీ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మలాన్వి గారు కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మాధవస్వామి గారు, సునీత గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు. విజయ గారు కైలాష్ సాయి కృత్తిక మెసేజ్ చేస్తున్నారు, మారుతినగర్ అనంతపురం నుండి. కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలియ గారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. కరెక్ట్ ఆన్సర్ అండి. అంజన్ దేశరెడ్డిపల్లి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. లతా గారు ఉయ్యూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. ఎర్రమెల సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుండి. కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎస్ నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట నుండి. కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఏంటి అంటూ మెసేజ్ చేశారు. లాస్ట్ ఎవరైతే మెసేజ్ చేశారో క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తున్నాను. చాక్లెట్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, మరి వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది. ఈ వైట్ చాక్లెట్కి ముడి పదార్థం, రా మెటీరియల్ ఏంటి? సో కోకో బటర్ అనమాట. కోకోవాతోనే చాక్లెట్ అనేది తయారు చేస్తారు. అయితే ఇది డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అయితే వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది కదా, దానికి ముడి పదార్థం కోకోనే. కానీ కోకో నుంచి వచ్చిన ఏ పదార్థంతో వైట్ చాక్లెట్ తయారు చేస్తారన్నాను? సో కోకోవా బటర్తో. మనకి పాల నుంచి కూడా ముందు తోడుబెడితే పెరుగు అవుతుంది. పెరుగు నుంచి మేగడ తీస్తే దాన్ని చిలిగితే వెన్న బటర్ వస్తుంది కదా. సో అలాగే కోకోవా నుంచి ఈ బటర్ వస్తుంది అన్నమాట. ఆ బటర్తో వైట్ చాక్లెట్ తయారు చేస్తారు.

మరి ఇంకా ఇప్పుడు అడగబోయే ప్రశ్న, మనిషి ఎంత చిన్న డెసిబల్స్ విలువ గల శబ్దాన్ని వినగలడు? మనిషి ఎంత చిన్న డెసిబల్స్ విలువ గల శబ్దాన్ని వినగలడు? సో మొత్తం చెప్పాలంటే ఈ సౌండ్ని హెడ్జెస్లో కొలుస్తారనమాట. అంటే దారిని, మనం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు మీద ఏదైతే ఉంటుందో ఆ లెంత్ని కిలోమీటర్స్లో కొలుస్తారు కదా, ఇంకా మన క్లాత్స్ని మీటర్స్లో కొలుస్తారు కదా. అలాగా మనం వినగలిగే శబ్దాలను ఫ్రీక్వెన్సీ, సౌండ్ ఫ్రీక్వెన్సీని హెడ్జెస్లో కొలుస్తారనమాట. సో దాన్ని డెసిబల్స్ అని కూడా పిలుస్తారు. సో మరి ఈ డెసిబల్స్ అంటే ఎంత వరకు మనం వినగలం, ఇంకా ఆ డెసిబల్స్ కంటే తక్కువైతే మనిషి అసలు వినడానికి కూడా కుదరదు అనమాట. సో కాబట్టి అసలు ఎంత చిన్న శబ్దం వరకు మనిషి వినగలడు తెలిస్తే కనుక 8662481414కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. 3:18 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. మరి అడిగిన క్వశ్చన్ ఏంటి? మనిషి ఎంతవరకు చిన్న శబ్దాన్ని వినగలడు? మరి డెసిబల్స్లో కానీ ఇంకా సౌండ్ని హెడ్జెస్లో కొలుస్తారన్న కదా, ఆ హెడ్జెస్లో కానీ సమాధానాలు పంపించండి అని చెప్పేదాను. మన శ్రోతలైతే పంపించేశారు. మరి మనిషి ఎంతవరకు వినగలడు చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు? పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. లేదు, 120 నుంచి 130 డెసిబల్స్ అనేది ఇంకా పెయిన్ అనేది వచ్చేస్తుందన్నమాట, ఎక్కువైపోతుంది. సో మినిమం ఎంత వినగలడు అని చెప్పి అడిగాను క్వశ్చన్. మంగళకి ఎన్నెన్ని మెసేజ్ చేస్తున్నారు? నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. మరి మాధస్వామి గారు, సునీత గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. సుమణి గారు పెడన నుండి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలియ గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి. శేష సాయి రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాస్, సాయి కృతిక మారుతినగర్ అనంతపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి గారు, రామలింగ గారు దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి. నెక్స్ట్ ఇంకా గన్నవరం సాయి శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు. గన్నవరం సాయి శిరీష గారు తిరుపతి నుండి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ మసూమ్ బాబా గారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామలకోట నుంచి దుబాయ్ బాషా గారు మెసేజ్ చేశారు. భాస్కర్ గారు పెడన నుంచి, కుస్మా గారు అంబటి నగర్ నుండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు. తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. ఎస్, నెక్స్ట్ ఇంకా మెసేజ్ కుర్నూతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. లతా గారు ఉయ్యూరు నుండి. ప్రొత్తుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య గారు, యాస్మిన్ సాదియా మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ బంగారాజు గారు ఆదోన్ నుండి. ఉమా శ్రీనివాస్ గారు నెల్లూరు నుండి. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎరమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి. మధుప్రసాద్ గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి జిల్లా దొరవారి సత్రం నుండి. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ చేస్తున్నారు. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి కరెక్ట్ ఆన్సర్. హంబాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ గారు, వగ్గా శివయ్య గారు పెద్దన్న మెసేజ్ చేశారు. దేశరెడ్డిపల్లి నుంచి అంజన్ మెసేజ్ చేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందన కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మీ గారు వడియంపేట నుండి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. సో 0 డెసిబల్స్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. అంతకంటే ఇంకా తక్కువ వినడానికి ఉండదు. ఒకవేళ ఫ్రీక్వెన్సీ హెడ్జెస్లో కనుక చూసుకుంటే 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు మనిషి వినగలడు అనమాట. సో 20 హెడ్జెస్ కంటే తక్కువ కూడా సౌండ్ ఉంటుంది, కానీ మనం దాన్ని పసిగట్టలేం. సో దాన్ని ఇన్ఫ్రాసోనిక్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని అల్ట్రాసోనిక్ అంటారు. అసలు మనిషి పట్టలేడనమాట, రక్తం వచ్చేస్తుంది అంటారు కదా, అదైపోతుంది. సో 20 హెడ్జెస్ కంటే ఇంకా చిన్న చిన్న శబ్దాలు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గాలి అలా పార్క్లో వీస్తున్నప్పుడు కొంచెం గడ్డి ఊగుతుంది చూడండి, దానికి కూడా కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కడో జరుగుతున్న శబ్దాలని మనం అయితే వినలేం, కానీ యానిమల్స్ అయితే పసిగడతాయి అనమాట. అందుకనే చెప్తుంటారు ఏంటంటే సునామీలు కానీ భూకంపాలు కానీ వస్తున్నప్పుడు ఇంట్లో పెట్ యానిమల్స్ అనేవి చాలా వింతగా బిహేవ్ చేస్తాయి అని చెప్పేసి. సో ఏంటంటే ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పి వాటికి చిన్న సూచనలు అది సౌండ్ రూపంలో వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇంకా ఇప్పుడు సందడే సందడిలో 4వ ప్రశ్నకి వచ్చేస్తే కనుక ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏంటి? ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏమిటి? క్వశ్చన్ కొంచెం వింతగానే ఉంటుంది, కానీ అందులో నేను ఆన్సర్ చెప్పకూడదు కాబట్టి క్వశ్చన్ని ఆ విధంగా అడగడం జరిగిందనమాట. ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏమిటి తెలిస్తే కనుక 8662 4888 14కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

వింటున్నారు వివిధ భారతి. ఈ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న వెదర్ ఇన్ఫర్మేషన్. కోస్తాంధ్ర ప్రాంతంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గంటకి గాలులు వీచే అవకాశం అయితే ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రదేశాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశాలు అయితే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈ జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకి యెల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. వాతావరణ సూచనల్ని పాటించండి, జాగ్రత్తగా ఉండండి.

ఆదికేశవ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 3:28 దాటి 18 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి. మరి ఇంకా సందడి సందడిలో ఆన్సర్స్ పెడుతూ ఇంకా బిజీగానే ఉన్నారు మన శ్రోతలు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్లేషన్కి తెలుగు పదం, ఇక్కడ ఒక పదాన్ని ఇంకా జోడించాలన్నమాట క్వశ్చన్లో. మరి అది జోడిస్తే ఆన్సర్ నేనే చెప్పేసినట్టుంటుంది, అందుకనే ఆన్సర్ మీరు చెప్పాలి కాబట్టి పదాన్ని కొంచెం వదిలేశాను. ఇంతకీ ఏంటి ట్రాన్స్లేషన్ని తెలుగులో ఏమంటారు? పెడన జోగానంద కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. అవును కరెక్ట్ ఆన్సర్, రెండో పదం కూడా వస్తుందని చెప్పి చూశాను, వచ్చింది. మోవుల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. సుందరి గారు పెనమలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దంతి గారు అనంతపురం నుంచి. శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి. దాంట్లో ఎన్ ఎందుకు, టైపింగ్ మిస్టేకా? నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రూలు రామకృష్ణయ్య సిద్ధాంతి గారు మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉమా శ్రీనివాస్ గారు నెల్లూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మిస్ జబర్ చేస్తున్నారు. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా మెసేజ్ లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు, మధుచరణ్ రాప్తాడు మండలం మరూరు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజల్లి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాధవుడు రాజేశ్వరన్ సౌమ్య అంజలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. భాషాంతరీకరణ కొత్తగా ఉంది పదం, కానీ కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది మనకి కావాల్సిన ఆన్సర్కి అనమాట. గడ్డ వెంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుండి. ఓకే, జాన్సన్ గారు విజయవాడ నుండి. వలపర్ల నుంచి దామర్ల ఆంజనేయులు గారు, హైమా గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామణకోట నుంచి దుబాయ్ బాషా గారు మెసేజ్ చేశారు.

ఉస్మా గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు తాళంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు?

3:35 దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మరి మనమున్నాం సందడే సందడిలో. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయన్నా కదా, ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏమిటి? భాషాంతం అంటూ మెసేజ్ చేశారు మామ దినాయతుల్లా గారు, భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి. ఓకే. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ నుండి మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు,

నెక్స్ట్ ఇంకా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండి మసూం బాబా గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కమదం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి. నెక్స్ట్ ఇంకా గౌస్ గారు అనంతపూర్ నుండి. తులసి మౌనిక జయంతి గారు నందికొట్కూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుండి. రంగారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు కృష్ణ సంతోష్ గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా తిరుపతి దామినేడు నుండి భాస్కర్ రావు గారు. ఎస్. నెక్స్ట్ ఇంకా విజయ కైలాష్ గారు, సాయి, కృతిక, మారుతినగర్, అనంతపురం నుండి. ఎల్లప్ప గారు రాయచూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఏమో తెలియదు. బంగారాజు గారు ఆదోర్ నుంచి. ఓకే, చెప్తానులే నేను. ఇంకా ఆన్సర్ని రివీల్ చేయడానికి ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఇంకా మెసేజ్ పెట్టారు కానీ వాళ్ళ పేరు ఊరైతే మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా మలన్ బి గారు కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు. బదులుగా కాదు, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలియా గారు ఈనమడుగు నుండి మెసేజ్ చేశారు. ఎస్, ఓకే. స్నేహపాన జైనుద్దీన్, మహమ్మద్ జైనుద్దీన్ గారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మెసేజ్ చేశారు. అవును, అదే అవును. నెక్స్ట్ ఇంకా కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చూద్దాం. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నాయుడుపేట నుండి సంధ్యా గారు మెసేజ్ చేస్తున్నారు. ఎడ్వర్డ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. గన్నవరం శిరీషా గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుండి. కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు అంటూ వనస్థలిపురం నుండి బాలాజీ గారు మెసేజ్ చేశారు. ఎస్, ఫైన్ అండి. కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. అంతేనండి. నెక్స్ట్ ఇంకా రవి రేవతి గారు, రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుండి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నరసరావుపేట నుండి రఘురామ్ సింగ్, భాగ్యలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య గారు మెసేజ్ చేశారు. ఉర్దూ ఆన్సరా మీరు పంపించింది? ఆన్సర్ అయితే అది కాదు. వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, అనసూయ గారు, యమున గారు జానకంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణయ్య గారు ఇనమడుగు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అనువాదం ఇంకా రెండో పదం కూడా వస్తుందని చెప్పి ఆలోచించాను, కూర్చున్నాను. సో చాలామంది మెసేజ్ చేశారు తర్జుమా, అది కూడా కరెక్ట్ ఆన్సరే.

సందడి సందడిలో మరి ఇప్పుడు అడగబోయే ప్రశ్న, గోటిపువ్వ. గోటిపువ్వ అనేది ఒక డ్యాన్స్ ఫామ్ అన్నమాట. మరి ఇంతకీ ఈ గోటిపువ్వ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? గోటిపువ్వ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు 8662489884.

3:45 దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. అడిగిన క్వశ్చన్ ఏంటంటే గోటిపువ్వా, మరి ఈ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? చూద్దాం ఇంకా మెసేజెస్ ఎవరెవరు చేశారు.

తనన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మాధవస్వామి గారు సునీత గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి గౌస్ గారు కేరళం కాదు, కనకారావు గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాస్ గారు సాయికృతిక మారుతి నగర్ అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినే నుండి కె భాస్కర్ రావు గారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రాంగ్ ఆన్సర్ అండి. మసూం బాబా గారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు. కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబురోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ చేశారు, కైలాష్ మనోజ్ తనోజ్, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి కుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలియా గారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుంచి మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు రాప్తాడు మండలం మరూరు గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాజీం ముతిజావాలి గారు, కరెక్ట్ ఆన్సర్. ఎల్లప్ప యాదవ్ గారు రాయచూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు బొయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం. కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి గారు అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి. మంగళగిరి నుండి దామర్ల చినమస్తన్ రావు గారు, పెదమస్తన్ రావు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ సుబారెడ్డిపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దుబాయ్ పాషా గారు మెసేజ్ చేస్తున్నారు, కుటుంబ సభ్యులు రామలకోట నుండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. రాష్ట్రానికి సంబంధించింది చిలుక నారాయణ గారు, అనసూయ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ చిత్తూరు నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి గౌరీ గారు, తెలంగాణ కాదండి, డోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు దాసరిపాలెం నుంచి, కుటుంబ సభ్యులు ఇంకా, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు వడియంపేట నుండి, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుండి మెసేజ్ చేస్తున్నారా, ఎస్ కర్ణాటక అయితే కాదు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజోలని జయన్న గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు, యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు. నెక్స్ట్ ఇంకా సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపట్టి గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు ఆన్సర్ అంటూ శేఖర్ గారు అరకొండ చిత్తూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎందుకు ఇన్ని మెసేజెస్ చేశారు, ఇన్ని మెసేజ్ చేయడం వల్ల లేటెస్ట్గా వచ్చారు, లేట్గా వచ్చారు మరి. సో అయితే ఎప్పటికైనా వచ్చారు కదా, ఆన్సర్ అయితే మీరు పంపింది, నేనైతే చదివేశాను. మరి ఇంతకీ గోటిపువ్వ ఈ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిశా స్టేట్కి సంబంధించింది. మరి ఇంకా ఈరోజు ఇప్పుడు అడగబోయే సందడి సందడిలో క్వశ్చన్ ఇది, కొంచెం ఈరోజు లాస్ట్ క్వశ్చన్ అవుతుంది. ఇందుకు ఈ క్వశ్చన్ ఏంటంటే, మీ బాబాయి ఒక్కగానొక్క అక్క తల్లి భర్త మొదటి కొడుకు మీకు ఏమవుతారు, కొంచెం తిప్పి తిప్పినట్టుగా ఉంది కదా, అయినా సరే లాజిక్ పట్టుకుంటే వచ్చేస్తుంది. సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, మీ బాబాయి గారి ఒక్కగానొక్క అక్క తల్లి భర్త మొట్టమొదటి కొడుకు మీకు ఏమవుతారు. సో ఇందులో హింట్ కూడా ఇస్తున్నాను, ఏంటంటే ఇక్కడ మొత్తం పిల్లలు ఎంతమంది అంటే ముగ్గురు ఉన్నారన్నమాట. ఎంతకీ ఆన్సర్ ఏంటి, మళ్ళీ క్వశ్చన్

రిపీట్ చేయమంటారా మరి చెప్పండి. ఈసారి మళ్ళీ ముచ్చటగా మూడోసారి అన్నమాట. మీ బాబాయి ఒకగానొక అక్క యొక్క తల్లి యొక్క భర్త మొదటి కొడుకు మీకు ఏమవుతారు? హింట్, ఇక్కడ మొత్తం పిల్లలు ముగ్గురున్నారు.

హరిహరన్ మధుశ్రీ గారు పడిన సాంగ్ అయితే విన్నారు శివాజీ మూవీ నుంచి. మరి ఇంతకీ మన ప్రశ్న ఏమిటి? బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్. సో మీ బాబాయి ఒకగానొక్క అక్క, తల్లి భర్త, మొదటి కొడుకు, మీకు ఏమవుతారు? సో హింట్ అయితే ఇచ్చా కదా, మొత్తం పిల్లలు అయితే ఇక్కడ ఉన్నది ముగ్గురే అనమాట. మరి చూద్దాం ఎంతమంది మెసేజెస్ అయితే పంపించారో. చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఎవరెవరు ఏమేమి పంపించారో, అసలు ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తారు. కొంచెం టైం అయితే పట్టచ్చు. మరి చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మలాన్ బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి, రాంగ్ ఆన్సర్ అండి. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, రాంగ్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి కాలనీ నుంచి కాదు. నిక్కు శ్రీలక్ష్మి గారు, రవికుమార్ గారు సీతారాంపురం విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. అదేంటి మూడు ఆన్సర్స్ పంపించారు, అందులో నన్ను చూస్ చేసుకోమంటున్నారా? సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి కాదండి, తిరుపతి నుంచి శిరీష గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కాదండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణ గారు మెసేజ్ చేశారు, లేదు రాంగ్ ఆన్సర్ అండి. అక్రపాక నుండి రమా గారు, సుధాకర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, నాగర్ కర్నల్ నుండి ఫజల్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు, కాదు. లక్ష్మీనారాయణమ్మ గారు నారాయణ స్వామి గారు మెసేజ్ చేశారు. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. కోలా నాగలక్ష్మి గారు నంది వెలుగు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, బంగారాజా గారు ఆదోని నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కాదు రాంగ్ ఆన్సర్. సీను గారు ఆయిరాల నుండి, రాంగ్ ఆన్సర్ అండి. పెడన నుండి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, శ్రీ కృష్ణవేణి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి మెసేజ్ చేస్తున్నారు మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా సమయం చూస్తే 4 గంటలు కావస్తుంది. మరి న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. కుప్పంలోని గుండిసెట్టిపల్లి హంద్రీనీవా కాలువ వద్ద కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. రెండేళ్లుగా స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అక్టోబర్2 నాటికి 10 లక్షల టన్నుల చెత్త డిస్పోజ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. మేదరమెట్ల నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 119 మంది లబ్దిదారులకు

85 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు అందజేశారు. నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులకు ఈ నెలలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. అక్టోబర్లో అవార్డులు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి తొలిదశలో భాగంగా 25 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కొండపల్లి మున్సిపాలిటీకి వివిధ అభివృద్ది పథకాల కింద 96 కోట్ల రూపాయలు మంజూరు కావడం సంతోషకరమైన విషయమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 మున్సిపాలిటీల అభివృద్దికి సుమారు 210 కోట్లు మంజూరు కాగా భీమవరం పట్టణానికి 43 కోట్ల నిధులు కేటాయించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంజూరైన నిధులతో చేపట్టే అభివృద్ది పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రేపు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్లో ఎయిడ్స్ సురక్ష అంశంపై కలెక్టర్ వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ హెచ్ఐవి ఉన్న వ్యక్తులను ముందస్తుగా గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు, చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్వుడ్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. తరచూ గాయాలతో ఇబ్బంది పడుతూ ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్క్వుడ్ తన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవులకు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

సో క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ రివీల్ చేయలేదు కదా, ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఎవరెవరు పంపించారో ఒకసారి చదివి వినిపించేస్తాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను, కరెక్ట్ ఆన్సరే రివీల్ చేస్తాను. సుమని గారు పెడన నుండి మెసేజ్ చేశారు, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, రాంగ్ ఆన్సర్ అండి. గురుస్వామి నాయుడు గారు రొంపిచర్ల నుండి మెసేజ్ చేశారు, కాదు. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మాధస్వామి గారు సునీత గారు రాజోల నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, కాదండి. నెక్స్ట్ ఇంకా గన్నవరం శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలంపాడు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సరే కదా. మళ్ళీ ఆ ఎమ్మజీ దేనికి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, యశోద జానకిరాజు గారు, కాదు. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు, కాదండి. నాగర్ కర్నూలు నుంచి మసూం బాబా గారు, కాదండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నిజామాబాద్ జిల్లా

మన నుండి మామ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, సులోచన గారు కరీంనగర్ నుండి, కాదు కాదు, దోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. కాదు, సూర్యకుమారి గారు పాలకొల్లు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు మెసేజ్ చేశారు. ఆన్సర్ అయ్యో కాదు. మల్లికార్జున అభిరామ్ కేశనగ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. జానకి రామ్ గారు ఉమా గారు నందిగామ నుండి కాదు. నెక్స్ట్ మెసేజ్ రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుండి మెసేజ్ చేశారు. అవును, ఒక్క బాబాయే, ఒక బాబాయే, బాబాయ్ ఒక్కడే, అత్తయ్య ఒకటే, ముగ్గురు పిల్లలు అన్నా కదా. మరి ఇంకా ఆ పిల్లవాడికి ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో రిలేషన్ ఏమవుతుంది, సో ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, నెక్స్ట్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ నుండి నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం నుంచి అనురాధ గారు, బాబాయి కాదు, సరే చూద్దాం. నెక్స్ట్ ఇంకా మెసేజ్ బాబారావు గారు నర్సాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు కాదు. నెక్స్ట్ మెసేజ్ సుందరి గారు పెనమలూరు నుండి మెసేజ్ చేశారు, అయ్యో కాదండి. నెక్స్ట్ మెసేజ్ నరేష్ గారు గార్లదిన్న నుండి మెసేజ్ చేశారు. తర్వాత మోహన్ రావు గారు, లీలావతి గారు, హేమప్రియ గారు, అమృత కపల్దొడి నుండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కర్నూలు జిల్లా గోనేగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ లత గారు ఊయూరు నుండి, శేఖర్ గారు అరకొండ చిత్తూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా హలో ఆదిత్య గారు అంటూ మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి మెసేజ్ చేశారు. రవి గారు గన్నవరం నుండి మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ ఏంటంటే నాన్న అవుతుంది, అది ఎలా అవుతుంది, అందరు పెద్ద నాన్న అని చెప్పేసి మెసేజ్ చేశారు. కానీ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి కొంతమందికి చెప్పే కదా, వాళ్ళు నాన్న అనే మెసేజ్ చేశారనమాట. సో ఏంటంటే మీ బాబాయ్ అంటే బాబాయే కదా, మరి బాబాయికి ఒక్కగానొక్క అక్క అంటే అత్తయ్య అవుతుంది. సో అత్తయ్య తల్లి నాయనమ్మ, నాయనమ్మ భర్త తాతయ్య, తాతయ్య మొదటి కొడుకు అన్నాను. సో తాతయ్య మొదటి కొడుకు మీకు ఏమవుతారు అంటే, మొత్తం పిల్లలు ముగ్గురే అన్నా కదా, బాబాయ్ గురించి చెప్పా, ఇంకా బాబాయ్ ఒకగానొక్క, సారీ ఈ పదం అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, ఒకగానొక్క తీసేసిన అక్క అక్కడ ఏంటంటే అత్తయ్య అవుతుంది. సో ముగ్గురు పిల్లలు అన్నా కాబట్టి బాబాయ్ వచ్చేసింది, అత్తయ్య వచ్చేసింది, ఇంకా ఉన్నది పెద్ద కొడుకు. సో పెద్ద కొడుకు పిల్లలే మనం అన్నమాట ఇక్కడ ఆడియన్స్. సో పెద్ద కొడుకు పిల్లలం మనమే కాబట్టి ఇంకేమవుతుంది, ఆ రిలేషన్ నాన్న రిలేషనే అవుతుంది. సో అదనమాట సందడే సందడి. ఈరోజు ఇంకా 4:09 దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఈరోజు వేటూరి గారు రచించిన పాటల్ని నేను మీకు ప్లే చేసేస్తాను. మరి మొట్టమొదటిగా ఈరోజు వేటూరి గారి రచనలో వస్తున్న పాట ఆదిత్య 369 మూవీ నుంచి ఇప్పుడైతే వినేయండి.

4:21 దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. వివిధలో ఈరోజు వేటూరి గారి రచనలో వచ్చిన పాటలు వినిపిస్తున్న కదా, మరి ఇంకా అల్లరి అల్లుడు మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పడిన సాంగ్ అయితే విన్నారు. నెక్స్ట్ ఇంకా ఆనంద్ మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది వేటూరి గారి రచనలో.

4:32 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. వివిధలో వేటూరి గారి రచనలో సాంగ్స్ అయితే వింటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడిన పాట అర్జున్ మూవీ నుంచి విన్నారు. పదకవిత పితామహుడుగా పేరుగాంచిన అన్నమయ్య. మరి అన్నమయ్య గురించి అందరికీ తెలిసే విధంగా కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అన్నమయ్య సినిమా అయితే వచ్చింది కదా. మరి ఈ అన్నమయ్య సినిమాలో వేటూరి గారి రచనలో ఒక పాట. మరి దేనికోసం మరి అన్నమయ్య రాసిన సాంగ్స్ కదా సినిమా అంతా అంటే, మరి అన్నమయ్య ఆగమనం ఎలా ఉంటుందో వేటూరి గారు తన రచనలో మనకి చూపించారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. వివిధలో వేటూరి గారి రచనలో సాంగ్స్ అయితే వింటున్నారు కదా, మెరుపు కళ్ళలు మూవీ నుంచి వాసుదేవన్ సుజాత గారు పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి ఇంకా ఇప్పుడు ఈరోజు వివిధలో చివరిగా వినబోతున్న సాంగ్ చెన్నకేశవరెడ్డి మూవీ నుంచి. ఇంకా

వివిధలో చివరిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సునీత గారు పడిన పాట చెన్నకేశవరెడ్డి మూవీ నుంచి విన్నారు. వేటూరి గారి రచనలో ఈరోజు వివిధలో సాంగ్స్ అయితే విన్నారు. సమయం 4:50 దాటి 40 సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల అయితే వస్తుంది. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. సీజన్ మారినప్పుడు ముందుగా వచ్చే ఆరోగ్య సమస్య జలుబు, ఫ్లూ. ఈ సమస్యను త్వరగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వీటి వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. కోల్డ్ వచ్చిందంటే చాలు, ఓ పట్టాను వదలదు. ఓ సామెత ఉంది, జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారం రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుందని చెప్తారు. అంటే జలుబు వస్తే ట్యాబ్లెట్లు

వేసినా వేయకపోయినా అది తగ్గాల్సిన టైంలోనే తగ్గుతుంది అని అర్థం. జలుబు వచ్చిందంటే చాలు, దీంతో పాటే తలనొప్పి, దగ్గు, తుమ్ములు, ఒకదాని తర్వాత మరొకటి ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా ఇబ్బందులు పెట్టే జలుబుని కేవలం అతి తక్కువ సమయంలోనే తగ్గించే ఇంటి చిట్కాలు చూద్దాం మన వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు, వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా అదే వేడి వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు అదే నీటిలో దాల్చినీ పొడి కలిపి తీసుకోవచ్చు. దాట్స్ సినమన్ పౌడర్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. దీనివల్ల మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి, ఒక రిలీఫ్గా ఉంటుంది. అయితే ఆవిరి పట్టేటప్పుడు కేవలం వేడి నీటితో కాకుండా అందులో కాస్త పసుపు, యూక్లిప్టస్ ఆయిల్ వేస్తే కూడా మంచిది. ఇలా వేసిన నీటితో ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గుతుంది. వేడి పాలల్లో కాస్తంత పసుపు కలుపుకొని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళలో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. పసుపులోని యాంటీబయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తాయి. జలుబుతో బాధపడేవారు అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు వల్ల వచ్చే దగ్గును తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్గా అల్లంతో చేసిన టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది రెగ్యులర్ టీ అయినా సరే వేసుకోవచ్చు, లేదా వేడి నీటి మరిగించి అందులో అల్లం ముక్కలు లేదా రసం వేసి నిమ్మరసం, తేనె కలిపి చివరిగా పుదీనా ఆకులు వేసి తాగేయచ్చు. దీనివల్ల మంచి రిలీఫ్ కలుగుతుంది. జలుబున్న వారు తులసిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. మరో లాభం ఏమిటంటే నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. ఈ ఆకులతో టీ చేసుకొని తాగడం వల్ల కూడా జలుబు చాలా వరకు తగ్గుతుంది. పాలల్లో మిరియాల పొడి వేసుకొని తాగినా జలుబు తగ్గుతుంది. అయితే మిరియాలు ఎక్కువగా వేసుకోకూడదు, వేడి చేస్తుంది. ఈ మిరియాలతో కషాయం చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఓ కప్పు నీటిలో స్పూన్ బార్లీ గింజలను వేసి మరిగించి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. If you have serious problem with cough, if it is a continuous cough, దగ్గు వదలకుండా వస్తుంటే ఆ సమయంలో వామును నమలాలి. అలా నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు దూరమవుతుంది. ఆ వాముకి కొంచెం క్రిస్టల్ సాల్ట్ కలుపుకుంటే ఇంకా మంచిది. జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటు వామాకు దంచి దానిలో కాస్త కర్పూరాన్ని కలిపి ఆ వాసన చూడాలి. అంతేకాకుండా నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టినా మంచి ఫలితమే ఉంటుంది. లేత దానిమ్మ ఆకుల్ని నలిపి చూసినా మంచి ఫలితమే ఉంటుంది. అలా 2-3 గంటలకోసారి జలుబు తగ్గే వరకు చేయాలి. వేడివేడి సూప్స్ తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా హాట్ అండ్ సార్ సూప్స్ తాగితే మంచిది. వీటితో పాటు వెల్లుల్లి, అల్లం వేసి తయారు చేసిన వెజిటేబుల్ సూప్ తాగినా మంచిది. అంతేకాకుండా ఆర్గానిక్ బెల్లం, అల్లం, మిరియాలు, పిప్పళ్ళు వీటన్నిటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హల్దీ, టర్మరిక్, పసుపులో కుర్కుమిన్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. కాబట్టి పచ్చి పసుపుని వేడి సూప్లో వేసి కలిపి తాగితే ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచిది. ఇక డియర్ ఫ్రెండ్స్,
మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, స్పెషల్గా ఈ కోల్డ్ వచ్చినప్పుడు.

ఎందుకంటే ఈ కోల్డ్ మీ ఒక్కరికే రాదు, దిస్ ఇస్ ఆల్సో కంటేజియస్. ఇక జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది, కానీ అలా కాకుండా పనిచేయడం, ఆఫీస్లకు వెళ్ళడం చేస్తే మీకు జలుబు ఎక్కువ అవుతుంది, మీ వల్ల వేరే వారికి ఆ సమస్య వస్తుంది. అదే విధంగా జలుబు ఉన్నప్పుడు కర్చీఫ్ ని క్యారీ చేయాలి. దగ్గు తుమ్ములు వేధిస్తున్నప్పుడు కర్చీఫ్ ని అడ్డు పెట్టుకుని చేస్తే మంచిది, దీనివల్ల ఇతరులకు జలుబు రాదు. వెల్ డియర్ ఫ్రెండ్స్, నేను మీకు జలుబు తగ్గే ఎన్నో టిప్స్ చెప్తున్నాను కదా, ఇవి అందరికీ ఒకేలా ఉండవు. వయసుని బట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి ఇది డిఫర్ అవుతూ ఉంది. పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు, ఎందుకంటే వారికి అన్నీ సరిపోవు, అది ఖచ్చితంగా గమనించాలి. చల్లని ప్రదేశంలో అస్సలు ఉండకూడదు, దీనివల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఏసీల కింద ఉండడం, పనిచేయడం చేయొద్దు. జలుబు చేసినప్పుడు ఈ పనులు చేయకపోవడమే చాలా మంచిది. జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్థాలు తినొద్దు. బ్రెడ్, బిస్కెట్స్, మైదా పిండితో చేసిన ఐటమ్స్ తినకుండా ఉండడం మంచిది. చల్లని ఐస్ క్రీమ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు, ఎంత టెంప్టింగ్ గా ఉన్నా కానీ. పార్టీస్కి వెళ్ళినప్పుడు ఓ ఐస్ క్రీమ్ చూడగానే తినేయాలనిపిస్తుంది, కానీ తినకూడదు. చల్లని వాతావరణంలో తిరగకూడదు, ముఖ్యంగా చెవులను కవర్ చేసుకుని ఉండాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే తలనొప్పి దూరం చేసుకోవచ్చు. తల స్నానం చేసినప్పుడు కూడా త్వరగా ఆరడానికి డ్రయర్ వాడటం మంచిది, లేదా ఎండలో నించుంటే ఇంకా మంచిది. తడిగా ఉన్న తలతో అలాగే తిరగడం మంచిది కాదు, జలుబు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఐ హావ్ గివెన్ యూ వండర్ఫుల్ రెమెడీస్ ఫర్ కామన్ కోల్డ్. ఇంట్లో కూర్చొని మీరు ఎన్నో ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు కదా, అది వల్ల మీకు చెప్పాను మీ కామన్ కోల్డ్ గురించి. విత్ దిస్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెలా. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: FM 101.3.
1: వీణ వేణు వైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆసియా క్రీడల క్రికెట్లో భారత మహిళా జట్టు స్వర్ణ పతకం సాధించిన నేపథ్యంలో మహిళా జట్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్ సహా పలువురు అభినందనలు తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మర్చెంట్ డిస్కౌంట్ రేట్ MDRపై అపోహలు వద్దని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. చిరు వ్యాపారులకు భారం ఉండబోదని స్పష్టం చేసింది. అక్టోబర్15 నుంచి 2000 పైపడిన వ్యాపారులకు వ్యక్తులు చేసే చెల్లింపులపై 0.4% ఛార్జీ చెల్లింపు అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ను పెంచుతూ ఆర్థిక శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన పెన్షన్లు ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి అమల్లోకి రానున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. పిఠాపురం నియోజకవర్గంలోని మత్స్యకారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన లైఫ్ జాకెట్లు, సీ సేఫ్టీ కిట్లను ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఉప్పాడ కొత్తపల్లి మండలానికి చెందిన 1258 మంది మత్స్యకారులకు ఈ సేఫ్టీ కిట్లను ఉప ముఖ్యమంత్రి అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువురు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్దికి హైబ్రిడ్ యానిటీ మోడల్ HIM పథకం ద్వారా

కోట్ల విలువైన అభివృద్ది పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. అనంతరం తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు మధిర రోడ్డులో భూమి పూజ నిర్వహించి పనులను మొదలుపెట్టారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ నెల 24న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గా ఎంపికైన మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నిడదవోలు పట్టణంలో సుమారు 40 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు అమృత 2.0 పథకం కింద మరో 5.96 కోట్లతో తాగునీటి సరఫరా పనులకు మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ దేశవ్యాప్తంగా 3477 గ్రాడ్యుయేట్ స్థాయి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్8 నుంచి నవంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఉదయం లాభాల్లో ప్రారంభమై ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 329.91 పాయింట్లు నష్టంతో 74529.08 వద్ద, నిఫ్టీ 85.30 పాయింట్లు నష్టపోయి 23329 వద్ద నిలిచాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 5 o'clock దాటి 3 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఈ టైం ఏంటో మీ అందరూ తెలుసు కదా. ఎస్, మనందరం వచ్చేసాం గీత్ గాథా చెల్లో హిందీ ఫిల్మ్ సాంగ్స్ బ్యాక్ టు డే బ్యాక్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీ కదా? మరి స్టార్ట్ చేద్దాం ఒక సూపర్ సాంగ్తో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తారు.

0: లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సేవాతీర్థి వద్ద పలువురు కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక వాడను కడప బైపాస్తో అనుసంధానించేందుకు 304.44 కోట్ల వ్యయంతో 5.8 కిలోమీటర్ల 4 లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత మహిళా క్రికెట్ జట్టును రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. స్వర్ణ పథకం సాధించిన విమెన్ టీమిండియాకు, ముఖ్యంగా తెలుగు క్రీడాకారిణి శ్రీచరణికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా 120 కోట్ల రుణాల మంజూరుకు సంబంధించిన చెక్కులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పంపిణీ చేశారు. చీరాల పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ది ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. హెచ్ఏఎం పథకం కింద 144 కోట్లు చీరాల ప్రాంతానికి కేటాయించడం సంతోషదాయకమన్నారు. పల్నాడు జిల్లాలో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్దికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సభాపతి సిహెచ్ఐన పాత్రుడు తెలిపారు. భవిష్యత్తులో అత్యంత ప్రతిష్టాత్మకంగా సృష్టి కేంద్రం ఏర్పాటు చేసి పర్యాటక హబ్గా అభివృద్ది చేసేలా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని సభాపతి పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖపట్టణంలోని కైలాసగిరికి వచ్చే సందర్శకుల భద్రత నిమిత్తం రేపటి నుండి వరుసగా 3 రోజుల పాటు బుధ, గురు, శుక్రవారాల్లో గ్లాస్ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుందని బీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం పటాచామర్లమల్లి గ్రామంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని పరిశీలించేందుకు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ పరిశోధన భాగస్వాముల బృందం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 6 o'clock 32 మినిట్స్ 47 సెకండ్స్ అయిపోయింది. ఫ్రెండ్స్, మరి మనందరం ట్రిప్ అవుతున్నాం కృష్ణా తెరువులోకి. ఎప్పట్లాగే ఓ లిజెండరీ ఫిల్మ్ పర్సనాలిటీతో నేను వచ్చేసాను మీ ముందుకి. ప్రముఖ దర్శకుడు జంధ్యాల గారి దగ్గర సహాయ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. హాస్యం, కుటుంబ సెంటిమెంట్తో కూడిన దాదాపు 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన ప్రస్థానం ఒక అద్భుతమైన సువర్ణ అధ్యాయం అని చెప్పాలి. ఎటువంటి సినీ నేపథ్యం లేని ఒక సామాన్య గ్రామీణ కుటుంబం నుండి మద్రాసు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దశాబ్దాల పాటు కఠినమైన శ్రమ, అపారమైన ఓర్పుతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్పుతో హాస్య సామ్రాజ్యాన్ని నిర్మించారు ఈయన. ఆయనే ఈతర వీర వెంకట సత్యనారాయణ గారు, కానీ ఇండస్ట్రీలో మనం ముద్దు పేరుతో పిలుచుకుంటాం. ఈ హాస్య బ్రహ్మ పేరు కనుక తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ ద్వారా ఇండస్ట్రీలో ఏమేమి పిలుస్తామో ఆన్సర్ పంపించేయండి. మరి ఈయన గురించి ఈనాటి కృష్ణా తెరువులో కొన్ని విషయాలు మనం షేర్ చేసుకుందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీసు వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో 3,779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పట్టణాలే అభివృద్ది కేంద్రాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా 11,359 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ఈరోజు కుప్పం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత భారీ ఎత్తున అభివృద్ది పనులు చేపట్టి రాష్ట్ర మున్సిపల్ చరిత్రలో

0: సువర్ణ అధ్యాయాన్ని లిఖించామన్నారు. 2 ఏళ్లుగా సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజన్లుగా మారేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పట్టణాల్లో నివాస యోగ్యత మెరుగుపడటంతో పాటు ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
1: లివబిలిటీ అనేది చాలా ముఖ్యం. ఈ రోజు మనం వేసే రోడ్లు, మనమే క్రియేట్ చేసే వాతావరణం, ప్రతి ఒక్క మున్సిపాలిటీ కావాల్సింది ఎడ్యుకేషన్ బాగా ఉండాలి. ఒక లివబిలిటీ కావాల్సింది బెస్ట్ ఆక్సిజన్ ఉండాలి, ఎక్కడ చూసినా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఈ సంవత్సరం ఎల్నినో ఉన్నా కనీసం 1 or 2 డేస్ లో మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 2 ప్రాంతాల్లో దీనికి నాంది పలుకుతాం.
0: విశాఖపట్నంలో 3,779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయగా నగరంలోని వి కన్వెన్షన్ నుండి ఆ కార్యక్రమాన్ని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ, స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ ఇతరులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ విశాఖలో అనేక భారీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తాగునీటి ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో పైప్లైన్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ప్రాజెక్టులో నీటి సరఫరా వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని, విశాఖలో ఫుడ్ స్టాల్స్కు ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే ట్రైనింగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి హోంమంత్రి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకుని పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించాలన్నారు. పోలీసు యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు. 6,000 మంది కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు అధిగమించామని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ట్రైనింగ్లో ఉన్న కానిస్టేబుల్ల స్టైపెండ్ 4,500 రూపాయల నుంచి 12,500 రూపాయలకు పెంచామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 శిక్షణా కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరింత బలంగా, సమర్థవంతంగా ముందుకు సాగాలన్నదే తన కోరికని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 1,500 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్దే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ది జరుగుతోందన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, ఆ లక్ష్యంతోనే ఇప్పటికే వివిధ రంగాల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్టార్టప్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్టప్ ఇండియా అనేది దేశంలో నూతన ఆవిష్కరణలను, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. యువతను ఉద్యోగాలు కోరుకునే వారికి బదులుగా ఉద్యోగాలు సృష్టించేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. స్టార్టప్ ఇండియా కొత్త ఆలోచనలను, స్టార్టప్లను ప్రోత్సహించి తద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధిని తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమం లక్ష్యాలను అందిపుచ్చుకునేందుకు 2016 జనవరి 16న ప్రభుత్వం స్టార్టప్ ఎకోసిస్టమ్ అన్ని అంశాలను పరిష్కరించే ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించడానికి చట్టపరమైన మద్దతు, త్వరితగతిన పేటెంట్ వంటి అవకాశాలను స్టార్టప్ ఇండియా కల్పిస్తోంది. అలాగే స్టార్టప్లకు మూలధనం అందజేయడం, ఆర్థిక సహాయం అందించడం వంటి ప్రోత్సాహకాలను కూడా సమకూరుస్తోంది. దీంతో దేశంలో యువత స్టార్టప్ వ్యవస్థాపకులుగా మారి నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత వంటి వాటి అభివృద్దికి ఎంతగానో దోహదపడుతున్నారు. ఈ స్టార్టప్లు పెద్ద నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ నగరాలకు కూడా విస్తరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: భారత్ ఆ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకోసిస్టమ్ హై ఔర్ భారత్ కి స్టార్టప్ స్టోరీ अब केवल बड़े शहरों

0: कहानी नहीं है। आज करीब आधे रिकॉग्नाइज स्टार्टअप टीयर टू और टीयर थ्री शहरों में है, यानी आज गांव, कस्बे और छोटे शहर का युवा भी भारत की नई इकोनॉमी में अपनी भूमिका बड़ी बना रहा है। छोटे शहरों के हमारे युवा अपने आइडियाज पर काम कर रहे हैं, नई कंपनीज बना रहे हैं और अपने साथ दूसरे युवाओं के लिए भी रोजगार के नए अवसर तैयार कर रहे हैं।
1: జాతీయ పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో 2 రోజుల పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ను స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. జాతీయ పోషణ్ మా 2026లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కాకినాడ క్షేత్ర కార్యాలయం 2 రోజుల సమగ్ర సమాచార ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పోషకాహారం, మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, అంగన్వాడీ సేవలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా ఈ ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రేపు రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా ఈరోజు, రేపు కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
2: ఒడిశాలోని గోపాల్పూర్కి ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి తూర్పుగా 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ పశ్చిమ మధ్య మరియు దాన్ని ఆనుకుని ఉన్న వాయువ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా పశ్చిమ వాయువు దిశగా కదులుతూ సెప్టెంబర్ 23 రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన
1: పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో 3779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 6:30 కూడా అయిపోయింది కదా. మరి మనందరం వచ్చేస్తాం కృష్ణా తీరంలోకి. మరి నేను మీకు ముందు చెప్పినట్టే ఈరోజు ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయినటువంటి ఈదర వీర వెంకట సత్యనారాయణ గారి గురించిన కొన్ని విషయాలు. ఆయనేనండి మన ఈవీవి సత్యనారాయణ గారు. 1956 జూన్ 10 పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులోని కోరు మామిడిలో జన్మించారు ఈవీవి. ఈవీవికి చిన్నప్పటి నుండి సినిమాలు, నాటకాలంటే మహా ఇష్టం అంట. దాంతో చదువు అటకెక్కింది. ఇక లాభం లేదనుకుని చెన్నై రైలు ఎక్కేశారు. సినీ సీమలో చేరాలన్నా ఒకే ఒక కోరికతో వచ్చిన ఈవీవికి ఆదిలో ఎన్నో కష్టాలు అనుభవించారు. దేవదాస్ కనకాల పరిచయంతో నవత కృష్ణరాజు గారి ప్రోత్సాహంతో ఓ ఇంటి భాగవతం చిత్రంలో సహాయ దర్శకుడిగా ఈవీవి చేరారు. ఆ తర్వాత హాస్యబ్రహ్మ జంధ్యాల దగ్గర సహాయ దర్శకుడిగా 8 ఏళ్ళు చేశారు. ఆ టైంలోనే 4 స్తంభాలాట, 2 జలసీత, నెలవంక, అహనా పెళ్ళంట, హాయ్ హాయ్ నాయక లాంటి చిత్రాల్లో పనిచేయడంతో చిత్రాల్లో హాస్యంపై ఈవీవికి పట్టుకుదిరింది. ఆ పట్టే ఆయన చిత్రాల్లో హాస్యముద్రను వేసింది. మరి వింటూ ఉండండి ఈవీవి గారి గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ, అలానే ఆయన సినిమాల్లోంచి మీకోసం సూపర్ హిట్ సాంగ్స్ నేను ప్లే చేసేస్తాను.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తీరంలో మీరేడు ఫ్రెండ్ జానీతో. ఆ తర్వాత కమల్ హాసన్ విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి సురేష్ కృష్ణ దగ్గర సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు. తెలుగు ప్రేక్షకులకు ఈవివి అనే అక్షరాలతో ఎప్పటికీ విడదీయరాని బంధం ఉంది. తెరపై కనిపించి మంత్రముగ్ధులను చేసే కథానాయకులు కాదు, తెర వెనుక ఆ కథానాయకులకు అంత గ్లామర్ అద్ది విలక్షణ పాత్రలు అందించిన దర్శకులను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఇది ఈవీవీ సినిమా అంటూ కారెత్తుకుని థియేటర్స్లోకి వచ్చిన ఆయన చిత్రాలు సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఆయన చెక్కిన కదిలే బొమ్మల కబుర్లు ఇప్పుడు మనం ఆయన మన మధ్య లేకపోయినా కనువిందు చేస్తూనే ఉన్నాయి. వింటూనే ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

యా ఫ్రెండ్స్, మరి మీరు కృష్ణా తెరువులో మీరేడు ఫ్రెండ్ జానీతో. ఈవీవి సత్యనారాయణ గారు దర్శకుడు కావాలన్న అభిలాష్తో పలువురు నిర్మాతలను కలిశారు. ఆయన కథలు విన్నవారు నవ్వుకున్నవారు, నవ్వేసి ఊరుకున్నవారు ఇలా ఎంతోమంది ఉన్నారు. అయితే సత్యం ఏదో ఉందని గుర్తించినది నట నిర్మాత అశోక్ కుమార్. డి రామానాయుడు గారి మేనల్లుడైన అశోక్ కుమార్ ఈవీవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చెవులో పూ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో అన్నీ అమరాయి, కానీ సినిమా విజయాన్ని సాధించలేకపోయింది. ఆ చిత్ర దర్శకత్వం వహించిన సమయంలో ఎంతోమంది నిర్మాత

అర్హతలు, ఈవీవీకి అడ్వాన్సులు కూడా ఇచ్చారంట. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయేసరికి ఈవీవీని చూడగానే ముఖం చాటేసేవారంట. అలాంటి సమయంలో ఈవీవీని ప్రోత్సహించింది

మన హాస్య చిత్రాలు నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా అప్పలప్పారావు, ఆవొక్కటి అడుగు, అలీబాబా అరెస్టు దొంగలు వంటి చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేశారు. ఇక నరేష్తో ఇవి తెరకెక్కించిన జంబలకడి పంబ పూయించిన నవ్వులు ఎవరు మాత్రం మర్చిపోగలరు? తన సినిమాల్లో ఎప్పుడూ హాస్యానికి పెద్దపీట వేసినా ఆమె వంటి సమస్యాత్మక చిత్రాల్లో ఈవివి దర్శకుడిగా మరోమెట్టు ఎదిగారని చెప్పాలి. కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే దర్శకుడిగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రహీరోలు అందరితో పనిచేశారు. కొత్త వారిని పరిచయం చేయడానికి, ప్రతిభ గల వారిని ప్రోత్సహించడానికి ఈవివి ఏ మాత్రం వెనుకాడేవారు కాదు. రచయితగా ఉన్న ఎల్బి శ్రీరామ్, ఎంఎస్ నారాయణలు హాస్యనటులుగా పరిశ్రమలో మంచి స్థానం పొందడానికి ఈవివి ప్రోత్సాహమే కారణం.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తిరువులో, మీరు ఫ్రెండ్ జానీతో. పరిశ్రమలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఆయన సినిమాల్లో వేషాలు దొరికేవి. ఈవీవీకి ఎన్టీఆర్ అమితాబ్ బచ్చన్ అభిమానులంట. ఎన్టీఆర్తో పనిచేసే అవకాశం రాలేదు, కానీ సూర్యవంశం హిందీ చిత్రంలో అమితాబ్తో చేయగలిగారు. పద్మాలయ వారు ఈవీవీ పేరును సిఫార్సు చేసినప్పుడు తెలుగులో ఆయనకు తెలిసిన నలుగురైదుగురు నిర్మాతలను అడిగి తెలుసుకుని ఈవీవీకి అవకాశం ఇచ్చారంట అమితాబ్ బచ్చన్. అలా ఆ సినిమాతో బాలీవుడ్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ఈవీవీ. తన సినిమాలకు పెట్టే టైటిల్స్ చాలా తమాషాగా ఉండేవి. ప్రేక్షకులను థియేటర్స్కు రప్పించాలంటే ఆకర్షణీయమైన టైటిల్స్ ముఖ్యమని భావించేవారు ఈవీవీ. వెరైటీ టైటిల్స్ పెట్టినా, గోదావరి యాస డైలాగులు పలికించినా, కామెడీ క్యారెక్టర్లన్నింటికీ వరుస పెట్టి ఒకే సినిమాలో చూపించినా అవన్నీ ఈవీవీకే చెల్లాయి. ఫిట్టింగ్ మాస్టర్, బెండప్పారావు ఆర్ఎంపి, తొట్టి గ్యాంగ్, దొంగల బండి, ఎవడు గోల వాడిదే, వీడెక్కడ ముగుడండి, అదిరింది అల్లుడు, కితకితలు, ఇలాంటి టైటిల్స్ విన్నప్పుడల్లా ఆయన మార్కు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అదేవే ఈవీవీ స్టైల్. తన కథల్లో వైవిధ్యం చూపి ప్రేక్షకులను కట్టుపడేసేవారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో హాస్యం ప్రధానంగా ఉన్నా ఏదో సందేశం ఉండేది. దీంతో ఆయన సినిమాలు సక్సెస్ అయ్యేవి. ఆమె సినిమా ఆయన ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. మధ్యతరగతి మహిళ ఆమె పడిన అగచాట్లు ఆద్యంతం చూపించారు ఈవీవీ. వింటూనే ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణాతురులో, మీరు ఫ్రెండ్ జానీతో. రంభ, రవళి, రచన, ఊహ వంటి హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈవి వినయ్. అంతేకాదు, స్టార్ డైరెక్టర్స్ అయిన వివి వినాయక్, శ్రీను వైట్ల కూడా ఈవివి శిష్యులే. చిరంజీవితో అల్లుడా మజాక, నాగార్జునతో వారసుడు, హలో బ్రదర్, వెంకటేష్తో అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, బాలకృష్ణతో గొప్పింటి అల్లుడు వంటి చిత్రాలు రూపొందించి ఆకట్టుకున్నారు. ఈవివి తన నిర్మాతగా మారి చాలా బాగుంది నిర్మించి మెప్పించారు. తుట్టి గ్యాంగ్, ఆరుగురు ప్రతివతలు, కితకితలు, అత్తిలి సత్యబాబు, ఎల్కేజీ వంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. కామెడీతో కబడ్డీ ఆడటమంటే ఎలాగో తెలుగువారికి చూపించారు. ఆయన తెరకెక్కించిన 51 సినిమాల్లో సింహభాగం హాస్యంతోనే అలరించేవి. వాటిలోనే లవ్, సెంటిమెంట్, కామెడీ, ట్రాజడీ అన్నీ మిక్స్ చేశారు ఈవివి. పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దర్శకత్వం వహించి పవన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈవివినే. తన ఇద్దరు కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మన తెలుగు తెరకు ఎందరో దర్శకులు వచ్చారు, కానీ వారిలో ప్రత్యేకతలు కలిగిన వారు కొందరే. వారి దర్శకత్వ ప్రతిభతో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు తీశారు, అందులో ఈవివి సత్యనారాయణ ఒకరు. ఆమె చిత్రానికి గాను ఈవివి సత్యనారాయణ గారికి 1994లో ఉత్తమ దర్శకుడిగా తొలి నంది అవార్డు అందుకున్నారు. మరి ఈవివి సత్యనారాయణ గారి గురించిన కొన్ని విషయాలు మిమ్మల్ని ఎంతగానో అలరించాయనుకుంటున్నాను. ఆయన నిర్మించిన దర్శకత్వం వహించిన చిత్రాల నుంచి సూపర్ సాంగ్స్ మరి మీకోసం ప్లే చేస్తున్నాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. పిల్లల్లో రక్తహీనతను తగ్గించి ఆరోగ్యకరమైన శారీరక ఎదుగుదలకు తోడ్పడేలా ఈ నెల 25వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు సమగ్ర క్యాన్సర్ జన్యు నిర్ధారణ కేంద్రాన్ని ప్రారంభించారు. పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. రేపు ఎల్లుండి కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. రాబోయే దసరా దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసాపురం నుండి చర్లపల్లి తిరువన్నామలై స్టేషన్ల మధ్య పూజ ప్రత్యేక రైళ్లను టీఓడీ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రేపల్లె నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ది పథంలో రేపల్లెను ఆదర్శంగా నిలపాలనే సంకల్పానికి హెచ్ఏఎం నిధులు ఊతమివ్వనున్నాయని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనిగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. పాఠశాలలు కళాశాలలకు విద్యార్థులను తరలించే బస్సుల డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా రవాణా శాఖ అధికారి జి సంజీవ్ కుమార్ సూచించారు. బాలల హక్కులకు భంగం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, బాలలపై ఎలాంటి హింస వేధింపులు నిర్లక్ష్యం బాల కార్మికత్వం బాల్య వివాహాలు చోటు చేసుకోకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు అధికారులను ఆదేశించారు. భారతదేశ తీర ప్రాంతాల్లో సముద్ర గర్భ చమురు సహజ వాయువు అన్వేషణను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సముద్ర మంథన్ పథకంలో భాగంగా రేపు కాకినాడ గేట్వే పోర్టును రాష్ట పరిశ్రమల వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్, కాకినాడ సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్తో కలిసి ఉన్నతాధికారుల బృందం పరిశీలించనుంది. అన్నమయ్య జిల్లా సీలేరు పట్టణంలో రెండు జాతీయ రహదారులపై నిర్మిస్తున్న రైల్వే వంతెన పనుల్లో తీవ్ర జాప్యంపై ప్రజలు చిత్తూరు రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో 11,000 పరుగుల మైలురాయిలని అందుకున్న తొలి మహిళా క్రికెటర్గా భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందానా ప్రపంచ రికార్డు సృష్టించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్ లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఈరోజు ప్రారంభించారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 30 రోజుల మలేషియా పర్యటనకు ఉద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. గుజరాత్ ఏక్తానగర్లోని భారీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నేపథ్యంగా జరిగిన 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఫీచర్, నాన్ ఫీచర్, రైటింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన విజేతలు అవార్డులను అందుకున్నారు. వేడుక సందర్భంగా మొత్తం 92 ముర్ము పురస్కారాలను అందించారు. 5 దశాబ్దాలకు పైగా భారతీయ చలనచిత్ర రంగానికి అందించిన అపూర్వమైన సేవలను గుర్తిస్తూ లెజెండరీ నటుడు అనంతనాగ్కు 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా నిలిచి స్వర్ణ కమలాన్ని గెలుచుకుంది. నటుడు రందీప్ హుడా స్వతంత్ర వీర సావర్కర్కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఇక సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 AD చిత్రం నాగ్ అశ్విన్ సింగిరెడ్డికి అత్యధికులను ఆకట్టుకున్న బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డును కట్టబెట్టింది. తమిళ సినిమా అమరన్కు గాను రాజ్ కుమార్ పెరియార్ స్వామి ఉత్తమ దర్శకుడు ట్రోఫీని అందుకోగా 35 చిన్న కథ కాదు తెలుగు సినిమా బాలల విభాగంలో ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టికి, చందు ఛాంపియన్ సినిమాలో నటనకు గాను కార్తిక్ ఆర్యన్ కు ఈ ఏటి ఉత్తమ యాక్టర్ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఆర్టికల్ 370 ఉత్తమ అభినయానికి గాను యామి గౌతమ్ బెస్ట్ యాక్ట్రెస్ గా నిలిచారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మరాఠీ నటుడు బంగార్ ఉత్తమ చిత్రంగా నిలవగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాక ప్రతీక్ అనే సినిమాగాను ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. సినిమా రైటింగ్ విభాగంలో సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ విమర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నారు. కమిటీ కుర్రోళ్ళ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. వేడుకను ఉద్దేశించి ప్రసంగించిన రాష్టపతి ద్రౌపది ముర్ము భారతీయ సినిమా వైవిధ్యాన్ని, సాంస్కృతిక బలాన్ని ప్రస్తావించారు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, సాంఘిక పరిస్థితులను భారతీయ సినిమాలు అత్యద్భుతంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పురస్కారాలకు ఎంపికైన వారందరి

0: కి అభినందనలు తెలియజేస్తూ తమ తమ ప్రాంతాల్లో ఉత్తమ పర్యాటక స్థలాన్ని ఎంపిక చేస్తే భవిష్యత్తులో అక్కడ జాతీయ ఫిలిం అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వీలు కలుగుతుందని వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులకు సూచించారు. న్యూఢిల్లీ భారత మండపంలో జరుగుతున్న 9వ భారత అంతర్రాష్టీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించేందుకు భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీరు సమాజ సమిష్టి సంపద కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 53వ జాతీయ మేనేజ్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి పరిశ్రమ, బోర్డు రూమ్, సేవా కేంద్రం, పరిశోధన, అభివృద్ది జట్టు తమ తమ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు, లోపాల కట్టడి, భరోసా కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతలను ప్రస్తావిస్తూ ఇటువంటి వాతావరణంలో స్థిరత్వం అంటే ప్రపంచానికి దూరంగా ఉండడం కాదని, దేశీయ సామర్థ్యాల పెంపు, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం, పారిశ్రామిక సత్తా మెరుగుదలపై దృష్టిని కేంద్రీకరించడమని చెప్పారు.
2: We face a parallel shift in the architecture of the global trade and supply chains. In such an environment, resilience cannot mean retreating into economic isolationism. For India, resilience means deep domestic capacity, fiscal strength and industrial scale so that global shocks are absorbed without interrupting national development.
0: సగటున ప్రపంచ ఆర్థిక అభివృద్ది రేటు 3% ఉండగా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం 8% చేరువలో దూసుకుపోతోందని, దాంతో మన ఆర్థిక సుస్థిరత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక దళం ANTFకు చెందిన రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను కాపాడే లక్ష్యంతో ఎన్సీబీ 2 రోజుల సదస్సును నిర్వహిస్తోంది. సమష్టి నిశ్చయం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరుగుతున్న సదస్సులో వివిధ రాష్ట్రాలకు నిర్దేశించిన లక్ష్యాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి దేశ యువతను కాపాడేందుకు ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోందని, ప్రధానమంత్రి నిర్దేశించిన 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాదక ద్రవ్య విముక్త భారత్తోనే సాధ్యమని మంత్రి చెప్పారు. 30 రోజుల మలేషియా పర్యటనకుద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కోలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆ దేశంలో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటూ వీరిని వంచిస్తున్నారని, దరిమిళ గడువు ముగిసిన అనంతరం చట్ట వ్యతిరేకంగా భారత పౌరులు అక్కడ నివసిస్తున్నారని, స్థానిక ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు గురవుతున్నారని హైకమిషనర్ జారీ చేసిన ప్రకటన తెలిపింది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఈరోజు, రేపు ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలో కూడా ఇదే పరిస్థితి ఉండగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 147 పరుగుల భారీ తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. భారత క్రికెట్ రంగానికి అత్యద్భుత విజయాన్ని అందించిన మన మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసం, నైపుణ్యం అద్భుత జట్టు స్ఫూర్తి విజయాన్ని సాకారం చేశాయన్నారు. జపాన్ సను అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు భారత్ జపాన్ జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో

0: రెండు పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన భారత్ ఊపిరి పీల్చుకుంది. వర్షం వల్ల మ్యాచ్ 2.5 గంటలు ఆలస్యంగా మొదలవడంతో ఇరు జట్లు 5 ఓవర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోగా జపాన్ స్పిన్నర్లు మన బ్యాట్స్మెన్ ని 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులకే కట్టడి చేశారు. గెలుపుకై 30 బంతుల్లో 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించాల్సి రావడంతో క్రికెటింగ్ చరిత్రలో పెద్ద సంచలనం త్రుటిలో తప్పినట్లయింది. సూపర్ ఓవర్స్ గెలుపులు సహా T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో భారత్ కి ఇది 200వ విజయం కావడం విశేషం. 2026 జపాన్ ఏషియన్ గేమ్స్ లో భాగంగా జరిగిన పురుషుల 55 కేజీల ప్రిలిమినరీ రౌండ్ బాక్సింగ్ పోటీలో మన బాక్సర్ జాదుమణి సింగ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య విజేత నేపాల్ కు చెందిన చంద్రబహదూర్ థాపాపై 5-0 భారీ విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ సాక్షి చౌదరి ఒలింపిక్స్ విజేత ఐరా విలెగాస్ పై విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ను నడిపే చోదక శక్తిగా భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పెట్రోలియం సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి ఓపెక్స్ 7వ ఉన్నత స్థాయి సమాపేశానికి సంస్థ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ హయస్తో కలిసి హర్దీప్ సింగ్ పూరి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ప్రారంభించారు. 30 రోజుల మలేషియా పర్యటనుద్దేశించి వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 7:00 దాటి 15 మినిట్స్ 20 సెకండ్స్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మరి ఈ టైం ఏంటో మనందరూ తెలుసు కదా. మనందరూ వచ్చేసాం మనసును మనసాయిలోకి. మనసును మనసాయిలో మన మనసు దాచే పాటలు వింటూ, అలానే నేను అడిగే ఫన్నీ క్వశ్చన్స్కి అంతే కరెక్ట్గా ఆన్సర్లు పంపించేసే టైం. మరి మనసును మనసాయిని స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.
2: FM 101.3.

0: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరే ఫ్రెండ్ జానీతో. నేను ఒక సూపర్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. ఆ చిత్ర దర్శకుడు పేరు కనుక తెలిస్తే నాకు వెంటనే ఎస్ఎంఎస్ పంపించండి. మీరు వినబోతున్న పాట చిత్రం, ఆ సినిమా దర్శకుడు డైరెక్టర్ మీకు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి.
1: Can you feel her? Is your heart speaking to her? Can you feel the love?

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీ రెడీ ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు ఎవరెవరు పంపించేస్తారో చూసేద్దాము. రాజోలు నుండి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత మూసాపేట నుండి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోజి, సక్కుబాయ్. పెడన జోగానంద్రా కాల నుంచి అప్పలరాజు. తర్వాత జాన్సన్ విజయవాడ నుంచి. శ్రీరాఘవ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల. డి బాలాజీ ఫ్రమ్ ఓనస్తలపురం హైదరాబాద్ నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి, యశోద, జానకీరాజు. అనంతపురం నుంచి అనురాధ. ఆ తర్వాత ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, గొల్నేపల్లి గ్రామం, ఒలిగొండ, కానూరు నుంచి తాతారావు. ఆ తర్వాత నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్. ఆ తర్వాత దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు. తర్వాత నారాయణపేట జిల్లా ఊట్కూరు నుండి డి అరుణ, మోహన్, దివ్యబాయి, అజయ్, శృతి. ఆ నెక్స్ట్ వచ్చేసి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని మోరిపల్లం నుండి.

వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసున మనసులో, మీరేడు ఫ్రెండ్ జానితో నేను అడిగే ఫిలిం బేస్డ్ ఫన్నీ క్వశ్చన్స్కి అంతే కరెక్ట్గా మీరు ఆన్సర్లు పంపించేసే టైం. నేను ఒక సూపర్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. ఓకే, ఈ చిత్రంలో విలన్గా యాక్ట్ చేసిన ఒక హీరో, ఈయన కూడా ఒక హీరోనే కానీ ఈ మూవీలో విలన్గా యాక్ట్ చేశారు. ఆయన పేరు కనుక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్లో మీ ఆన్సర్లు పంపించేయండి.

యా ఫ్రెండ్స్, మీరు ఉన్నారు మనసును మనసేలో. మీరు ఫ్రెండ్ జానీతో సూపర్ సాంగ్ విన్నారు కదా. మరి ఇందులో ఈ హీరోకి ఇంకో హీరో విలన్గా చేశారు. ఆయన పేరు తెలిస్తే SMS పంపించమని చెప్పారు. కరెక్ట్ ఆన్సర్లు ఎవరు

పంపించేశారు, చూసేద్దాం. బ్రహ్మయ్య కర్నూలు, ఆ తర్వాత కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, సాయి.

సివి శ్రీనివాసరెడ్డి, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి. పెడన్ జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు. మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి. ముసాపేట నుండి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోజీ, సక్కుబాయి. ఆ తర్వాత దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. మోరిపొలం నుండి పంతారి శ్రీనివాసరావు, గంగాభవాని. ఫణి సత్యశ్రీ, తెనాల నుంచి. ఆ తర్వాత ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల. ఈదునూరు లక్ష్మయ్య, జంగమ, గొల్నేపల్లి, ఒలిగొండ. అనంతపురం నుంచి అనురాధ. ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్. వీక్లీ బజార్ నుండి ఎమ్మర్హరి, యశోద, జానకీరాజు. ఆ తర్వాత మంగళగిరి నుండి దామర్ల పెదమస్తానరావు, దామర్ల చినమస్తానరావు. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి. ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ 1 నుంచి. ఆ తర్వాత ఊట్కూరు నారాయణపేట జిల్లా, డి అరుణ, మోహన్, దివ్యాబాయి, అజయ్ అండ్ శృతి. ఆ తర్వాత దేవరపల్లి మధుబాబు, అనిత, అభినవ్, సువర్షిత, దుర్గమ్మ, ప్రశాంతరావు. ప్రకాశం జిల్లా కరవది. వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. యా ఫ్రెండ్స్, మరి అదే జోష్తో నేను ఇంకొక ప్రశ్న అడిగేస్తాను, ఇంకొక పాట వినిపించేస్తాను. ఈ సినిమా ఏ బ్యానర్పై నిర్మించారు, ఏ ప్రొడక్షన్ మీద రూపొందించారు? నేను ఒక సూపర్ సాంగ్ మళ్ళీ ప్లే చేస్తున్నాను మీకోసం. మీరు ఆ సినిమా పేరు చెప్పక్కర్లేదు, కానీ ఇది ఏ బ్యానర్, ఏ ప్రొడక్షన్ కంపెనీ పేరేంటో చెప్తే నాకు సరిపోతుంది. మరి వచ్చేస్తుంది మీకోసం సూపర్ సాంగ్.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసున మనసులో, మీరు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు అంటే, రాజోల నుండి జయన్న, ఆ తర్వాత పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాలు, ముసాపేట ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఎదోజీ సక్కుబాయ్, పెడం జోగానందరావు కాలం నుంచి అప్పలరాజు, ఆ తర్వాత మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, ఏకలవ్య రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, తరువాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కాపు జిల్లా నుంచి, నిజామాబాద్ ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, ఆ తర్వాత గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్, నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, దోర్నాల బాలాజీ రేణుక హైదరాబాద్ వనస్త్రిపురం నుంచి, కానూరు నుంచి తాతారావు, ఆ తర్వాత సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా, వీక్లీ బజార్ నుండి ఎంఆర్హరి యశోద జానకిరాజు అండ్ హేమంత్ కుమార్ విజయవాడ వన్, నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా, ఆల్రెడీ మీ పేరు చదివేశాను, ఓకే, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి భానుప్రకాష్ నవ్యాలక్ష్మి మీరాబాయి, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి, అనంతపురం నుంచి అనురాధ, పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని మోరిపొలం నుండి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి ఇంకొక సాంగ్ మీకోసం ప్లే చేసేస్తాను. ఈ చిత్ర నిర్మాత ప్రొడ్యూసర్ పేరు గనక తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి. నేను వినిపించబోయే చిత్ర నిర్మాత పేరు తెలిస్తే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసన్ మనసలో. మీరేడు ఫ్రెండ్ జానీతో నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు చాలామంది పంపించేశారండి, చూసేద్దాం. ఓకే, డోర్నాల నుండి రేణుకా బాలాజీ, డోర్నాల రేణుకా బాలాజీ హైదరాబాద్ వనస్థలపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, ఆ తర్వాత దేవరపల్లి మధుబాబు, అనిత, అభినవ్, సువర్షిత, దుర్గమ్మ, ప్రశాంతరావు కరవది ప్రకాశం జిల్లా నుంచి, నెక్స్ట్ వచ్చేసి ఈదునూరి లక్ష్మయ్య జంగమ్మ గొల్లేపల్లి, తర్వాత దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, నెక్స్ట్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్ రామ్చరణ్, తర్వాత పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని మోరి పొలం నుండి,

పెడన్ జోగానందరావు కాలం నుంచి అప్పలరాజు, మిరియాల తిరుమలయ్య ఆండాలు పుట్టపాక నుంచి, మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, కానూరు నుంచి తాతారావు, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకల వెనక నుండి బిజిలి వెంకటేష్ శ్యామల, మూసాపేట నుండి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఏదోది సక్కుబాయ్, ఆ తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుంచి, నెక్స్ట్ వచ్చేసి కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి, తర్వాత బొడ్డు తులసీదాస్ నవీపేట్ మండలం నిజామాబాద్ జిల్లా నుండి, విజయవాడ 1 నుంచి ఎన్ హేమంత్ కుమార్, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి స్టూడియో టైం 7:50 అయిపోతుంది. సరే, ఈ ఒక్కటి అడిగేస్తాను. ఇప్పుడు నేను వినిపించబోయే పాట చిత్ర సంగీత దర్శకుడు ఎవరు? నేను ఒక సూపర్ సాంగ్ మీకు వినిపిస్తాను. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సంగీత దర్శకుడి పేరు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ SMS పంపించేయండి.

0: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసు మనసులో, మీరు డిఫరెంట్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారండి చాలామంది. ఓకే, గబగబా చదివేస్తాను. ముసాపేట నుండి ఎం నరేష్, రోజా శ్రీ శివంకర్, లక్ష్మీ నరసింహ, ఎదుజి సక్కుబాయి, తర్వాత అబ్దుల్ కలాం పెదపరిమి నుంచి, తర్వాత ఓకే ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుండి, రాజోల్ నుండి జయన్న, తర్వాత డోర్నాల రేణుకా బాలాజీ వనస్థలపురం నుంచి, ఓకే తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కానూరు నుంచి తాతారావు, నిజామాబాద్ ఉమ్మేడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, నెక్స్ట్ వచ్చేసి ఈదునూరు లక్ష్మయ్య జంగమ్మ గొల్లేపల్లి, పంతాడు శ్రీనివాసరావు గంగా భవానీ మోరిపొలం నుండి, నెక్స్ట్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ అండ్ రామ్ చరణ్, పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు, పెడన్ జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు, తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుంచి, దామర్ల చినమస్తానరావు పెదమస్తానరావు మంగళగిరి నుండి, ఆ తర్వాత సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా, ఓకే గజ్వేల్ ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద కె పెద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, బొడ్డు తులసిదాస్ నవీపేట్ మండలం నిజామాబాద్ జిల్లా నుండి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఫ్రెండ్స్. మరి స్టూడియో టైం కూడా మరి 7:55 అయిపోయింది. ఇక బ్యూటిఫుల్ ట్రాక్తో ఈనాటి మనసును మనసుకు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం.
1: FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం గుజరాత్లో వైభవంగా జరిగింది. రాష్ట్రంలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పలువురు సినీ కళాకారులు పురస్కారాలు అందుకున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు, అధిక వేతనం పేరుతో బాధితులను ఆకర్షించే సైబర్ మోసాలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ అడ్వైజరీ జారీ చేసింది. రాజ్యసభలో ఖాళీ కానున్న 12 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో ఉత్తరప్రదేశ్లో 10, ఉత్తరాఖండ్లో 1 రాజ్యసభ స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఖాళీ అయిన మరో స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన భారత మహిళల క్రికెట్ జట్టును వైఎస్ఆర్సీపీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందించారు. టోర్నమెంట్ అంతటా జట్టు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన యావత్ దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలసు పార్థసారథి ఈరోజు నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో తెలిపారు. నూజివీడు మండలం మిర్జాపురం గ్రామంలో 1.22 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులను నూజివీడు మున్సిపాలిటీకి కేటాయించిన 35 కోట్ల అభివృద్ది పనుల శిలాఫలకాన్ని మంత్రి కొలసు పార్థసారథి ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఏపీ జెన్కో చేపడుతున్న అప్పర్ సీలేరు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే కుటుంబాలకు పునరావాసం మరియు పునర్నిర్మాణ ప్రక్రియను నిర్ణీత సమయానికే పూర్తి చేయాలని ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల చివరి రోజైన రేపు వైభవంగా నిర్వహించనున్న చక్రస్నానం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో భక్తులు పుష్కరిణిలోకి సులభంగా ప్రవేశించి తిరిగి బయటకు వెళ్లేలా నిర్దేశిత ప్రాంతాల్లో గేట్లు ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. రేపు ఎల్లుండి కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 1-1-2-1-0-7-0-1-8-0-0-4-2-5-0-1-0-1-లను సంప్రదించాలని హోంమంత్రి అనిత తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 8 గంటల దాటి 3 నిమిషాలు 16 సెకండ్లు అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ టైం ఏంటో ఎంత తెలుసు కదా? ఎస్, మా అందరం వచ్చేసాం డ్యూయట్ డ్యూయట్ ఫిల్మీ డ్యూయట్స్లో సాంగ్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే మంచి డ్యూయట్స్తో రెడీగా ఉన్నాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: బలగం చిత్రానికి రామ్ మిరియాల మంగళీపాడిన పాట వింటారు.
4: ఓర్ వారి ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పథకాన్ని సాధించింది. భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలు, సామాజిక అనుభవాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సాయంత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చలనచిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా విభిన్న ప్రాంతాల ప్రజలను కలుపుతాయన్నారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో చలనచిత్రాలు సహాయపడతాయని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: సభీ భాషాఓ ఔర్ క్షేత్రో కి ఫిల్మో మే హమారే భారత్ కి ఛబి దిఖాయి దేతీ హై. భారతీయ ఫిల్మో మే భారత్ కే లోగో కే సప్నే, పరంపరా, సంఘర్ష ఔర్ భవిష్య కి సంభావనాయ భీ హై. ఫిల్మ్ కళాకార్ బహుత్ లోకప్రియ హోతే హై, ఉన్మే దేశవాసియో కో విశేషకర్ యువాఓ కో ప్రభావిత కర్నే కి అసీమ్ క్షమతా హోతీ. జబ్ సఫల్ ఫిల్మ్ కళాకార్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ కే ఫాయదే కే బారే మే బతాతే హై,
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, తెర వెనుక పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, సినిమాటోగ్రాఫర్లు, ఇతర సభ్యుల కృషిని ప్రశంసించారు. భవిష్యత్తులో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలుగా తమ తమ ప్రాంతాలలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశాన్ని గుర్తించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అశ్విని వైష్ణవ్ ఆహ్వానం పలికారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 9వ భారత అంతర్జాతీయ జల వారోత్సవాలు 2026ను ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించడానికి సంబంధిత వర్గాలన్నింటినీ ఒకచోట చేర్చేందుకు జల వారోత్సవాలు ఒక ముఖ్యమైన వేదిక అని ఉద్ఘాటించారు. నీటికి సంబంధించిన సవాళ్లను ఏ ఒక్క సంస్థ, రంగం లేదా రాష్ట్రం ఒంటరిగా పరిష్కరించలేవని, అందుకోసం మరింత సహకారం, సమన్వయ విధానం అవసరమని పిలుపునిచ్చారు. జలవనరుల సుస్థిర సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి ఇటువంటి సహకారం, పరిపాలన భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. నీటి నిర్వహణకు సంబంధించిన సమగ్ర విధానంలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వర్షపు నీటి సేకరణ, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు కలిసి పనిచేయాలని రాధాకృష్ణన్ స్పష్టం చేస్తూ,

వాటర్ షుడ్ బి యూస్డ్ ప్రీసియస్లీ వేర్ ది రిక్వైర్మెంట్ షుడ్ బి మెట్ విత్ ది స్మాలెస్ట్ పాసిబుల్ క్వాంటమ్ ఆఫ్ వాటర్. దిస్ వాటర్ వీక్ సెలబ్రేషన్స్ ఆర్ ప్రూవ్డ్ టు బి సిగ్నిఫికెంట్ బై బ్రింగింగ్ టుగెదర్ ద పాలసీ మేకర్స్, ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు డెలివర్.

0: నీటి భద్రత అనేది ఒక ఉమ్మడి బాధ్యత అని, దీనికి పటిష్టమైన వ్యవస్థలు, శాస్త్రీయ పరిష్కారాలు, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పంచుకుంటూ, జల్ జీవన్ మిషన్, నమామి గంగే, నీటి సంరక్షణ, సాంకేతికత ఆధారిత పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణను నిర్మించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలపై సిఆర్ పాటిల్ రాసిన ఈ వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. రాష్ట్రాలు వివిధ వర్గాల వ్యాప్తంగా నిరంతర ప్రయత్నాలతో పాటు ప్రజా భాగస్వామ్యం భవిష్యత్ తరాలకు సుస్థిర పద్దతిలో నీటిని ఎలా అందించగలదనే దానిపై ఈ వ్యాసం ఒక లోతైన దృక్పథాన్ని అందిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నెల 28 నుంచి 30 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, మరికొన్ని యూనియన్లు, అసోసియేషన్లు 3 రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేసింది. 5 రోజుల బ్యాంకింగ్ అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పిఎల్ఐ పథకాన్ని ఉపసంహరించుకోవడం అనే 2 ప్రధాన డిమాండ్లకు మద్దతుగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే వివరణాత్మక చర్చల అనంతరం డిమాండ్లలో ఒకదానిని నెరవేరుస్తూ పిఎల్ఐ పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్, ఇండియా ఎనర్జీ డైలాగ్ 7వ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఒపెక్ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ గైస్తో కలిసి ఆయన సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, భారత్ ఒపెక్ సభ్య దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, కీలక ఇంధన సమస్యలపై పరస్పర అవగాహన, సహకారానికి గణనీయంగా దోహదపడ్డాయని ఉద్ఘాటించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం, పారదర్శకతను ప్రోత్సహించడానికి సమతుల్యమైన, స్థిరమైన ప్రపంచ ఇంధన మార్కెట్ను అభివృద్ది చేయడంలో ఒపెక్ భారత్ కలిసికట్టుగా పనిచేయాలని హర్దీప్ సింగ్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని ముందుకు నడిపించే అత్యంత విప్లవాత్మక పథకాలలో ఉడాన్ పథకం ఒకటని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉడాన్ పథకం తదుపరి దశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ పథకాన్ని మరో 10 సంవత్సరాల పాటు పొడిగించిన అనంతరం దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. రాబోయే దశలో ఉడాన్ 4 కోట్ల మంది ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించనుందని ఆయన తెలియజేస్తూ,
1: I've seen in the last 2.5 years, being the minister, one of the most heartwarming moments for me, being as a minister in this sector, is that when those first-time flyers are traveling in these aircrafts, we need to ensure that people who are having this aspiration of traveling in the flight, we need to create and facilitate for them more and more. Secretary has also mentioned that once you have them travel in this aviation, then slowly they get comfortable, the anxiety goes away, the comfort settles in, and then they are the ones who become the frequent flyers also.
0: మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఏకీకృత సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ప్రధాన ఉద్దేశంతో ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తుండగా, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు వర్చువల్గా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, యువతను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడేందుకు విజన్ డాక్యుమెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని సూచించారు. వీటి ప్రభావం యువతపై పడకుండా నిరోధించడం, అక్రమ రవాణా నెట్వర్క్లను అడ్డుకోవడం, దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచడం, కేంద్ర రాష్ట సంస్థల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలు ఈ సదస్సులో కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. జపాన్లోని ఐచి ప్రిఫెక్చరల్ కొరోగి స్పోర్ట్స్ పార్క్లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 147 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 69 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక మరోవైపు ఆసియా క్రీడల్లో భాగంగా ఆతిథ్య జట్టు జపాన్తో జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత పురుషుల క్రికెట్ జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో జపాన్పై భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య

అంశాలు మరోసారి. భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలన చిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

పడిపడి లేచే మనసు చిత్రానికి అర్మాన్ మాలిక్ సింధూరి విశాల్ పాడిన పాట, సాహిత్యం కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

తొలి ప్రేమ చిత్రానికి అర్మాన్ మాలిక్, దేవాన్ ఏకాంబరం పాడిన పాట, శ్రీమణి సాహిత్యానికి సంగీతం థమన్ ఎస్ఎస్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ధ్రువ చిత్రానికి పద్మలత, స్నిగ్గి పాడిన పాట, సాహిత్యం చంద్రబోస్.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 9 గంటలు దాటి 40 సెకండ్స్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మరి ఇంతటితో ఈనాటి డ్యూట్ ఫిల్మ్ డ్యూట్స్ అని ఇంకా చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం మధుర స్వరాలు ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే మధుర స్వరాలతో రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ సాంగ్తో. యా ఫ్రెండ్స్, మనం కనే ప్రతి కళ వెనుక ఒక అందమైన ఊహ ఉంటుంది. ఆ ఊహే ఒక రూపం దాల్చి మనసును ఉయ్యల ఊపితే ఎంత బాగుంటుందో కదా. పలికిన ప్రతి పదం గుండెను తాకేలా మనసును పరవశింపజేసే మధురమైన భావాలు మనసులోని భావాలను మధురమైన అలలుగా మార్చి ఊహల లోకాల్లో హరింపజేస్తే ఆ టైం ప్రతి గుండెను ఒక కోయిలిలా పాడమనే అద్భుత సమయం అవుతుంది. ప్రేమకు ప్రాణం కలబోసిన ఈ మధుర జ్ఞాపకాలను మనం కూడా గుర్తు చేసుకుందాం.

ఆకాశంలో మేఘం కదిలితే భూమి మీద ప్రేమికుల గుండెల్లో అలజడి మొదలవుతుందంట. విరహ వేదనను, మనసులోని మమకారాన్ని మేఘం ద్వారా ప్రియురాలికి చేరవేయాలనేది ఒక మది తపన. కవుల భావాలకు, కళాత్మక దృశ్యాలకు ప్రాణం పోసిన అద్భుతమైన గీతం. నింగి నేలను కలిపే విరహ వేదన మేఘం దూతగా మారిన వేళ. మబ్బుల చాటున దాగున్న మది భావాలను, వాన చినుకుల్లో తెలిసిన అందమైన జ్ఞాపకాలను సంగీత రూపంలో అందించిన అద్భుతమైన ఘట్టం దేవులపల్లి గారి మనోహరమైన సాహిత్యం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: కలకాలం నిలిచిపోయే అల్లరి, కన్నుల కొలమానంగా మారిన అందం, సంగీతం మనసును తాకే ఒక అద్భుతమైన అనుభూతి. కాలం మారినా తరాలు మారినా కొన్ని మధుర గీతాలు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతాయి. ప్రేమకు పరాకాష్ఠ, అనురాగానికి అద్దం పట్టే మధురమైన గీతం ఇది. కదలని మనసును కరిగించే కోకిలమ్మ స్వరం. గుండె లోతుల్లో గుబులు రేపే ఇళయరాజా సంగీతం, వేటూరు వారి పదాల అమృతం కలిస్తే ఆ అనుభూతే వేరు. ఎస్పి బాలు, ఎస్ జానకి గారి మధురమైన గళం నుండి ఈ అమృతమైన పాట.

మనసులోని భావాలను మాటల్లో చెప్పలేనప్పుడు మధురమైన గొంతు ఆ మౌనాన్ని పాటగా మారుస్తుంది. ప్రేమ అనే పదం ఒక అనుభూతి. ఆ అనుభూతికి ప్రాణం పోసేదే సంగీతం. మనసులోని భావాలను మధురమైన స్వరాలతో పలకరించే అద్భుతమైన టైం. కనుల ముందు నా హృదయం కవితగా మారితే ఆ క్షణం కనుల కనులతో కలిసిన వేళ, మనసు మనసుతో పలికిన వేళ, మధురమైన జ్ఞాపకాలను మనముందుంచే అద్భుతమైన వేళ.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
3: సృష్టిలో మధురమైనది ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా భావాల వ్యక్తీకరణే. ఇద్దరు మనుషులు మనసులు దూరంగా ఉన్నప్పుడు ఆ మమకారం తాలూకు ఆరాటం ఎలా ఉంటుందో, కలకాలం నిలిచే భావాలతో మనసును హత్తుకునే సాహిత్యంతో తెలుగు పాటలంటే ఎంత మధురమో చాటి చెప్పినది ఈ పాట. ఎవరు పిలిచినా ఎక్కడ ఉన్నా మనసాలా పలకరించుకునే ఆప్యాయత మన సొంతం. అలాంటి ఒక మధురమైన పలకరింపును, గుండెల్లోని భావాలను సంగీత రూపంలో మీ ముందుకు దేవుడి పల్లి కళ నుండి జాలువారిన అద్భుతం చక్రవర్తి సంగీత బాణాలతో బాణీలతో ఈ బ్యూటిఫుల్ ట్రాక్.

ప్రేమంటే కేవలం ఒక అనుభూతి మాత్రమే కాదు, అది రెండు మనసుల అపురూపమైన కలయిక. ప్రేమంటే కేవలం పరిచయం కాదు, రెండు మనసులు ఒకటే అద్భుతమైన అనుభూతి. ప్రేమ అనేది ఒక భాష, దానికి అక్షరాలు అవసరం లేదు, కేవలం హృదయాల స్పందన ఉంటే చాలు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఇద్దరు వ్యక్తులు ఏ క్షణాన్ని కలవడం జరుగుతుందో, ఏ వింత అనుబంధం ఏర్పడుతుందో ఎవరూ ఊహించలేరు. ఆచార్య ఆత్రేయ పదాలు, ఎంఎస్ విశ్వనాథన్ బాణీలు కలిస్తే ఈ అద్భుతమైన పాట అవుతుంది.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు లోకల్.

0: లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
0: కానీ అక్క కాఫీ టైం మాత్రం మనందరిది.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: నక్షత్రాల నడుమ వెన్నెలను పంచే చందమామ. వాటిని ఆస్వాదిస్తూ మనసారా ప్రేమను పంచుకునే అందమైన క్షణాలు. రాగాల హోయలతో అనురాగాల ఆణిముత్యం. వెండి వెన్నెల కురిసే ఈ రాత్రివేళ మనసులోని భావాలను తట్టిలేపే ఒక మధురమైన జ్ఞాపకంలా ఉంటుంది. ఆకాశంలో జాబిల్లి అందాలను చూస్తూ మన ప్రియమైన వారిని తలుచుకుంటే కలిగే ఆనందమే వేరు కదా. మరి ఆ మధురమైన మెలోడీని, మనసును హత్తుకునే ఆ అందమైన భావాలను ఆస్వాదించడానికి మీరు రెడీనా? వినిపించడానికైతే నేను రెడీ.

సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక అందమైన గీతం, మనసంతా పలకరింపులతో మధురమైన భావాలతో సాగే ఆణిముత్యం, కనులకి విందుగా మనసుకి హాయిగా ఉండే మధురమైన జ్ఞాపకం, కవితలకి అందం భావాలకి ప్రాణం పోసిన మనసును హత్తుకునే మధురమైన గీతం ఇది. తరాలు మారినా కాలం కరిగినా మరవలేని ఒక అందమైన గీతం. ఎస్పి బాలు, పి సుశీల గళం నుండి జాలువారిన అద్భుతమైన మధుర స్వరం ఇది.

మన తెలుగు సినిమా పాటల భాండాగారంలో కొన్ని పాటలు మనసును ఇట్టే హత్తుకుంటాయి. పల్లెటూరి వాతావరణాన్ని, స్వచ్ఛమైన ప్రేమను, అపురూపమైన బాంధవ్యాలను కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ప్రేమలోని స్వచ్ఛతను, అమాయకత్వాన్ని, మనసుల భావాలను కళ్ళకు కట్టినట్టు తెలిపే పాట ఇది. సంగీత ప్రియులందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఈ సూపర్ డూపర్ సాంగ్ మీకోసం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: కవితలైనా కళలైనా వయసుతో పాటు వచ్చే తొలువలుపు భావాలైనా మనసును ఎంతగానో కదిలిస్తాయి. అలా కౌమారు ప్రాయపు చిలిపి ఎల్లర్ని మదిలో మెదిలే మధురమైన భావాలు మనసును హత్తుకునే తొలి వయసు పరిమళం. చిన్న నవ్వు వెనుక దాగున్న సిగ్గులు, కళ్ళల్లో మెరిసే అందమైన కళలు, ఇవన్నీ కలిస్తే ఆ ప్రాయం చేసే చిలిపి పనులు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఆచార్య ఆత్రేయ కాలం నుండి జాలువైన పదాలతో అద్భుతమైన పాట.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 10 o'clock, 20 seconds కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతటితో ఈనాటి మధుర స్వరాలకు సైన్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం వినిపించిన రాగాలే వినేసేయటానికి. మరి మీకోసం వచ్చేస్తుంది అగ్గిదొర నుంచి ఘంటసాల పిసు శిలపాయన పాట, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

0: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఇంకో ఉదాహరణ.
1: ఓ రోమియో, ఇఫ్ దట్ థై బెంట్ ఆఫ్ లవ్ బి ఆనరబుల్, థై పర్పస్ మ్యారేజ్, సెండ్ మీ వర్డ్ టుమారో 1000 టైమ్స్, గుడ్ నైట్ రోమియో.
2: మై డియర్,
1: ఎట్ వాట్ ఓ'క్లాక్ టుమారో షల్ ఐ సెండ్ టు థీ?
2: బై ద అవర్ ఆఫ్ నైట్.
1: ఐ విల్ నాట్ ఫెయిల్. గుడ్ నైట్, గుడ్ నైట్. Parting is such sweet sorrow that I shall say good night till it be morrow.
3: Stop! Thy unhallowed time, failed wanting.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: నిండు మనసులు చిత్రానికి ఘంటసాల పాడిన పాట, దాసరథ్ సాహిత్యానికి సంగీతం టీవీ రాజు.

చీకట్లో చూసిందేదో బోలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.

పూలరంగడు చిత్రానికి ఘంటసాల పిసిజుల పాడిన పాట, సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: శాంత
1: చిత్రానికి పివి శ్రీనివాస్, ఎస్ జానకి, ఏపీ కోమల పాడిన పాట ఉంటారు. సముద్రాల సీనియర్ సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 11 గంటలకు వస్తుంది. ఇంతటితో ఈనాటి వినిపించడానికి సైన్ అప్ చెప్పేసేద్దాం. మరి కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ నుంచి రిలే వింటారు.

డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశ